0: దేదీప్యమానంగా ప్రకాశించు దీపమును చూడవలనన్న ఇంకొక దీపమును మనం వెతుకునక్కర్లేదు.
1: If one were to see the splendorous, resplendent lamp, one need not seek another lamp.
0: అటులని జ్ఞానస్వరూపుడైన నిన్ను వెతుకుంటుకు మరొక జ్ఞానం అక్కరలేదు.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వన్ వర్ టు సీక్ విజ్డమ్ ఎన్లైటన్మెంట్, వన్ నీడ్ నాట్ గో ఇన్ క్వెస్ట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఎన్లైటన్మెంట్.

0: The birds and bees who know no learning, they know no world, yet lead disciplined lives. But man, even though he parades himself to be wise, does not lead a life of wisdom at all. He in fact leads a life of utter foolishness.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ హు ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: జీవితము నాలుగు అంతస్తుల యొక్క సౌధము.
0: లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫోర్ టైర్ మ్యాన్షన్,
1: భవనము భద్రముగా ఉండవలనన్న దీనికి పునాదులు ప్రధానం.
0: If the mansion were to be secure, the foundation should be safe and sound.
1: Bhavanamu 10 mandiki kanipistundi.
0: The mansion could be seen by a number of people.
1: Bhavanamu anda chandalato roopondimpa chestundi.
0: The mansion can be seen in its full beauty and glory.
1: ప్రజలను భవనము ఆకర్షిస్తుంది.
0: ద మ్యాన్షన్ అట్రాక్ట్స్ ద పీపుల్.
1: కానీ పునాదులకు అందచందములు లేవు.
0: బట్ ద ఫౌండేషన్ హ్యాస్ నో బ్యూటీ, ఇట్ ఈస్ నాట్ టు బి సీన్ ఎట్ ఆల్.
1: ఎవరు దానిని ఆకర్షించరు.
0: నోబడీ ఈజ్ అట్రాక్టెడ్ బై ద ఫౌండేషన్.
1: కానీ భవనం యొక్క భద్రత పునాది పైననే ఆధారపడి ఉన్నది.
0: బట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద మ్యాన్షన్ in fact stands on the unseen invisible foundation.
1: Bhavanam yokka sirasunandu kani anaga pai bhagamunandu kani mari ye bhagamunandu kani daniki taginatundi hangulu kaligi untadi.
0: The crown or any part of the mansion has its own beauty.
1: Aithe punadi ee bhavanamantayunu na paina aadharapadi unnadeni అహంకారమునక్ కాని లేక ప్రజలు నన్ను ఆకర్షించాలని ఒక విధమైనటువంటి యొక్క షో కాని అది నిరూపించదు.
0: బట్ ద ఫౌండేషన్ ఈజ్ నాట్ స్వేడ్ బై ఈగో టు పెరేడ్ ఇట్స్ బ్యూటీ అండ్ ఇట్స్ గ్లోరీ.
1: ఒకరు ఆకర్షించినను వర్ణించినను పొగడినను పునాదికి ఎట్టి కొరత కూడా లేదు. కానీ భవనమంతయును ఆ పునాది పైన ఆధారపడి ఉండటం ఇది ప్రజా అనుభూతి.
0: ద ఫౌండేషన్ ఈజ్ నైదర్ ఎఫెక్టెడ్ నాట్ ఇన్ఫ్లేటెడ్ నాట్ డిఫ్లేటెడ్ యు వన్ వర్ టు ప్రేజ్ ఆర్ టు బ్లేమ్.
1: ఈ భవనమునకు మొదటి అంతస్తు బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ దిస్ మ్యాన్షన్ ఈజ్ సెలిబసీ బ్రహ్మచర్య.
1: రెండవ అంతస్తు గృహస్థం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ద హౌస్ హోల్డర్స్ లైఫ్ గృహస్థ.
1: మూడవ అంతస్తు వానప్రస్థం.
0: ద థర్డ్ ఫ్లోర్ ఈజ్ వానప్రస్థ.
1: నాలుగవ అంతస్తే సన్యాసం.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ రెనన్సియేషన్.
1: అనేక మంది ఈ నాలుగు అంతస్తులు కూడా నిర్మించుకుంటారు.
0: మెనీ పీపుల్ బిల్డ్ దిస్ ఫోర్ ఫ్లోర్ ఇన్ ఎ మ్యాన్షన్.
1: కొంతమంది మూడంతస్తులు మాత్రమే నిర్మించుకుంటారు.
0: సమ్ పీపుల్ బిల్డ్ ఓన్లీ ఏ త్రీ ఫ్లోర్ మ్యాన్షన్.
1: కొంతమంది రెండంతస్తులు మాత్రమే నిర్మించుకుంటారు.
0: సమ్ పీపుల్ బిల్డ్ ఓన్లీ టూ ఫ్లోర్స్.
1: కానీ ఏ అంతస్తు లేకుండా పునాది మాత్రం ఉండదు. కనుక మొదటి అంతస్తు వారే ఈ బ్రహ్మచర్య స్వరూపులు.
0: ద ఫస్ట్ ఫ్లోర్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ ఫాలో సెలిబసీ.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు మీ జీవిత భవనమునకు భద్రమైనటువంటి పునాదిని వేసుకోవాల్సి వస్తుంది.
0: హెన్స్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ టు లే ఎ సెక్యూర్ ఫౌండేషన్.
1: ఈ పునాదులే వినయ విధేయతలు, నీతి శీలములు. ఈ నాలుగింటి యొక్క భద్ర చేతనే మన యొక్క భవిష్యత్ అనేటువంటి భవనము ఆధారపడి ఉంటుంది.
0: ద ఫ్యూచర్ ఆఫ్ ఎ మ్యాన్షన్ అండ్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ the character and the morality which you cultivate at this age.
1: Kani duradrushtavashattu ee naadu desamunu peedinchutunnatvanti yokka yedu paapamulu mahab.
0: It is imperative for all the students to lay a secure foundation.
1: Ee punadule vinaya vidhi.

0: దురదృష్టవశాత్తు ఈనాడు దేశమును పీడించుచున్నటువంటి యొక్క 7 పాపములు మహా విజృంభించిపోతున్నవి.
1: బట్ దేర్ ఈజ్ ఎ వైలెంట్ అండ్ రాంపెంట్ గ్రోత్ ఆఫ్ 7 డెడ్లీ సిన్స్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: మొదటిది నీతి లేని వాణిజ్యం.
1: ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టరీస్ విచ్ డు నాట్ ఫాలో మొరాలిటీ.
0: నిజాయితీ లేని రాజకీయం.
1: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
0: శీలము లేని విద్యావంతుడు.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
0: త్యాగము లేని ఆరాధన.
1: వర్షిప్ వితౌట్ చారిటీ అండ్ జనరాసిటీ.
0: కృషి లేని సంపద.
1: వెల్త్ వితౌట్ ఎఫర్ట్.
0: మానవత్వము లేని శాస్త్రము.
1: హ్యుమానిటీ వితౌట్ స్క్రిప్చరల్ స్టడీ.
0: స్థిరము లేని భక్తి.
1: డివోషన్ వితౌట్ స్టడీనెస్.
0: ఇవే 7 విధములైనటువంటి మహాపాపములు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నవి.
1: దీస్ ఆర్ ద 7 డెడ్లీ సిన్స్ విచ్ ఇన్ఫ్లిక్ట్ గ్రేట్ వయలెన్స్ ఆన్ ద వరల్డ్ టుడే.
0: ఏనాడు నీతి కలిగిన వాణిజ్యము, నిజాయితీ కలిగినటువంటి రాజకీయము, శీలం కలిగిన విద్యావంతుడు, కృషి కలిగిన సేద్యము, త్యాగము కలిగిన ఆచారము, శాస్త్రము గుణంతో కూడినటువంటి మానవత్వము, స్థిరమైనటువంటి భక్తి, ఏనాడు కుదురునో ఆనాడే దేశము నిత్య కళ్యాణ పచ్చన తోరణంతో కిలకిలలాడుతూ కలకల నవ్వుతుంది.
1: ఓన్లీ వెన్ వి సెక్యూర్ ఆల్ దీస్ 7 ఎంటిటీస్, ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్, ఫ్యాక్టరీస్ విత్ మొరాలిటీ అండ్ లైఫ్ విత్ ఇంటెగ్రిటీ, అండ్ దెన్ ఓన్లీ దెర్ విల్ బి ప్రాస్పెరిటీ అండ్ గ్లోరీ ఇన్ ద వరల్డ్ టుడే.
0: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము ఇట్టి సుగుణములతో కూడినటువంటి యొక్క భవనము.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ దీస్ వర్చ్యుయస్ కాండక్ట్.
0: అయితే మానవుని యందు ఈనాడు ఈ శీల సంపద, నీతి నిజాయితీలు, కృషి, శాశ్వతమైనటువంటి యొక్క త్యాగము మానవుని యందు సన్నగిల్లిపోతున్నది.
1: బట్ దెర్ ఈజ్ considerable decline of these qualities like charity, morality, character in man today.
0: విద్యార్థులు యందు ఉండవలసినటువంటి ఈ సుగుణములు లేకపోవడం చేతనే దేశము మరింత అల్లకల్లోలములతో అశాంతికి గురి అవుతున్నది.
1: The nation today is full of chaos and confusion due to decline of these virtues.
0: విద్యార్థులకు వినుటకు ఇది కొంత అయిష్టంగా ఉండినప్పటికీ, విద్యార్థుల యొక్క ప్రవర్తనను అరికట్టుటకు కాని ప్రజల నోరు మూయటం కాని ఎవరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు షట్ ద మౌత్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద స్టూడెంట్స్ టుడే.
0: వేషములకు తగినటువంటి విచారం ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: వేషములకు తగినటువంటి ఒక వ్యవహారం కూడా ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ కాండక్ట్.
0: వేషములకు తగిన వ్యవహారమే లేకపోతే సాంప్రదాయములకే తలవంపులుగా ఉంటుంటాది.
1: ద నేషన్, ద ట్రెడిషన్ హ్యాస్ టు బెండ్ డౌన్ ఇట్స్ హెడ్ ఇన్ హ్యూమిలియేషన్ ఇఫ్ ద స్టాటస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ అకాంపనీడ్ బై డ్యూ డెకరమ్ అండ్ కాండక్ట్.
0: ఒకానొక సమయంలో ఒక మహారాజు ఆస్థానమునకు పగటి వేషగాడు శంకరాచార్య వేషము ధరించి వచ్చాడు.
1: వన్ డే ఇట్ సో హ్యాపెన్ శంకరాచార్య పుట్ ఆన్ ఎ డిస్గైజ్ అండ్ మూవ్డ్ రౌండ్.
0: శంకరాచార్యుడు యొక్క రావటము గమనించి మహారాజు అతనికి స్వాగతము తెలిపి తనకు ఉన్నత ఆసనమును ఇచ్చి కుశల ప్రశ్నలు వేస్తూ వచ్చాడు.
1: ద కింగ్ ఇన్వైటెడ్ హిమ్, గేవ్ హిమ్ ఏ సీట్ అండ్ ఎంక్వైర్డ్ అబౌట్ హిస్ వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్.
0: శంకరాచార్య వేషములకు తగినట్టుగా

0: ఈ జీవితానికి ఆధారమైనటువంటి నీతులను ప్రబోధిస్తూ వచ్చాడు శంకరుడు.
1: సే శంకరాచార్య టాట్ హిమ్ ద ఎసెన్షియల్ వర్చ్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ లైఫ్.
0: ఇతను అనేక విధములైనటువంటి యొక్క జీవిత సంస్కరణను కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో టాట్ అబౌట్ లైఫ్ అండ్ లివింగ్.
0: కడపటికి వెళ్ళినప్పుడు మహారాజా అతనికి ఒక వెండి పాత్రలో నాణ్యమును తీసుకుని వచ్చి అతనికి బహుమతించాడు.
1: ద కింగ్ క్యారీడ్ విత్ హిమ్ ఏ ప్లేట్ ఫుల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అండ్ వాంటెడ్ టు ప్రెజెంట్ దెమ్ టు శంకరాచార్య.
0: రాజా, దీనిని నేను స్వీకరించను.
1: శంకరాచార్య డిడ్ నాట్ యాక్సెప్ట్ దాట్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన.

0: అమృతత్వాన్ని పొందవలసినటువంటి మానవుడు దీనిని స్వీకరించరాదు. హీ త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: హీ టోల్ దట్ ద ఇమ్మోర్టల్, ద వన్ హూ విషెస్ ఇమ్మార్టాలిటీ, వుడ్ నాట్ యాక్సెప్ట్ దీస్ గిఫ్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ.
0: రాజా, రేపటి దినము మరొక వేషముతో నీ యొక్క ఆస్థానంలోకి వస్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు.
1: హీ టోల్ హిమ్ దట్ హీ వుడ్ కమ్ ఆన్ ద సెకండ్ డే ఇన్ అనదర్ ఫార్మ్.
0: రెండవ దినము చక్కగా నత్తని వేషం వేసుకుని వచ్చి ఆ నత్తకి వేషముతో ఆ యొక్క మహాసభ యందు నృత్యము చేశాడు.
1: ఆన్ ద సెకండ్ డే హీ కేమ్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ఎ డాన్సర్ అండ్ డాన్స్ ఆర్టిస్టికల్లీ ఇన్ ద కోర్ట్.
0: ఆ యొక్క నృత్యము మహా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: ఇట్ వాజ్ అస్టానిషింగ్లీ బ్యూటిఫుల్ ద డాన్స్.
0: రెండు పాదములు భూమిపై నిలవలేకపోయినవి.
1: విదౌట్ కీపింగ్ ద ఫీట్ ఆన్ ద ఫ్లోర్.
0: ఈ నృత్యము చూసినటువంటి సభాసదులందరూ కూడా మహా ఆశ్చర్యం ఉన్నారు.
1: పీపుల్ felt astonished at this wonderful feat in dance.
0: ee nutyam antyama kaagane maharaju oka pallalamulo naanyamulu teesukoni vachi aa nattiki andinchadu.
1: As soon as the dance was over, the king came with a plate full of coins and wanted to give it to him.
0: Nattaki cheppindi, raja ee naanyamulu naaku chaala takkuva, inka ekkuva naanyamulu kavali ani.
1: The dancer told him, "Oh king, these coins are not enough for me. I want more, still more."
0: Raju prashninchadu.
1: The king questioned,
0: "Ninnadi dinamu nanyamule oddunnavu, ee naadu ee nanyamulu chaala antunnavu, emiti ee aashcharyamu?" annadu.
1: "It is strange and surprising that yesterday you rejected the offer of money, but today you want more and still more."
0: Vesham yokku tagina vyavaharamu annadu.
1: And then he said to him, "As is the form, so is the behavior."
0: Ninna Shankaracharya vesham esukunnaru, daniki tainatti vyavaharam nenu pradarshinchanu.
1: "As I came in the form of Shankaracharya yesterday,
0: ee naadu nenu nattaki vesham dharinchanu, nrutyamuniki tagindinatundi oka aasana nenu aashistunnanu.
1: But today I came in the form of a dancer and I wanted money."
0: Maharaja, deeni oka antaratyam evalaga, jagattunandu brahmacharyam kaani, grihastamu kaani, వానప్రస్థం కాని, సన్యాసం కాని, ఆ వేషముతో అయినటువంటి వ్యవహారము జరగటం లేదు. కనుకనే ఈ దేశము అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి కావలసి వచ్చింది.
1: ఓ కింగ్, యాజ్ ద పీపుల్స్ కాండక్ట్ ఈజ్ నాట్ అకాంపనీడ్ బై ద ప్రాపర్ రెస్పెక్ట్ అండ్ డెకరమ్, యాజ్ దేర్ బిహేవియర్ ఈజ్ నాట్ ప్రాపర్, ఐ హావ్ కమ్ ఇన్ దిస్ ఫామ్.
0: విద్యార్థుల యొక్క వేషములకు తగినటువంటి దాని తగినటువంటి నడవడిక ఉండినప్పుడే విద్యార్థుల యొక్క సాంప్రదాయము మహాఘనంగా ఉంటుంది.
1: ద స్టూడెంట్స్ ఇఫ్ దే బిహేవ్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ అకార్డింగ్ టు దేర్ స్టేషన్.
0: విద్యార్థికి తగినటువంటి యొక్క వ్యవహారమే లేకపోతే విద్యార్థి యొక్క సాంప్రదాయంకే తలవంపులుగా ఉంటుంటాది.
1: ఇట్ విల్ బి హ్యూమిలియేటింగ్ ఫర్ ద ట్రెడిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇఫ్ డస్ నాట్ బిహేవ్ ప్రాపర్లీ.
0: ఒక అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రవర్తనే అధ్యాపకులు లేకపోతే అధ్యాపకుల యొక్క సాంప్రదాయములకే తలవంపులుగా ఉంటాయి.
1: ఇఫ్ ఎ టీచర్ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు హిస్ స్టేషన్ ఇన్ లైఫ్, ఇట్ ఈస్ హ్యూమిలియేటింగ్.
0: గృహస్థులకు తగినటువంటి యొక్క వ్యవహారం గృహస్థులు ఎందు క్షీణించినప్పుడు ఆ గృహస్థుల యొక్క సాంప్రదాయములకే తలవంపులవుతుంది.
1: ఇఫ్ ద హౌస్ హోల్డర్ డస్ నాట్ కీప్ అప్ ద గ్లోరియస్ ట్రెడిషన్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్, ఇట్ ఈస్ షేర్ హ్యూమిలియేషన్.
0: కనుక మనము ఏ జీవితమును ఏ కాలమునందు ఏ దేశమునందు మనము అనుభవిస్తున్నామో ఆ దేశ కాల పాత్రను అనుసరించి మన వ్యవహారం కూడాను దృష్టి అందించుకోవాలి.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ వి లివ్, ఇన్ వాట్ ఎవర్ టైమ్ వి ఎగ్జిస్ట్, వి హావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ద టైమ్, ద ప్లేస్ అండ్ ద సర్కమ్స్టాన్స్.
0: దైవత్వం నందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి యొక్క సానుభూతి వ్యవహారం కూడాను చరిత్ర యందు గోచరిస్తూ వస్తున్నది.
1: Even in history, this can be seen, this kind of conduct, in the behavior of divinity itself.
0: ఒకానొక సమయంలో ద్వాపర యుగమునందు ఒక గోపిక ఒక బావికి వెళ్లి రెండు పాత్రల్లో నీరు నింపుకొని ఒక పాత్ర తలపైన ఉంచుకొని ఇంకొక పాత్ర దానిపైన ఉంచుకోవటానికి కృషి చేసినప్పుడు ఎవరూ సహాయం లేకపోయారు.
1: Once a gopi in the Dwapara age went to a well with two vessels. One she rested on the head and the second one she wanted to keep it one above the other, but there was nobody to help her.
0: Aa samayamulo krishnudu akadiki yetinchadu.
1: At that time, Krishna arrived there.
0: Krishna, ఈ పాత్రను నా తలపైన ఉన్న పాత్ర పైన ఉంచుతావా అని ప్రశ్నించింది.
1: He asked Krishna, could you place this vessel on the vessel above my head?
0: కృష్ణుడు చెప్పాడు, నేను ఈ పని నేను చెయ్యను అన్నాడు.
1: Krishna said, I would not do it.
0: అయ్యో, కృష్ణుడే చేయకపోతే ఈ జగత్తునందు సహాయపడేవారెవరు అని విచారించుతూ ఉండగానే మరొక స్త్రీ వచ్చింది.
1: She was sorrow stricken when Krishna would not help, who would help her? And then came
0: ఆ యొక్క సహాయం చేత ఆ పాత్రను మొదటి పాత్ర పైన ఉంచుకుని ఆ యొక్క గోపిక ఇంటికి వెళ్ళింది.
1: With the help of another lady, he rested another vessel on the head and went home.
0: ఆమె వెంటనే కృష్ణుడు ఆమె ఇంటికి వెళ్ళాడు.
1: Krishna also followed her to her house.
0: ఈమె ఇల్లు చేరగానే ఆమె ఏ విధంగా కూడాను కృష్ణుణ్ణి ఆశ్రయించగానే ప్రార్థించగానే కృష్ణుడు మొదటి పాత్రను తీసి క్రింద దింపినాడు.
1: Without the gopi praying to him, without gopi requesting him, he himself took down the vessel.
0: ఈమెకు ఆశ్చర్యం వేసింది గోపికకు.
1: The gopi was astonished.
0: Krishna, భావి దగ్గర ఈ పాత్రను నా తలపైన ఉంచమన్నప్పుడు నీవు ఏమాత్రం కూడా అంగీకరించలేదు.
1: Krishna, at the well, he refused to keep the vessel on my head.
0: ఇప్పుడు నిన్ను ప్రార్థించక పూర్వమే నీవు ఈ యొక్క పాత్రను కింద దింపటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: Without my praying to you, you have brought down the vessel. What is the significance of this?
0: గోపిక, నేను బరువును దింపే స్వభావమే నాది కాని బరువును తలపైన ఉంచే స్వభావం నాది కాదు అన్నాడు.
1: Krishna said, it is not in my nature to burden people. My nature is to unburden people.
0: అనగా భగవత్ తత్వమునందు కూడాను భారమును దింపేటువంటిదే తన యొక్క వ్యవహారం కాని భారమును మోపేటువంటిది కాదు. కనుక ఒక్కొక్క వ్యక్తిత్వం యొక్క శక్తిత్వానికి కూడాను ఈ విధమైనటువంటి సాంప్రదాయాలు సహజంగానే ఉంటుంటాయి.
1: It is not God's nature to burden people, on the other hand, to unburden them.
0: Manavattvamulo itti sahajamainatundi yokka divya bhavanni gurtinchukovatam manavulaku chaala kashtamga unnadi.
1: It is difficult for people to understand this kind of behavior.
0: Nijamuga manavudu ananda pipasi.
1: Man's nature is to thirst for
0: anandame atani yokka swaroopam.
1: Joy is his nature.
0: కానీ తన స్వరూపాన్ని తాను గుర్తించుకోనలేక ఆనందం బయట ప్రపంచంలో ఎక్కడో లభించుదని దానిని అన్వేషణ జరుపుతూ ఉన్నాడు.
1: ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ జాయస్ నేచర్, హీ సీక్స్ జాయ్ ఎల్స్వేర్ అవుట్ సైడ్ హిమ్.
0: చదువులందు ఆనందం కలదని అనేక చదువులు చదువుతున్నాడు.
1: హీ సీక్స్ మెనీ లెర్నింగ్ థింకింగ్ దాట్ జాయ్ ఇస్ దేర్.
0: కానీ చదివినంత మాత్రమే అతనికి ఆనందం లభ్యం కావటం లేదు.
1: బట్ ఇట్ డస్ నాట్ derive any joy at all by learning.
0: ఉద్యోగం చేస్తే ఇందులో ఆనందం మనకు లభ్యమవుతుందని ఉద్యోగాల కోసమని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
1: He makes many an effort thinking that employment gives him joy.
0: ఉద్యోగం చిక్కిన తర్వాత కూడా అతనికి ఆనందం సంప్రాప్తం కాలేదు.
1: Even after obtaining employment, he does not derive any joy at all.
0: తదుపరి వివాహం ఆడితే గృహస్థుడిగా ఉండినప్పుడు ఈ ఆనందం ఏమన్నా లభ్యమవుతుందో ఏమో అని గృహస్థుడవుతున్నాడు.
1: He thinks that marriage will make him happy and he becomes a householder.
0: Kani aa gruhasthamundu kudanu aanandam athaniki labhyam kaaledu.
1: Nor does he find any joy in the life of a householder.
0: Santati valla emaina aanandam labhyam avutundo emo ani santatini aashisthunnadu.
1: Thinking that progeny gives him happiness, he wants to have children.
0: Kani సంతతి వల్ల కూడా అతనికి ఆనందం లభ్యం కాలేదు.
1: హీ డస్ నాట్ డిరైవ్ ఎనీ జాయ్ అట్ ఆల్ బై హిస్ చిల్డ్రన్.
0: కడపటికి చదువు, ఉద్యోగము, సంపద, సంసారము అన్ని కూడాను ధనము పైన ఆధారపడి ఉన్నవని, ధనమూలం విధం జగత్తు అని ధనమును సంపాదించే నిమిత్తమై కంటికి నిద్ర లేక కడుపు అన్నము లేక రాత్రిం పగలు శ్రమిస్తాడు.
1: థింకింగ్ దాట్ వెల్త్ ఇస్ ద సోర్స్ ఆఫ్ జాయ్, he seeks wealth day and night without any rest at all.
0: Kani kadapatiki aa sampadinchinatundi dhanamunu taanu anubhavinchaka ye dongala paalu ye vidhamainatundi yokka durmarkulainatundi putrula paalu chesi chetulu nalukuntu gundalu baadukuntu taanu avasthalaku guri avutunnadu.
1: Without finding any joy and happiness, he weeps and wails for all that had happened to him after losing his wealth.
0: చదువునందు కాని ఉద్యోగమునందు కాని గృహస్థాశ్రమనందు కాని సంతానమునందు కాని ధనమునందు కాని ఆనందము తాత్కాలికమైనటువంటిదిగా రూపొందుతుందే కాని శాశ్వత ఆనందం ఇందులో లేదని అప్పుడు గుర్తిస్తాడు మానవుడు.
1: దెన్ ఓన్లీ మ్యాన్ రియలైజెస్ దట్ నైదర్ లెర్నింగ్ నార్ వెల్త్ నార్ చిల్డ్రన్ నార్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్.
0: ధనముండి కూడా ఆనందమును నోచుకోలేకపోతున్నాడు మానవుడు.
1: ఈవెన్ ఇఫ్ హి హస్ హెల్త్ అండ్ వెల్త్ హి డస్ నాట్ ఎంజాయ్ ఎనీ హ్యాపీనెస్ అట్ ఆల్.
0: గడ్డివాముపై కుక్క కూర్చున్నట్టుగా పశువులను ఆ గడ్డివాముకు రానివ్వదు కానీ తాను తినదు.
1: ద డాగ్ అట్ ఎ హే డస్ నాట్ అలౌ ద క్యాటిల్ టు కమ్ అండ్ ఫీడ్ ఆన్ దాట్.
0: అదే విధంగానే ధనమున్నవాడు తాను త్యాగం చేయడు.
1: ద వెల్దీ పీపుల్ డస్ నాట్ గివ్ డు నాట్ గివ్
0: తాను సుఖాన్ని అనుభవించడు.
1: నాట్ డు దే ఎంజాయ్ ద వెల్త్ అట్ ఆల్.
0: ఇలాంటి ధనము ధనవంతునికి తగినటువంటి గుర్తు కాదు.
1: This is not the sign of opulent people.
0: Tyagame dhanamantuniki tagineetundi yokka sariyaina gunam.
1: Charity is the mark of wealth.
0: Kanuka tyagamulone aanandam vastundani taanu gurtinchukolekapothunnadu.
1: But man does not realize that charity alone gives him happiness.
0: Aithe ee aanandamulaku tagileetundi addu emiti?
1: What is the obstacle for enjoying this happiness?
0: Ikkada kleshamulu maanavuniki addu tagulutunnadu.
1: There are sorrows which prevent man from this enjoyment.
0: Avidya klesham okati.
1: One is ignorance.
0: Asthiti klesham okati.
1: Second one, unsteadiness.
0: Asthiti klesham okati.
1: Unsteadiness.
0: Abhinava klesham okati. Abhinava klesham.
1: Pretension and acting.
0: Raga klesham okati. Raga klesham.
1: Attachment and desire. Another sorrow.
0: Tyaga klesham okati.
1: Another one is charity.
0: కనుకనే మానవునికి అవిద్యాక్లేశము అభినవ క్లేశము అస్థిత క్లేశము రాగక్లేశము ద్వేషక్లేశము ఈ ఐదు క్లేశములు పట్టి మానవుని బాధిస్తున్నవి.
1: దీస్ ఫైవ్ సారోస్ దే మేక్ ఎ మ్యాన్ ఎ మిజరబుల్ వన్. దిస్ ఇగ్నరెన్స్, దిస్ ప్రిటెన్షన్, దిస్ అన్స్టడీనెస్ అండ్ దీస్ థింగ్స్.
0: అవిద్యాక్లేశం అనగా
1: ఇగ్నరెన్స్.
0: వేదము శాస్త్రము ఒక ప్రశ్న వేసింది.
1: The Vedas and scriptures asked one question.
0: కశ్చి మూర్ఖ, ఎవడు ఈ జగత్తులో మూర్ఖుడు అని ప్రశ్న వేసింది.
1: The question is, who is the foolish one in this world?
0: శాస్త్రం తిరిగి దానికే జవాబు చెప్పింది.
1: The scriptures answered.
0: మూర్ఖో దేహాద్యహం బుద్ధిహి అన్నది. మూర్ఖో దేహాద్యహం బుద్ధి. మూర్ఖుడు ఎవరనగా దేహమే నేను అని విశ్వసించినటువంటి వాడే మూర్ఖుడు అన్నాడు.
1: ద ఫూలిష్ వన్ ఈస్ ద వన్ హూ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ థింకింగ్ దట్ హీస్ ద బాడీ.
0: తనుకునే దేహమే నేనని ఈ మూర్ఖత్వంలో మునిగి తన స్వస్వరూపాన్ని మరచి ఆనందమును దూరమైపోతున్నాడు.
1: స్టీప్ ఇన్ దిస్ సారో దిస్ మ్యాన్ గోస్ ఫార్ అవే ఫ్రమ్ హ్యాపీనెస్.
0: ఈనాడు దేహము నేను కాదు.
1: వెన్ హీ రియలైజెస్ దట్ హీస్ నాట్ ద బాడీ.
0: దేహ మనోబుద్ధి ఇంద్రియములకంతా కూడా సాక్షిభూతుడైనటువంటి ఆత్మను నేను అని ఏనాడు తాను గుర్తించగలడు అప్పుడు ఈ ఆనందమును నోచుకోగలడు.
1: వెన్ హి రియలైజెస్ దట్ హీస్ ఎ ట్రాన్సెండెంటల్ వన్ ట్రాన్సెండింగ్ ద బాడీ ద మైండ్ దెన్ ఓన్లీ హీ విల్ అబ్టైన్ హ్యాపీనెస్.
0: దేహ మనోబుద్ధి ఇంద్రియములన్నీ కూడా కేవలము పనిముట్లు.
1: ఆల్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ద బాడీ ద మైండ్
0: వీటిని కర్మములు అని పిలుస్తూ వచ్చారు.
1: అండ్ దే హావ్ బీన్ నోన్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక ఇట్టి పనిముట్లుగా ఉండేటువంటి దేహాన్ని నేననుకోని భ్రమించటమే ఇది అజ్ఞానము అనేటువంటిది అవిద్యా క్లేశము.
1: ద సిన్ ఆఫ్ సారో ఈజ్ దిస్ వన్ థింకింగ్ దట్ వన్ ఈజ్ ద బాడీ.
0: ఈ దేహము ఉండినంత వరకు కూడా అనేక విధములైనటువంటి యొక్క క్లేశములు ఇతన్ని వెంటాడుతుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ హాస్ ద బాడీ ఈజ్ హాంటెడ్ బై మెనీ సారోస్.
0: దీనినే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునక అంత్యకాలే మహాదుఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తూ వచ్చింది శాస్త్రం.
1: ద స్క్రిప్చర్ సెడ్ బివేర్ లైఫ్ ఈజ్ ఎ సారో అండ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ సారో అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సారో బివేర్ బివేర్.
0: ఈ దేహం యొక్క పరిస్థితి ఎలాంటిది?
1: వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దిస్ బాడీ?

0: In childhood, he lives a life of play, mixing and mingling
1: Yavanam Barudancha Alaru Vilkundi Polki Kani Nilo Ludai Kranu Chundu.
0: When youth comes, he allows himself to be swayed away by desire.
1: Arkhavashambuna Ahikambuna Mungi Adi Yidi Ledani Aratinchu.
0: In middle age, steeped in the quest for wealth, he seeks this and that.
1: Vivida Durvasanambulu Vidaleka.
0: Failing to give up the vital
1: karma panjana mungali gralu chundu.
0: Stamped by his own activities, he
1: kadaku mattini galpuyi manavundu.
0: That's how he makes an utter waste of his life.
1: Idi dehamunuku sambandhinchinatundi maha artham.
0: And this is the condition, the fateful condition of the body.
1: Kanuka dehamu tanani anukovatam cheta ఈ అనేక విధములైనటువంటి క్లేశములు అతన్ని వెంటాడుతూ ఉంటాయి.
0: మ్యాన్ ఈజ్ రిడెన్ బై దీస్ సారోస్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
1: దీనిని శాస్త్రము అవిద్య క్లేశము అని పిలిచింది.
0: ద స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ అవిద్య క్లేశ.
1: ఇంకా రెండవది అభినవ క్లేశము.
0: ద సెకండ్ వన్ ఈజ్ అభినవ క్లేశ.
1: ఏమిటి ఈ అభినవం?
0: వాట్ ఈస్ దిస్?
1: సమస్త దుఃఖములకు
0: For all sorrows,
1: samasta ragamulaku,
0: for all desires,
1: samasta vedanalaku,
0: for all the activities,
1: samasta korikalaku,
0: for all the desires,
1: karanam emiti?
0: What is the cause?
1: Adi manasu.
0: That is the mind.
1: Ee manasu vallane aneka korikalu manalo aavirbhavistunnayi.
0: It is because of the mind many desires spring in us.
1: Ee korikalu phalinchalekapovatam chetane kontha dveshamulu prarambhistunnayi.
0: When the desires are not fulfilled, hatred arises.
1: ఈ కోరికలు ఫలించిన మూర్ఖత్వము కేవలం ఒక లోహత్వము అభివృద్ధి అవుతున్నది.
0: When the desires are fulfilled, he develops only stupidity and greed.
1: కానీ ఈ జగత్తునందు కలిగిన సమస్త దుఃఖములకు మనసే కారణమని గుర్తించుకుని ఆ మనసును త్యజించకుండా పోవటమే ఇది అభినవం క్లేశం.
0: Without announcing that the mind is the cause for all sorrows and yet getting attached to the world, is actually
1: ఈ జగ సంబంధమైనటువంటి యొక్క సమస్త విషయముల కూడాను మనసే కారణము.
0: ఫర్ ఆల్ ద అటాచ్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ మైండ్ ఈస్ ద సోర్స్.
1: కనుకనే శాస్త్రము మనోమూలం విధం జగత్తు అని. జగత్తంతా మనసు యొక్క కారణమే, మనసు యొక్క స్వరూపమే.
0: దట్స్ వై ద స్క్రిప్చర్ సెడ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ బట్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద మైండ్.
1: దుఃఖములకంతా కూడాను మనసే కారణము. ఛీ, ఈ మనసును నేను ఏమాత్రం కూడా అనుసరించకూడదు అని ఏనాడు వాడు మనసును త్యాగం చేయను, అప్పుడే వీడు ఆనందమునకు గురి కాగలడు.
0: When he realizes that mind is the mischief maker and announces it, then only he can enjoy happiness.
1: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
0: The third one is అస్థిత క్లేశ.
1: అస్థిత క్లేశం అనగా
0: what it means is
1: రాగముల చేత, అనగా అది కావాలి ఇది కావాలి అని ఆశలతో కుమిలిపోవటం.
0: Thinking that he must have his desires fulfilled and wasting his life, and that is the
1: vishaya vasanalo muniginatvanti yokka chintane deeniki moola karanam.
0: The sensual desires are the cause of this.
1: Ivanni kudunu asthiramainatvantivi.
0: All these are unsteady.
1: Asthiramainatvanti vishayamulanu sthiramani visvasinchi dani kosam vicharinchatame asthita kleshamu annaru.
0: This sorrow is mistaking the temporary for the permanent happiness.
1: ఇంకా నాలుగవది రాగక్లేశము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ రాగక్లేశ.
1: రాగమనగా
0: రాగమించలు, డిజైర్స్,
1: కామక్రోధ లోభమోహమున మాత్సల్యములంత కూడాను రాగమనేటువంటి రోగంలో మునిగినవి.
0: ఆల్ దీస్ ఇన్ఫాచుయేషన్, గ్రీడ్, యాంగర్, జెలసీ ఆర్ ఆల్ ఇన్ దిస్.
1: ఈ రాగముల చేతనే మానవుడు తన జీవితమును నాశనము గావించుకుంటున్నాడు.
0: మ్యాన్ డిస్ట్రాయ్స్ హిస్ లైఫ్ బై దీస్ డిజైర్స్.
1: ఇది ఎంతవరకు అంతవరకు ఉండవలసిందే.
0: వీ కెన్ హ్యావ్ దెమ్ టు ద ఎక్స్టెంట్
1: మితిమీరి దీనిని ఉపయోగించుకోరాదు.
0: బట్ వీ షుడ్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్స్.
1: ఈ లోభతత్వం అనేటువంటిది మానవునికి మరింత హింసగా ఉంటుంది.
0: గ్రీడ్ ఈస్ ద కాజ్ ఆఫ్ మ్యాన్స్ పెయిన్ అండ్ సారో.
1: లభించిన పదార్థములు కూడా తాను అనుభవించలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ హీ హాజ్ అక్వైర్డ్ డ్యూ టు దిస్.
1: కనుకనే ఈ రాగక్లేశం అనేటువంటిది మానవుని మరింత రోగములో ముంచుతున్నది.
0: దిస్ అటాచ్మెంట్ అండ్ డిజైర్ మేక్స్ మ్యాన్ అన్ అన్హెల్దీ పర్సన్.
1: ద్వేష క్లేశము.
0: ద నెక్స్ట్ వన్ ఈస్ ద్వేష క్లేశం.
1: ఏదైనా ఒక దానిని ఆశించి ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాడు.
0: హోపింగ్ సంథింగ్ హీ సీక్స్ షెల్టర్ నియర్ ఎ పర్సన్.
1: కానీ ఆ వ్యక్తి అతనికి సహాయమే పడకుండా ఆ వ్యక్తి పైన ద్వేషాన్ని సాధిస్తాడు.
0: ఇఫ్ ద పర్సన్ సో సాట్ ఆఫ్టర్ డస్ నాట్ హెల్ప్ హిమ్ హీ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్.
1: స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి యొక్క విషయ వాసనే.
0: అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక మానవుడు
0: మ్యాన్
1: ఆనందములకు దూరం కావడానికి కారణం ఏమిటి?
0: ఈస్ నాట్ ఏబుల్ టు అబ్టైన్ హ్యాపీనెస్.
1: అవిద్యా క్లేశము, అభినవ క్లేశము, అస్థిత క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము, ఈ పంచ క్లేశములను కూడాను మనం ఏనాడు నిర్మూలం గావించుకుందము ఆనాడే మన యొక్క స్వస్వరూపమైన ఆనందాన్ని మనం అనుభవించగలం.
0: ఓన్లీ వెన్ వి రిడ్ అవర్ సెల్స్ ఆఫ్ దీస్ ఫైవ్ సారోస్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అవర్ ఫార్మ్ అవర్ ట్రూ ఫార్మ్.
1: కానీ మీరు విద్యార్థులు,
0: దే ఆర్ ఆల్ స్టూడెంట్స్.
1: కేవలం మొదటి భవనమునందే మీరు ఉండేటువంటి వారు.
0: యు లివ్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్.
1: ఈ మొదటి భవనమునందు ఈ విధమైనటువంటి భద్రతలు మీరు ఏర్పరచుకున్నప్పుడే మిగిలిన మూడు భవనములు కూడాను సుక్షేమంగా ఉంటాయి.
0: ఓన్లీ వెన్ యూ బిల్డ్ యువర్సెల్ఫ్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ ద ఫ్లోర్స్ అబౌవ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: గృహస్థ వానప్రస్థ సన్యాసములకు తగినటువంటి యొక్క సద్గుణములు ఈ యొక్క వయసు నుండే మీరు దీనిని ప్రోగు చేసుకోవాలి.
0: ఓన్లీ అట్ దిస్ ఏజ్ యూ హ్యావ్ టు కల్టివేట్ దీస్ క్వాలిటీస్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ.
1: బ్రహ్మచర్యమునందే ఈ యొక్క గుణములు లేకపోయినా మిగిలినటువంటి యొక్క భవనమంతా కూడాను కుప్పకూలినట్టు కూలిపోతుంది.
0: ద ఎంటైర్ మ్యాన్షన్ విల్ కొలాప్స్ కొలాప్స్ ఇంటూ రబుల్ వి డోంట్ కల్టివేట్ దీస్ వర్చ్యూస్.
1: భవిష్యత్తును దృష్టి నందించుకొని
0: కీపింగ్ ద
1: వర్తమానమును తగినటువంటి యొక్క మార్గంలో మీరు ప్రవేశపెట్టాలి.
0: యు హావ్ టు ఫాలో ద కాంటాక్ట్ ప్రాపర్ టు యూ.
1: అప్పటికప్పుడు చూసుకుందాములే అని మనం చాలా అలక్ష్యం చేస్తున్నాం.
0: We neglect thinking that when the time comes we will see.
1: ఈ వైశ్రోపణ మీ యొక్క తుచ్చమైన వాంఛలకు లొంగి ఆనందముతో ఆ కార్యములో మీరు ప్రవేశిస్తున్నారు.
0: Yielding yourself to wretched desires you are becoming a victim.
1: నిత్యానిత్య విష పరిశీలన జ్ఞానం కోల్పోయి తద్వారా వివేకమును కూడా కోల్పోయి తాత్కాలిక ఆనందములకై పాటుపడుతున్నారు.
0: Losing what is eternal and what is permanent. You are seeking only the temporary joy.
1: కాని భవిష్యత్తులో దీనికి తగినటువంటి పదింతల దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంది.
0: But in the future, you will suffer from tenfold sorrow.
1: ప్రపంచమును భగవంతుడు సృష్టించాడు.
0: God created the world.
1: సమస్తమును సృష్టించాడు.
0: He created everything in the world.
1: కానీ ఒక్కటి కూడా తన స్వాధీనంలో ఉంచుకోలేదు.
0: But he has not kept anything under him.
1: జీవునకు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
0: He gave man full freedom.
1: ఏ విధమైనటువంటి అడ్డును లేకుండా మీరు అనుభవించవచ్చు అని.
0: He said you could enjoy with no obstacle at all.
1: అయితే ఒక్క నియమాన్ని మాత్రము తాను అందించాడు.
0: But he laid down one limitation.
1: చర్యకు తగిన ప్రతిచర్య వరకు ఉంటుంది.
0: For every action there is reaction, he said.
1: కనుక యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది.
0: There is reaction for action.
1: దీనిని మాత్రం లక్ష్యం నందించుకొని మీ ఇష్టం వచ్చినట్టు అనుభవించండి అన్నారు.
0: Enjoy as you like, but keeping this in mind, he said to man.
1: భగవంతుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తే ఆ చెడ్డ పనుల యొక్క ఫలితం చెడ్డది అని వస్తుండాలి.
0: God gave man freedom. At the same time, he gives reaction.
1: భగవంతుడు ఇచ్చినటువంటి కాదు, నీ యాక్షన్ కు వచ్చినటువంటి రియాక్షన్.
0: But this is not given by God. It is man-made reaction.
1: ఏది కూడా భగవంతుడు ఎవరికి ఏ విధమైనటువంటి శ్రమను అందించడు.
0: God does not trouble any person at any time.
1: మీ సంకల్పం యొక్క ప్రభావములు ఈ విధంగా వస్తున్నాయి.
0: You reap your own actions. The results of your own actions.
1: కానీ విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రభావములకు గురి అయి
0: ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ ఫోర్సెస్
1: తన స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
0: యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ యువర్ ఓన్ ట్రూ ఫామ్.
1: ప్రారంభం అనేటువంటిది ఫలితమే ప్రభావము.
0: ద డెస్టినీ ఈజ్ మేడ్ బై వన్ ఓన్ సెల్ఫ్.
1: పురుషార్థం యొక్క ఫలితమే స్వభావము.
0: వన్స్ నేచర్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద ఫోర్ ఎండ్.
1: కనుక స్వభావమునకు ప్రభావమునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం మనం గుర్తించాలి.
0: Hence we understand the act and the consequence.
1: ప్రభావము క్షణభంగురమైనటువంటిది.
0: The influence is only
1: స్వభావము శాశ్వతమైనటువంటిది.
0: Man's nature and character are
1: శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి స్వభావాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము.
0: We forget today what is eternal and what is permanent.
1: Anityamu, ashashtamu, asatyamainatundi taatkalikamainatundi prabhavalaku manam paatu padutunnam.
0: We yield ourselves to the temporary and the ephemeral things.
1: Deeni yokka pratiphalamu tappinadi kaadu.
0: You have to reap the consequences one day or the other.
1: Kanuka భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిని ప్రజలకు స్వాతంత్రం అందించాడు కదా అని ఇష్టం వచ్చినట్లు దానిని వినియోగించుకోరాదు.
0: పీపుల్ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫ్రీడమ్, ద గాడ్ గివెన్ ఫ్రీడమ్ టు మ్యాన్.
1: దానికి తగినటువంటి కొన్ని త్యాగములు కూడా మనం పూనాలి.
0: హీ హ్యాస్ టు కల్టివేట్ ద క్వాలిటీ ఆఫ్ ఛారిటీ.
1: చక్కని సృష్టిలో ఉండేటువంటి యొక్క జీవరాశుల యొక్క తత్వాన్ని ఒక్కతూరి మీరు వెనుకకు తిరిగి విచారించండి.
0: యు రిట్రోస్పెక్ట్ యువర్సెల్ఫ్ ద బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: చెట్టు లోపల తీయని ఫలములు అందించాడు భగవంతుడు.
0: హి గేవ్ స్వీట్ ఫ్రూట్స్ టు ద ట్రీస్.
1: కానీ ఆ ఫలములను ఆ చెట్టు అనుభవిస్తున్నదా?
0: బట్ టు ద ట్రీస్ ఎంజాయ్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ ద ఫ్రూట్.
1: ఆ ఫలములను ఇతర ప్రాణులకు అందిస్తుంటుందా ఆ చెట్టు?
0: ద ట్రీస్ గివ్ అవే ద ఫ్రూట్స్ టు అదర్స్ ఫర్ దేర్ ఎంజాయ్మెంట్.
1: చూచారా, భగవత్ సృష్టిలో ఉండేటువంటి యొక్క వృక్షం యొక్క త్యాగము.
0: సీ ద సెల్ఫ్లెస్నెస్ అండ్ ద చారిటీ ఆఫ్ ద ట్రీస్.
1: నదులను సృష్టించాడు భగవంతుడు.
0: గాడ్ మేడ్ ద రివర్స్.
1: ఆ నదుల్లో ప్రవహించేటువంటి జలమును తాను ఒక్క డ్రాప్ అయినా ఒక్క చుక్కైనా తాను త్రాగుతున్నదా నదు?
0: డస్ ద రివర్ డ్రింక్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ దిస్ ఫ్లోయింగ్ వాటర్స్?
1: ఆ జలమును ఆశించినటువంటి జీవులకు ఆ జలమును త్యాగం చేస్తుండాలి.
0: ద రివర్ గివ్స్ అవే ఇన్ చారిటీ దీస్ వాటర్స్ టు అదర్స్.
1: గోపులోపల పవిత్రమైన క్షీరం అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ మిల్క్ టు ద క్యాటిల్.
1: కానీ ఆ గోవు తన క్షీరము తాను ఏమైనా గోలుచున్నదా?
0: బట్ డు ద కౌస్ డ్రింక్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ దట్ మిల్క్?
1: లేదు.
0: నో,
1: తన బిడ్డకు ఇతరులకు కూడాను సుదీజనులకు కూడాను దీన్ని అందిస్తుండాలి ఆ గోవు.
0: ఇట్ గివ్స్ టు ఇట్స్ ఓన్ కాఫ్ అండ్ టు అదర్ పీపుల్.
1: కానీ సర్వ తెలివులు, సర్వ గుణములు, సర్వ శక్తులు ఉండినటువంటి మానవుడు ఈ త్యాగమునకు నోచుకోలేదు.
0: మ్యాన్ హూ ఇస్ ఎండోర్డ్ విత్ పవర్ విత్ సో మచ్ స్ట్రెంగ్త్ does not cultivate this quality.
1: ఆర్జించినటువంటి సమస్త ఫలములు కొను తను తనవారు, తను తనవారు ఇంత స్వార్థమందు మునిగి పరాక్తం అనేటువంటి త్యాగములకు అత్యంత దూరమైపోతున్నాడు.
0: Sunk in selfishness, he wants the things for himself and his own people and does not care for others.
1: కనుకనే మానవునికి ఇన్ని విధములైనటువంటి దుఃఖములు వెంటాడుతూ వస్తున్నాయి.
0: That's how man is haunted by these.
1: ఇన్ని రకములైనటువంటి రోగములు కూడా మానవుని వెంటాడుతూ వస్తున్నాయి.
0: So also the diseases haunt man.
1: పశువులకు అధికంగా రోగములు లేవు.
0: The animals do not suffer from diseases.
1: పక్షులకు అధికంగా రోగములు లేవు.
0: The birds do not suffer from many diseases.
1: ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: They eat the food available in nature and they make.
1: కానీ మానవుడు తెలివితేటలు పురస్కరించుకొని దానిని వివిధ మార్గంలో ప్రవేశపెట్టి రకరకములైనటువంటి యొక్క ఆహారములు భుజించాలని ఆశిస్తూ అనేక రకరకములైనటువంటి యొక్క రోగములకు గురి అయిపోతున్నాడు. ఈ మానవుడి ఎందున్నటువంటి ప్రధానమైన రోగం ఒక్కటి.
0: The one essential disease.
1: స్వార్థమే ఈ పెద్ద రోగం.
0: Selfishness is the worst disease in man.
1: ఏనాడు ఈ స్వార్థమును త్యాగం చేయును?
0: When he renounces this selfishness.
1: ఆనాడే జీవితం యొక్క తత్వమునందు దైవ సృష్టియందు ఆనందమైన భోగములను అనుభవించగలడు.
0: Then only you will be able to harvest the happiness in this life and in divinity as well.
1: కనుక పశుపక్షి మృగాదులు ఎందు కూడాను వృక్షములు ఎందు కూడాను త్యాగం ఉంటున్నవి, కానీ మానవుని ఎందు త్యాగము లేకుండా పోతున్నది.
0: Birds, bees and trees have the charities, but
1: త్యాగము కలిగినప్పుడే తేజము అభివృద్ధి అవుతుంది.
0: ఎఫ్యూజన్స్ ఇంక్రీజెస్ మేనిఫోల్డ్ వెన్ యూ హ్యావ్ చారిటీ.
1: స్వార్థము పెరుగుగలది, తేజము క్షీణిస్తుంది.
0: యాజ్ సెల్ఫిష్నెస్ ఇంక్రీజెస్ యువర్ ఎఫ్యూజన్
1: తేజము క్షీణించిన
0: వెన్ ఎఫ్యూజన్ డిక్లైన్స్
1: తేజమే క్షీణించిపోతుంది.
0: లైఫ్ ఇట్ సెల్ఫ్ డిక్లైన్స్.
1: కనుక జీవితమునకు తేజమే ప్రధానమైన లైఫ్.
0: ఇన్ లైఫ్ ఎఫ్యూజన్స్ ఇస్ ద సుప్రీం క్వాలిటీ.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవటం లేదు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రియలైజ్ దిస్ వన్.
1: ఏదో చదవటము, గొప్ప విద్యావంతుడు కావటము, గొప్ప అధికారి కావటము, ధనమును సంపాదించడము, ఆనందంతో తురుతూగినట్టుగా నటన చేయటం తప్ప నిజంగా వారికి నిజమైన ఆనందము అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: హీ మేక్స్ ఎ షో ఆఫ్ హిస్ హ్యాపీనెస్ సేయింగ్ దట్ ఐ హావ్ అటైన్డ్ దిస్ అండ్ ఐ హావ్ అటైన్డ్ దట్, బట్ యాక్చువల్లీ హీ డస్ నాట్ ఎంజాయ్ ఎనీ హ్యాపీనెస్ అట్ ఆల్.
1: ఒకవేళ అనుభవించినప్పటికీ తాత్కాలికమైనటువంటి అనుభవంతిని తాను అనుభవించే కానీ శాశ్వతములు కావవి.
0: వాట్ హీ ఎంజాయ్స్ is only ephemeral happiness but not the eternal one.
1: Kalukane Tyagaraju, Bhogaraju, Koparaju ani moodu rajulu undevaru.
0: There were three rajus: Kotaraju, Tyagaraju and Goparaju.
1: Goparaju anetunti vaadu Ramadasu.
0: Goparaju was Ramaraju.
1: త్యాగరాజు రాముని నిరంతరం కూడా స్మరించి గానము చేత రామతత్వంలో లీనమైనటువంటి వాడు.
0: త్యాగరాజు అబ్సార్బ్డ్ హింసెల్ఫ్ ఇన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ.
1: పోతరాజు,
0: దేర్ వాజ్ పోతరాజు,
1: అనగా పోతన్న,
0: పోతన్న వాజ్ ద వన్.
1: ఈ పోతరాజు, త్యాగరాజు, గోపరాజు,
0: పోతరాజు, త్యాగరాజు అండ్ గోపరాజు.
1: ఈ గోపన్న ఎంత పరమాత్మని యొక్క భక్తి ప్రపత్రులతో మెలిగినాడో చక్కగా విచారించండి.
0: యు సీ ఫర్ యువర్సెల్ఫ్ హౌ మచ్ డివోషన్ దిస్ గోపరాజు కల్టివేట్.
1: భగవంతుని సొత్తులంతా కూడా భక్తులు మృగివేస్తుంటే తను సంపాదించినటువంటి సర్వస్వమును కూడా పరమాత్మనికి అంగీకరించి పరమాత్మనికి అర్పించి ఇదే నా ఆనందమని ఆనందించాడు.
0: వాట్ ఎవర్ హి అబ్టైన్ హి గేవ్ ఇట్ టు గాడ్ అండ్ సెట్ టు హింసెల్ఫ్ దేర్ ఇన్ లైస్ మై హ్యాపీనెస్.
1: అయ్యో రామచంద్ర, నీకు మందిరం లేకుండా ఇంత ఎండలో వానలో అవస్థ పడుతున్నావా అని తనకొచ్చినటువంటి కొంత జీతంలో కూడాను ఆ మందిరాన్ని కట్టి అతనికి అనేక ఆధారము చేసినట్టుగా నిరూపిస్తూ వచ్చింది.
0: హిస్టరీ టెల్స్ us when there was no shelter for Sri Ram, he made a shelter for him and gave away
1: పోతరాజు అంత సర్వస్వమును కూడా భగవంతునికి ఇస్తూ వచ్చాడు.
0: హి గేవ్ ఆల్ టు గాడ్.
1: ఇంకా పోతరాజు, పోతన్న,
0: పోతన
1: భాగవతము రచించాడు.
0: He was the one who wrote the great scripture.
1: అతని యొక్క రచన మహారత్నమాణిక్యముల వలె ప్రకాశిస్తూ ఉండేటువంటివి.
0: It is a jewel amongst the galaxy of literature.
1: అతని భావమర్ధి అయినటువంటి వాడు,
0: the one who wrote this great scripture,
1: వచ్చి, బావా పోతరాజు, నీవు ఈ యొక్క అంకితమును మహారాజుకు అర్పితం చేస్తే నీ జీవితం తులతూగిపోతుంది సుఖములతో.
0: One day, the brother-in-law came to him and said, if he would give away the great scripture.
1: అప్పుడు పోతరాజు చెప్పాడు, శ్రీనాథ, నాకు సర్వవిధములైనటువంటి నాథుడు నా శ్రీరామచంద్రుడే.
0: మై మాస్టర్ ఇస్ ఓన్లీ శ్రీరామ్.
1: నా సర్వస్వమును కూడా నేను భగవంతునికి అర్పితం చేస్తాను, కాని ఈ రాజులకు నేను చెయ్యను.
0: ఐ విల్ గివ్ మై ఆల్ ఓన్లీ టు మై మాస్టర్ అండ్ నాట్ టు
1: ఆల్ సాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూనరకిచ్చి అప్పు కూచు భుజించుట కంటే ఆలికుడైన నేమి.
0: హౌ డస్ ఇట్ మ్యాటర్ if I live a life of poverty without giving my things to the master.
1: వారిచ్చేటువంటి కూడును భుజించడం కాదు, నేను భగవంతుడి ఇచ్చేటువంటి దానిని నేను అనుభవిస్తాను.
0: I will enjoy whatever God gives me but not man.
1: కనుక నేను సర్వస్వమును భగవంతునికి అర్పిస్తానని పోతనాడు చెప్పాడు.
0: He told, I would give my all only to God.
1: తాను భాగవతము రాసేక పురం కూడాను పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరముంట, పలికిద వేరుండు గాదు పలుకగనేల. అంతా భగవంతునికే అర్పితం చేసి ప్రారంభించాడు.
0: బిఫోర్ కంపోజింగ్ ద భాగవత్ హీ సెడ్, ఇట్ ఈజ్ రామ హూ స్పీక్స్, ఇట్ ఈజ్ రామ హూ రైట్స్.
1: నేను నిమిత్త మాత్రుణ్ణి,
0: ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ హీ సెడ్.
1: ఇంత మాత్రం చేత ఆ యొక్క పోతరాజు సర్వస్వం భగవంతునికి అర్పితం చేసి జీవితంలో సాగిస్తూ వచ్చాడు.
0: హీ సాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ బై సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్.
1: త్యాగరాజు,
0: త్యాగరాజు
1: సర్వస్వము భగవంతుడే నా రామచంద్రుడేని,
0: హి బిలీవ్డ్ దట్ రామ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్.
1: నీవు లేకపోతే నేను లేను,
0: విదౌట్ యూ ఐ డోంట్ లివ్,
1: నా జీవితమే వ్యర్థము,
0: మై లైఫ్ ఈజ్ ఫ్యుటైల్ విదౌట్ యూ.
1: రాముడు ఎక్కడో వెళ్ళినాడని చెప్పని నేను కుదురా, ఎక్కడ నేను వెతికేది,
0: వేర్ షల్ ఐ ఫైండ్ యూ ఓ రామ్ హి సెడ్.
1: కనుక ఇంక నిన్ను వదలి నేను ఒక క్షణమైనా ఉండలేను.
0: I won't live even a moment without you.
1: ఈ విధమైనటువంటి యొక్క భావము చేత సంచారం చేస్తూ వచ్చాడు.
0: Actuated by these feelings, he lived his life.
1: కానీ తంజావూరు రాజా ధనకనక వస్తు వాహనాదులంతా కూడా పల్లకీలపై ఇంటికి పంపించాడు.
0: On the palanquin, the king of Tanjore sent wealth and gold to him.
1: చెప్తున్నాడు.
0: He told,
1: నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా.
0: Oh mind, tell me, which is more joyous, whether wealth or the proximity with the Lord.
1: Chee chee chee. ఈ ధనకారక వస్తువు అనాదులు పంపించినటువంటి రాజులే స్థిరము లేదు, వారు పంపించిన ఆస్తులు స్థిరమవుతుందా, నాకు అక్కర్లేదు, తీసుకుని పోండి అన్నాడు.
0: When the kings themselves are temporary, do these things are permanent.
1: కనుకనే త్యాగము చేసినటువంటి వారు కనుకనే వీరు జగత్తును కంత రాజులుగా నిలిచిపోయారు.
0: Since they were none were sacrificed, they were known as kings and emperors.
1: గోపరాజు, త్యాగరాజు,
0: గోపరాజు,
1: పోతరాజు
0: అండ్ పోతరాజు
1: రాజులనగా ఏమిటంటే సర్వసంగ పరిత్యాగులే రాజులని.
0: ద వన్ హూ మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ రెనౌన్సియేషన్ దే ఓన్లీ కెన్ బి కాల్డ్
1: కింగ్. ఈనాటి కలియుగంలో రాజులనగా ధనకనక వస్తువాహనాదులు కూడిన వాడు రాజులు అనుకుంటున్నారు.
0: People think that kings are those who have wealth.
1: Sarvasanga parityagune nijamaina rajulu.
0: People who practice self renunciation, the full renunciation.
1: Rishikesu Haridwaram meeru velipudana vellinappudu chudandi. Kya Maharaj antaru. Prati okani Maharaj Maharaj Maharaj. Anaga sanyasulanta Maharajulane artham.
0: When you go to Haridwaram, these places, people address you as Maharaj. The sannyasi is called
1: Maharaj. Yavadu.
0: Who is an emperor?
1: Rajanika Raja Maharaja Raja. Atane nijamaina tyagi.
0: The Lord, who is the emperor of emperors, he is the real emperor.
1: Kanuka tuchyamainatundi ee tuchyavanchalaku manam longi aa Maharaja tattvam anetundi oka divya tattvaniki manam dooram ayipothunnam.
0: Yielding to these temporary desires, we remove
1: ourselves. Aashilato mana jeevithanni vyartham chesukuntunnamu.
0: That's how we waste our life.
1: Dinadinaniki bharamulu manam adhikanga chesukuntunnamu.
0: We burden ourselves day by day.
1: Idi kaadu vidya yokka vivekamu.
0: This is not the wisdom of vijnanamu. This is not enlightenment.
1: Vidya yokka vijnanamu satyanni gurtinchali.
0: The wisdom lies in
1: satyanveshane vidya yokka vivekamu.
0: That quest for truth is the essence
1: adi
0: of vidya yokka
1: gamyamu.
0: And that is the goal and
1: satyanni gurtinchali.
0: You have to realize yourself.
1: Appude neevu satya swaroopudavai potavu.
0: Then only you will become the truth.
1: Satyasya satyam annaru.
0: You are the embodiment of truth.
1: Kanuka vidyarthulara,
0: students,
1: meeru విద్యార్థులుగా ఉండినప్పుడు విద్యార్థులకు తగినటువంటి యొక్క వ్యవహారాన్ని కూడా మీరు దృష్టి అందించుకోవాలి. విద్యార్థులను పేరు పెట్టుకుని విషయార్థులుగా ప్రవర్తిస్తూ ఉంటే మీ జీవితంకే అగౌరవం అయిపోతుంది.
0: If you call yourselves students and behave contrary,
1: మానవత్వానికి తలవంపులుగా రూపొందుతుంది.
0: It's an insult to all of you and to mankind itself.
1: విద్యకు వినయమే ప్రధాన గౌరవము.
0: For education, humility is the hallmark.
1: దీనికి తగినటువంటి యొక్క సత్యము శీలమే ప్రధాన క్షేమము.
0: Truth and character bring safety to this.
1: Bhagavad bhakti e deeniki pranam.
0: Devotion is the very life.
1: Ee moodintini manam visarjinchukunnappudu manam enni chadugulu chadinappatikini prayojanam undadu.
0: It is no use learning without cultivating these three.
1: Chadugulanni chadivi chaala viveki ee magini tannerugunu mandamatudu.
0: Learning and learning, he becomes foolish.
1: Enta chadugu chadivi ee neeti undani heenunu kuda manaledu.
0: For the use of higher learning without cultivating,
1: tarchi chadugu chadugu tarkavadame kaani poorna gyanam eppudu pondaledu.
0: He is steeped in logic but does not obtain true wisdom.
1: Chadugu chadivi chadivi chaavanganeetiki chaavu ledu chadugu chadavaledu.
0: For the use of dying after learning,
1: aanandamulaku chaavu ledu.
0: Deathless learning, deathless truth,
1: atti aanandam aneetundi oka swaroopanni manam nityanga gurtinchali.
0: That joy we must obtain.
1: Vidyarthulara, meeku chakkaga telusu.
0: You know very well, all of you.
1: ఈనాడు చదువుకున్నటువంటి యొక్క విద్యావంతుల కంటే,
0: the educated people,
1: ఏ చదువులు లేనిటువంటి యొక్క పల్లె ప్రజలు ఎందే కూడాను ఒక నీతి నిజాయితీ కనిపిస్తుంది.
0: More than the educated people, it is the rustic who have more wisdom, morality and integrity.
1: ఈ చదువుకున్నటువంటి పట్టణవాసుల కంటే,
0: more than the people of the other
1: ఏ చదువులు సంజలు లేనిటువంటి కోయి జాతి వారు అడవుల్లో సంచరించేటువంటి వారి ఎందైనా ఒక నీతి నిజాయితీ కనిపిస్తుందని.
0: The tribals who roam in the forest, they have better morality and integrity.
1: ఎక్కడ విద్యా సంస్థలు,
0: where there are education institutions,
1: ఎక్కడ న్యాయస్థానములు,
0: where there are courts,
1: ఎక్కడ యూనివర్సిటీలు,
0: where there are universities
1: ఉన్నాయో అక్కడనే అన్యాయ అక్రమ అనాచారాలంతా ప్రబలమైపోతున్నాయి.
0: These have become the seats of immorality and dishonesty.
1: కొండల యందు గుహల యందు ఎట్టి విద్యా సంస్థలు కానీ ఎట్టి న్యాయ సంస్థలు లేనటువంటి యొక్క అడవి జాతుల వారి ఎందే కొంచెం నీతి నిజాయితీ దయా దాక్షిణ్యాలు ఎంతో కనిపిస్తున్నాయి.
0: There is kindness and compassion, morality and goodness in these people, the cavemen and the people who live in the
1: ఈనాడు జగత్తునికంత కూడా విద్యావంతుల వల్లనే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది కానీ విద్యాహీనుల వల్ల ఏమాత్రమూ ప్రమాదం జరుగుతుంది.
0: More harm is done by the educated and not by the uneducated.
1: కనుక చదువు అనేటువంటిది ఇంతవరకు దిగజారిపోయింది.
0: Such is the degrading depths of education today.
1: అది కాదు, మన జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: We have to mold ourselves into students.
1: తమ దోషాలను తాను గుర్తించుకొని ఇంకా తర్వాత అలాంటి దోషములు రాకుండా చూసుకోవాలి.
0: He must seek his faults and see that he does not get them again.
1: ఈ చదువుకున్నటువంటి వాడు కూడా చదువు లేనిటువంటి మొరట మనిషి ముందర అగౌరవపడిపోతున్నాడు ఈనాడు.
0: These educated people are humiliated before others.
1: కనుకనే మొట్టమొదట గౌరవించి,
0: respecting others,
1: మనము గౌరవాన్ని అందుకోవాలి.
0: We should obtain respect from others.
1: మనము భగవంతుని ప్రార్థించి,
0: praying to God,
1: భగవంతుని యొక్క ప్రేమను అందుకోవాలి.
0: We have to obtain his love.
1: ఆ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: The one who earns the love of God.
1: అది లేనిటువంటి మానవుడు మానవుడే కాదు.
0: Such a man without this is no man at all.
1: కేవలం ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
0: He is only man in form but not man in reality.
1: కనుకనే దయచేత ధన్యుడు కావలేరా?
0: By compassion, one should pull him in.
1: ఎంతటి వారు దయచేత ధన్యులు కావలేరా?
0: By compassion, one should pull himself.
1: అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవాడైనా దయచేత ధన్యుడు కావలేరా.
0: Only by compassion one should fulfill oneself.
1: విద్య నేర్చి ఎంత వినయము కాని జనపాఠమును చదివిన కాని
0: బలాన్ని మనీ
1: కారణములకే పోయిన కాని
0: బై గోయింగ్ టు ఫాదర్
1: కఠిన తపస్సునే చేసిన కాని
0: బై లర్నింగ్ ప్రణాళిక
1: దయచేత ధన్యులు కావలేరా.
0: బై కంపాషన్ వన్ షుడ్ బి శాంక్టిఫైడ్.
1: యోగాభ్యాసము చేసిన కాని
0: బై ప్రాక్టీసింగ్ యోగా
1: భాగవతాదులు చూచిన కాని
0: బై సీయింగ్ మెనీ థింగ్స్
1: బాగు గడ్డము పెంచిన కాని
0: బై గ్రోయింగ్ యువర్ బియర్డ్
1: పట్టనామములు పెట్టిన కాని
0: బై పుట్టింగ్ నామాస్
1: దయచేత ధన్యులు కావలేరా.
0: బై కంపాషన్ వన్ షుడ్ శాంక్టిఫై వన్ సెల్ఫ్.
1: నీ వేషములతో కూడినటువంటివే కాని దయనే నిజమైనటువంటి యొక్క సంపద.
0: కంపాషన్ ఈజ్ షియర్ వెల్త్.
1: అట్టి దయను మనం సంపాదించుకున్నప్పుడే ధన్యులమైపోతాం.
0: We will fulfill ourselves only when we compassionate.
1: కేవలం విభూతి పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
0: By putting on విభూతి
1: కుంకాలు పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
0: By putting on నామాలు
1: పెట్టుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
0: By putting these marks
1: గడ్డాలు పెంచుకున్నంత మాత్రమే కాదు ధన్యుడు.
0: By growing beard
1: జపమాలలు తిప్పినంత మాత్రమే కాదు ధన్యుడు.
0: By turning the rosary
1: చిత్తశుద్ధి కలగాలి.
0: One must obtain.
1: విద్యార్థులారా రెండు విషయాలు మీ హృదయంలో భద్రంగా నాటుకుని
0: చెట్టుగా
1: మన దేహంలో
0: బాడీ
1: రక్తము
0: ద బ్లడ్
1: ఎంత పరిశుద్ధంగా ప్రవహిస్తూ ఉంటాదో అంతకాలము మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ ద బ్లడ్ ఫ్లోస్ క్లియర్లీ సో లాంగ్ అవర్ లైఫ్ విల్ బి హెల్దీ.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: మన యందు పరిశుద్ధమైనటువంటి భక్తి ప్రసరించినంత కాలం కూడా మనం ఆనందానికి ఏమాత్రం కూడా లోటు ఉండదు.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఆఫ్ డివోషన్ ఇన్ us, there is no dearth of happiness at all.
1: దేహములో శుద్ధమైన రక్తం ప్రవహించాలి.
0: Let the good blood flow in our veins.
1: చిత్తమునందు పవిత్రమైన భక్తి ప్రసరించాలి.
0: Let devotion install itself in the heart.
1: రెండు ఉన్నప్పుడే దేహశుద్ధి ఆత్మశుద్ధి రెండు కూడా శుద్ధమైపోతుంది.
0: ద ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ విల్ బి అక్వైర్డ్.
1: ఈ రెండింటిని మాత్రం మీరు సాధించాలి. ఇదే నిజమైన విద్య. యు
0: హావ్ టు అచీవ్ దిస్ అండ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్.
1: ఈ యొక్క దీనిని అభివృద్ధి గావించుకుని ఇంకా మీరు చేయవలసినటువంటి భజనలు సత్కర్మలు అన్ని ఆచరించుతూ పోవచ్చు.
0: ఆఫ్టర్ ఫాస్టరింగ్ దీస్ వర్చ్యూస్ యూ కెన్ పెర్ఫార్మ్ భజన్ అండ్ అదర్
1: ప్రత్యేకమైనటువంటి ఈ యూనివర్సిటీ అందు
0: ఇన్ అవర్ స్పెషల్ యూనివర్సిటీ
1: ప్రత్యేకమైనటువంటి ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించాలి.
0: యు హావ్ టు డెమాన్స్ట్రేట్ ద ఐడియల్ ఎక్సలెన్స్.
1: లేకపోతే ఎన్ని కోట్ల మంది విద్యార్థులు లేరు ప్రపంచంలో.
0: దేర్ ఆర్ క్రోస్ ఆఫ్ స్టూడెంట్స్ ఎల్స్వేర్.
1: కాదు కాదు అందరితో నా పోలికలు ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కంపారిజన్ బిట్వీన్.
1: పోలికలు మహా బలహీనము.
0: అండ్ కంపారిజన్ ఈజ్
1: మనది మనమే.
0: వి హావ్ టు కంపేర్ అవర్ సెల్ఫ్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక విత్తనము భూమిలో నాటుతాం.
0: వి సో ఎ సీడ్.
1: అప్పుడు భూమి కూడా మంచి మట్టిగా చేరుస్తాం.
0: అండ్ వి యాడ్ సాయిల్.
1: శక్తివంతమైన ఎరువులు పోస్తాము.
0: వి ఫెర్టిలైజ్ ఇట్.
1: నీరు పోస్తాము.
0: వి వాటర్ ఇట్.
1: గాలిని చూస్తాము.
0: అండ్
1: సూర్యరశ్మి కూడా దానిపైన పడేటట్టుగా చూస్తాం.
0: లైట్ ఫాల్స్.
1: కానీ ఆ చెట్టు మొక్కగా అభివృద్ధి అవుతుంది.
0: అండ్ దెన్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ సాప్లింగ్.
1: ఈ విత్తనము మొక్కగా అభివృద్ధి కావాలంటే
0: గ్రో ఇంటూ ఎ సాప్లింగ్
1: మట్టి కావాలి, ఎరువు కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సూర్యరశ్మి కావాలి.
0: సాయిల్, వాటర్, ఫెర్టిలైజర్ అండ్ లైట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సీడ్లింగ్ టు గ్రో.
1: వాటిని మాత్రం స్వీకరిస్తుంది కానీ తన స్వభావంగా తాను చెట్టుగా రూపొందుతుంది.
0: It secures these things, it sucks these things, but grows into a tree.
1: ఈ చెట్టు మట్టి కాదు.
0: The tree is not
1: ఈ చెట్టు నీరు కాదు.
0: It is not water.
1: ఈ చెట్టు గాలి కాదు.
0: It is not wind.
1: ఈ చెట్టు వెలుతురు కాదు.
0: It is not light.
1: ఈ వెలుతురును గాలిని ఈ ఎరువును మట్టిని తీసుకుంటుంది, తాను తానుగానే అనుభవిస్తుంది.
0: Receiving all these things, it grows.
1: అట్లనే మనం కూడాను మంచి వారి యొక్క సద్గుణములను మనం తీసుకోవాలి.
0: We have to embark the qualities of the virtuous people.
1: ఎక్కడ మంచి జరుగుతుందో దానిని నీవు స్వీకరించాలి.
0: Wherever there is good, acquire.
1: దాని నీవు నీవుగానే జీవించాలి.
0: And grow as yourself.
1: అది నిజమైనటువంటి మానవత్వం యొక్క ప్రధాన
0: సూత్రం. That is true mark of humanity.
1: నేను గాలిని తీసుకున్నాను కదా అని గాలితో పాటు చేరిపోకూడదు.
0: Since I am taking wind, I should not grow.
1: ఈ మట్టి లేకపోతే నేను మొక్కగాను కదా అని నీవు మట్టి కాకూడదు.
0: Since I take clay, I should not.
1: తీసుకో, స్వీకరించు.
0: Accept.
1: అంతేగాని నీ స్వభావాన్ని మాత్రం నీవు మార్చకూడదు.
0: బట్ డోంట్ చేంజ్ యువర్ నేచర్.
1: కానీ ఈనాడు అట్టిది కాదు.
0: బట్ పీపుల్ ఆర్ నాట్ ఆఫ్ దిస్ కైండ్.
1: ఎవరో బుష్కోట్ వేసుకుంటే ఆ బుష్కోట్ మాత్రం నేను వేసుకోవాలి, అది అనుకరణ.
0: వెన్ ఐ సీ ఎ పర్సన్ విత్
1: బాడీ, నీవు బానిసం అయిపోతున్నావు.
0: దేర్ బై యు బికమ్ ఎ స్లేవ్.
1: ఇది అనుకరణ, చాలా చెడ్డది.
0: ఇమిటేషన్ ఇస్ బ్యాడ్.
1: మంచిది తీసుకో.
0: రిసీవ్ గుడ్.
1: ఎవరి నుంచి వచ్చినా సరే మంచిది తీసుకో.
0: రిసీవ్ గుడ్ ఫ్రమ్ వాట్ ఎవర్.
1: కానీ నీవు నీవుగా జీవించు.
0: బట్ లివ్ యాజ్ యువర్ సెల్ఫ్.
1: నీవు దైవత్వానికి అర్పితం కా.
0: సరెండర్ యువర్సెల్ఫ్ టు గాడ్.
1: అంతేకాని సామాన్య మానవులకు అర్పితం కాకూడదు.
0: డోంట్ సరెండర్ యువర్సెల్ఫ్ టు ఆర్డినరీ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనము బయట వారితో ఏమాత్రం కూడా అనుకరణ చేయకూడదు.
0: వి షుడ్ నాట్ ఇమిటేట్ పీపుల్ అవుట్ సైడ్.
1: కనుక ఇమిటేషన్ అనేటువంటిది కేవలం ఒక తక్కువ స్థాయికి చెందినటువంటిది.
0: లిమిటేషన్ డిగ్రేడ్స్ యూ,
1: కానీ క్రియేషన్ ఈజ్ డివైన్.
0: క్రియేషన్ ఈజ్ డివైన్,
1: దానిని మనం అనుసరించాలి.
0: దట్ యూ షుడ్ ఫాలో.
1: ఆ విధమైనటువంటి సద్గుణాలను స్వీకరించి,
0: వెన్ యూ కల్టివేట్ దీస్
1: సదభ్యాసాలను అనుసరించి,
0: వెన్ యూ ఫాలో
1: సక్రమమైన మార్గంలో ప్రవేశించి,
0: వెన్ యూ ఫాలో ద ట్రూ పాత్,
1: ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఐ హోప్ అండ్ బ్లెస్ దట్ యూ విల్ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎక్సలెంట్ స్టూడెంట్స్ అండ్ దేర్ బై ఐ కంక్లూడ్.

గోత్రాది సుని పెండి కరే చూడ.

తప్పించుట అదే చూడగపోతాము రాముల కన్నే కైయాణము చూతము రండి.

వారల కుతాల పుణ్యమట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భాగ్య భాగ్యమను భేదమిలేదట. భక్తావేశుల ముక్తిదానమగు కళ్యాణము చూతమురారండి, కౌసల్య తరంగి కళ్యాణము చూతమురారండి. అంబారిపై కలగు తేజమట ధగధగ మెరిసెటి దివ్య రాములట రామయంకమున రమణి సీతయట సీతారాముల సోదర సేవట. చిరునవ్వున మన క్షేమమడుగునట క్షేమమై అడిగిన మనకి కొడువా, కదలరే కదలరే బదులిక పలుక కదలారండి. వీణ సన్నమగు వింతన గార్లట పిల్లన క్రోములు పేరి మృదంగ మురసములు గజములు తురగము మేనక వారి వెంట కొని వృద్ధ కౌశిక కౌశిక వెంటనే వృద్ధ దశరథులు దశరథు వెంటనే మంత్రి సమస్తు అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య ఎంత కదలివ.

అంటే భాసిందుచుండును భాను తేజము కంటే భాసిందుచుండును మంచు తెలుపు కంటే మించి ఉండు ఆకాశమున కన్నా అతి సూక్ష్మమయ్యుండు ఆకాశమున కన్నా

భవ్య ప్రకాశమై అంతట వెలుగొందు కాంతితోడ బ్రహ్మలో మీరు, బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మ ఉండే బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే

0: shining more than the brilliant sun, more white than that of eyes, subtler than the space, divine God is spread everywhere. There's nothing in this world where God doesn't exist. Though He is present all over, He is untouched by any. God is all awareness and is self-effulgent. We are in Brahman. Brahman is within us. There is no difference whatsoever between the individual and the Brahman. More than this, what is to be conveyed to the pious members of this assembly?
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Narayanudainu Naravataram Dalchinappudu Tana Nibandhanu Tanu Acharinchaka Tappadu.
0: When Narayana takes the human form, he must follow his own regulation.
1: Vishwanataka Rangamunaku Tanu Sutradaya Ayundinappatikini Kani Atanu Kudanu Oka Patradharude Anetuvanti Satyanni Meeru Marugakoodadu.
0: Though he is the director of this cosmic drama, he has assumed himself a role and therefore he has to enact it.
1: Tana Patrochitamainetuvanti Oka Karmanu Tanu Acharinchakundina Lega Patrochitamainetuvanti Oka Pravartanalu Mitamaina Ati Aina Suti Dappina Mati Dappina Ee Kalanike Chala Kalankam Erpadutundi.
0: He has to act according to the role that he has taken upon himself and conduct. It should not be more or even less. It should be quite appropriate to the role.
1: Divyattamainappatikini మానవాకారములు ధరించినప్పుడు మానవతా ప్రవర్తన యందు ఆదర్శమైనటువంటి సూత్రములను ఆదర్శమైనటువంటి యొక్క ప్రవర్తనను అందించవలసి వస్తుంది.
0: Being God himself, when he takes upon the human body, he has to set an example and set an ideal to the humanity.
1: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నారాయణుని అన్వేషించి తమ దేశమును తల్లార్చుకోవాలని అనేక ప్రయత్నములు సలిపారు.
0: Persons like Hiranyaksha, Hiranyakashipu had all hatred towards God and made attempt.
1: పంచభూతములు యందు కూడాను శోధించి సాధించి దివ్యత్వమైనటువంటి దైవత్వము లేడని విశ్వసిస్తూ వచ్చారు.
0: They have experimented, investigated all the five elements and denied the presence of God.
1: కానీ కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క సమయ సందర్భానుసారంగా ఆ పాత్రానుగుణ్యంగా తమ యొక్క తత్వమునకు తాము లోబడవలసి వచ్చింది.
0: Basing on the passage of the time and the destiny, appropriate to the situation and circumstances, he takes a particular role.
1: కాలము కలిసి సమీపించినప్పుడు కాలగర్భుడు కాలస్వరూపుడు భీకరాకారమును ధరించి చీచి చెండాడాడు హిరణ్యకశిపుడు.
0: He being the time, the one who transcends time, he has taken upon this role and killed Hiranyakashipu finally.
1: కృష్ణుడు అవతారమెత్తినప్పుడు తాను కూడాను తమ పాత్రోచితంగా అనుసరించవలసి వస్తుంది, నియమాలను తాను నడుచుకోవలసి వస్తుంది.
0: When Krishna incarnated, he has to act according to his role and follow his regulations.
1: శిశుపాలుడు అనేక విధములైనటువంటి దూషణలు చేసినప్పటికీ తిరస్కార పురస్కారములు ఏమాత్రం కూడాను తాను గ్రహించక సమయమునకై వేచి ఉండి ఆ సమయము రాగానే అతనిని అంత్యము గావించాడు.
0: Though Sisupala accused and criticized Lord, he was not mindful of any, but he was waiting for the right time.
1: Krishnudu bhayapadi Jarasandhunaku daagukoni ekkado parigetti potunnadani Bhagavatam bodhisthundi.
0: Bhagavata teaches that కృష్ణ వాజ్ ఫియర్ స్ట్రికెన్ ఆఫ్ జరాసంధ.
1: సర్వజ్ఞమైనటువంటి, సర్వత్వమైనటువంటి, సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వము ఎక్కడ పారిపోవటం?
0: ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్,
1: ఎక్కడ దాచుకోవటం?
0: వేర్ డిస్ హి గో? హౌ కెన్ హి హైడ్?
1: ఇది కేవలం ఒక భ్రమ,
0: ఇట్స్ ఓన్లీ ఇల్యూజన్.
1: కానీ భగవంతుని యొక్క తత్వము ఏనాడు విశ్వసింతురో, ఏనాడు దానిని ఆశించరో, ఏనాడు దానిని రమ్మింతురో, ఆనాడు అది ప్రత్యక్షమవుతుంటాడు.
0: The day when you understand the divinity with all full faith and expect it, it will manifest in front of you.
1: Kani ee paatrochitanga bhagavantudu kodanu tana yokka kartavyanni nirvartistu raavali.
0: God also should start discharging his own duty.
1: Samayam aasannamu kaagane Shishupaluni kantamu teesi vesadu.
0: At the right time he has beheaded Shishupala.
1: Nindu sabalo Draupadini దుర్మార్గులు, దుష్టమైనటువంటి దుర్యోధన, దుశ్శాసనాదులు అనేక విధముల పరాభవం జరిపినప్పటికీ,
0: దో దుర్యోధన దుశ్శాసన హ్యూమిలియేటెడ్ ద్రౌపది ఇన్ ద ఓపెన్ కోర్ట్,
1: భగవంతుడైన కృష్ణుడు శాంతమును వహించి ఇతని ప్రాణము కేవలం భీముని ద్వారా పోవలసిందే కాని నేను ఇందులో నేను చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్ర యొక్క దీనికి సుచితమైనటువంటిదని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా తన నాటకంలో తాను ఆడుతూ వచ్చాడు.
0: కృష్ణ వాజ్ కామ్ అండ్ హీ వాజ్ ఎట్ పీస్ బికాస్ హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ భీమ. హి హస్ టు బి కిల్డ్ బై భీమ అకార్డింగ్ టు హిజ్ ఓన్ డివైన్ ప్లాన్.
1: కృష్ణుడు జీవించినటువంటి సమాజం నందే ఆ సమాజం యొక్క దుష్టులు, దుర్మార్గులు తిట్టరాని తిట్టు, పెట్టరాని బాధలు పెట్టారు.
0: డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ కృష్ణ the wicked people has put to him all kinds of suffering and accused him.
1: Kani bhagavantuniki aagrahamu anugrahamu rendu levu,
0: but God has neither grace nor anger.
1: Idi kevalamu aa yokka dushtulu, durmargulu, bhaktulu, ee yokka shaktulu, veeri veeri swabhavamu yokka sampattiye veeriki phaltamunu andistu vastuntayi.
0: The wicked people or the devotees or their faculties or powers they acquire basing on their own attempts.
1: Praptanugunyanga labhinchetvantadi kevalam oka vidhamainatvanti arhata.
0: They get deservedness from the worldly point of view.
1: Dinine prabhavamu untaru.
0: It is called effect.
1: Kanukane praptanusaranga labhinchetvantadi idi kevalam tatkalikamainatvantadi.
0: That's what you get is momentary.
1: Kani ee prabhavanni తాము ఆధారం చేసుకుని స్వభావాన్ని మరచిపోయి మానవుడు తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి మునుకుంటాడు.
0: హి ఇస్ క్యారీడ్ అవే బై ఆల్ హిస్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ హి ఇస్ అలాంగ్ ది రాంగ్ డైరెక్షన్.
1: ప్రాప్తానుసారం లభించేటువంటిది ప్రభావము, పురుషార్థం చే లభించేటువంటిది స్వభావం.
0: దట్స్ వాట్ యు గెట్ ఇన్ ద వరల్డ్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది ఎఫెక్ట్స్, బట్ యువర్ ఇన్నేట్ క్వాలిటీ,
1: స్వభావము శాశ్వతము, ప్రభావము క్షణభంగురము.
0: దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ టెంపరీ మొమెంటరీ, బట్ నేచర్ ఇస్ పర్మనెంట్.
1: అయితే ఒక దర్శకుడు కాని, ఒక కళాకారుడు కాని ఒక వేషమును ధరించినప్పుడు ఆ వేషములకు సంబంధించినటువంటి ఒక సిలబస్ అంతా కూడాను, అనగా కథనంతా కూడాను పూర్తి చదువుతాడు.
0: డైరెక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ వెన్ హి టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ఎ రోల్ హి మస్ట్ గో త్రూ ద స్టోరీ.
1: తన యొక్క పాత్రను ఆ యొక్క సీన్స్ ప్రకారమే తాను యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ నేను నేర్చుకున్నానని కాని అన్ని ఇది ఎంత కూడాను ఒకే సీన్ లో ఉచ్చరించడానికి వీలు కాదు.
0: As he has taken a part there in the drama, though he is fully aware of the entire story, he can't act as he likes.
1: ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క సీన్ లో తాను ప్రవేశించి తన యొక్క పాత్రానుగుణ్యంగా తాను నాట్యం చేయాలి, పాత్రానుగుణ్యంగా తాను యాక్ట్ చేయాలి.
0: సీన్ ఆఫ్టర్ సీన్ హీ షుడ్ అపియర్ ఆన్ ద డయస్ sing and talk, act.
1: Kanukane bhagavantudu kudanu ee jagannataka natakam nandu taanu kudanu oka paatra dhariye kanuka samayochitanga paatranugunyanga taanu konni konni sandarbhamullo neemanni paatinchavalsi vastundi.
0: As God also has taken a role in this cosmic drama, he should act according to the role expected.
1: Ee bharatiya sanskrutini puraskarinchukoni
0: basing on the culture of Bharat,
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను త్యాగమునకే పట్టం కట్టుతూ వచ్చారు.
0: The ancients have revered the sacrifice.
1: Dharmamune andana mekkincharu.
0: It is only righteousness that is considered greatest.
1: Nyayamunaku kankanam kattaru.
0: They are determined to establish justice.
1: Satyani swagatam chesaru.
0: Is the truth that's made important.
1: Ee vidhamainatundi prachina sambandhamainatundi yokka samskrutini ee naati aadhunika yugam varu vismarincharu.
0: As God also has taken a role in this cosmic drama, He should act according to the role expected.
1: Aithe bharatiya samskrutini puraskarinchukoni

0: ఇంపార్టెంట్.
1: ఈ విధమైనటువంటి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క సంస్కృతిని ఈనాటి ఆధునిక యుగం వారు విస్మరించారు.
0: The ancient culture is forgotten by the modern society.
1: కేవలము తనే భౌతికమైనటువంటి జీవితమే ప్రధానమని ప్రమాణమని విశ్వసించి అనేక విధమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి లౌకికమైన జీవితానికి తాను అంకితమైపోతున్నాడు.
0: He goes by this temporary ephemeral world, he takes it as a real and the standard, forgetting his own nature.
1: ఈనాటి ప్రపంచము ఈనాటి మానవులు ఏనాడు కూడా కని విరుగనటువంటి ఎరుగనటువంటి యొక్క దురవస్థలకు గురి అయిపోయి దుర్భావములకు కారణమై దుశ్చర్యలో ప్రవేశిస్తున్నారు.
0: Today in this world, you find the people entertaining the wicked ideas, indulging in the wicked actions not heard before.
1: ప్రతి మానవుని యొక్క కూడాను అర్థదృష్టి అధికార దృష్టి ఈ రెండు కూడాను ఏనాడు కూడాను ఎరుగనటువంటి రీతిగా మితిమీరిపోతున్నది.
0: Man today is after wealth and position.
1: అయితే అర్థము ఉండాలి.
0: However, money is needed.
1: ధనము లేకపోతే క్షణమైన ఈ యొక్క భౌతిక జీవితమును గడపలేము.
0: Without money, you cannot live in this world.
1: అయితే ఇది కూడాను మితిమీరి పోరాదు.
0: However, it should not be in excess.
1: ప్రపంచమును సస్యశ్యామలం గావించేటువంటి యొక్క సముద్రం కూడాను తన హద్దులను మీరినప్పుడు చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: The sea that is responsible for all the greenery will also abide by its own limits.
1: దేహమును కాపాడేటువంటి అన్నమైనను కూడాను మితముగా భుజించినప్పుడే ఇతనికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: If you partake food in a limited sense, you will have all the strength.
1: అమితముగా భుజించినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి విషముగా మారిపోతుంది.
0: But if you eat in excess, it becomes poison.
1: అన్నమే తృప్తిని అందిస్తుంది, అన్నమే ఆలాహలంగా మారిపోతుంది.
0: The very same food gives you satisfaction, or it may turn.
1: తద్వారా అనేక విధమైనటువంటి యొక్క రోగములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: Therefore man falls sick.
1: కనుక అన్నము అవసరమే, కాని మితమైనటువంటి ఆహారము తన మతిని కాపాడుతుంది.
0: Food is needed, however, it should be limited.
1: అదే విధంగానే ధనము అనేటువంటి ఒక ఆశ కూడాను ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: Similarly, in respect of wealth, there should be a limit.
1: ఇది పరిమితము మీరినప్పుడు ప్రమాదం సంభవిస్తుంది.
0: If it is limitless, you'll face a danger.
1: గౌరవ మర్యాదలను కూడాను కోల్పోవు చేస్తుంది.
0: You'll lose all your courtesy in respect.
1: అయితే మానవులకు ఈ ధనముల వల్ల మదమెక్కి తద్వారా మంచి చెడ్డలు అనేటువంటి యొక్క విచక్షణా జ్ఞానం కోల్పోయి
0: బికాస్ ఆఫ్ వెల్త్ హీ బికమ్స్ అరగెంట్ అండ్ లూజెస్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: అపర దుర్యోధనుడిగా మారుతున్నాడే కానీ అపర కర్ణుడిగా మారటం లేదు.
0: హీ బికమ్స్ ద ప్రోటోటైప్ ఆఫ్ దుర్యోధన, నాట్ కర్ణ.
1: సంపద పెరిగినప్పుడు దానికి తగినటువంటి త్యాగం కూడా పెరగాలి.
0: When you have more of wealth, you should have more
1: ఐశ్వర్యం sacrifice. పెరిగినప్పుడు ఔదార్యం కూడా పెరగాలి.
0: When the wealth is more and more, you should also have that broad-mindedness.
1: కానీ ఈనాడు ఐశ్వర్యం పెరుగుతున్నది కానీ ఔదార్యం పెరగటం లేదు.
0: Today the wealth is increasing, but not the spirit of sacrifice.
1: So

0: The one who cannot be happy, what is the use if he has all the wealth?
1: Neeru gatuku kukkaku yerenta parina.
0: Though there is continuous flow of water, it is the dog that licks water. A greedy person will never be satisfied.
1: ఈ విధంగానే ఈనాటి మానవులకు ధనము అధికమై కొలది, లోహత్వం కూడా అధికమవుతూ వస్తుంటుంది.
0: Today mankind, as they have more and more of money, they are more miserly.
1: ఈ లోహత్వము చేతనే మానవుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Because of excess of greedy temperament, he has forgotten his original nature.
1: కేవలము ధర్మమైనటువంటి మార్గంలో ఆదరణ చేసినప్పుడు, సంపాదించినటువంటి ధనమే మనకు సుఖమును అందించలేనప్పుడు, అధర్మముతో సంపాదించినటువంటి ధనము మనకు సుఖము ఏ రీతిగా అందిస్తుంది?
0: When the money earned by righteous way, if it cannot give you happiness, how do you expect to be happy? The money earned by wrongful ways.
1: కనుక ధనం అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు అధికంగా ఉన్నప్పుడు సుఖశాంతులను మనకు అందించ

0: ఎక్సెస్ ఆఫ్ మనీ విల్ నెవర్ కన్ఫర్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: ఒకవేళ అధికముగా ఉండినప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కర్మల్లో ప్రవేశించి తద్వారా దీనిని త్యాగము గావించు, అది నీకు యోగము అందిస్తుంది.
0: Then you have more money at the beginning itself. Involve yourself in service activities.
1: ఇంకా రెండవది అధికార తృష్ణ.
0: The second, authority, love for authority.
1: పల్లె మొదలుకొని పట్టణం వరకు ప్రతి వ్యక్తి కూడా అధికారి కావాలని ఆశిస్తున్నాడు.
0: Right from the village to the town, everyone wants power.
1: అధికారానికి కొన్ని పరిమితులు ఉంటున్నాయి.
0: Even man of power has
1: కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Has got certain values.
1: విద్యాబలము, బుద్ధి బలము, కీర్తి బలము, శీల బలము, ఔదార్య బలము, ఈ ఐదు బలములు ఉండినటువంటి వాడే అధికారికి అర్హుడు.
0: Who is the one who deserves this power or authority? The one the strength of education, the strength of intellect, the strength of reputation and the strength of character and come and sacrifice.
1: కనుకనే ఈనాడు అధికారం అంటే ఏమిటి అనేటువంటి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: Man is conducting himself without knowing the meaning of position.
1: కేవలం పల్లె పంచాయతీ మొదలుకొని రాజ్యాధిపతిగా కూడా నువ్వు చేయాలనేటువంటి ఆశను పొందుతున్నాడు మానవుడు.
0: Man wants to be the leader at the panchayat level and he wants to occupy the topmost position.
1: ఈ నిమిత్తమై తాను చేయరానటువంటి కార్యాలు చేస్తున్నాడు.
0: For position he does all such things not expected of him.
1: నడవరానటువంటి యొక్క మార్గాన్ని నడుస్తున్నాడు.
0: He is treading along the path which is not proper.
1: నీతి నిజాయితీలను కోల్పోతున్నాడు.
0: He has lost all the morality.
1: సోదరులవలే జీవించుచున్నటువంటి పల్లె ప్రజల యొక్క దీనిని కూడాను చీల్చి అనేక రకములుగా కూడాను దుర్మార్గానికి గురి చేస్తున్నారు.
0: He also entertains conflicts among the villagers and indulges in
1: అనాచారమును, హత్యను కూడాను గాలింపజేస్తున్నారు.
0: He is also doing all sorts of things which are against.
1: అన్నతమ్ముల యొక్క ప్రేమను కూడాను కాల్చివేస్తున్నారు.
0: They are also burning the love among the brothers.
1: ఈ అధికార నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి చెడు మార్గములో ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Because of a thirst for power, he indulges in all such wicked actions.
1: ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
0: It's highly dangerous.
1: అధికారం అందవలసినటువంటి వారికి అదే తనను వరించి వస్తుంది.
0: If you are bound to get it, the power will be after you.
1: అయితే మానవుని ప్రయత్నము తగినటువంటి యొక్క అవసరత చేత తాను ప్రయత్నించాలి.
0: However, he has to make effort under certain limits.
1: నశ్రేయో నియమం వినా, పరిమితమే లేకపోతే ఇది శ్రేయస్సే కాదు.
0: When there are no limits, it cannot be a progress.
1: కనుక మనము ఒక పరిమితమును మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should live under certain limitations.
1: ఈ రెండు కూడాను ఈనాడు మితిమీరిపోయినటువంటివి.
0: These two factors are more and more today.
1: ఏ అవతారమునందు కాని ఏ యుగమునందు కాని ఈ రెండు యొక్క ఆశలు కూడాను ఇంత మితిమీరిపోలేదు.
0: In no age, in no times of any avatar, these two have been so rampant as now.
1: తద్వారాని దేశమైనటువంటిది కూడాను చాలా అశాంతులకు, అభద్రతకు గురి అవుతుండాలి.
0: For that reason, the country is full of insecurity and restlessness.
1: భగవత్ తత్వం అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize the nature of divinity.
1: భగవంతుడు కూడాను పాత్రధారి అయి ఉండి కూడాను ఈ యొక్క పాత్రలు చేసేటువంటి యొక్క ప్రవర్తనలకు కొంత కాలమును అందిస్తుంటాడు.
0: Though God also has a role, he'll be waiting for time.
1: చెట్టులో పుట్టినటువంటి కాయను కూడాను ఫలం కావాలంటే కొంత కాలాన్ని తీసుకుంటుంది.
0: For the fruits to ripen, it takes some time.
1: ఆ యొక్క కాలంలో ఇది పరిపక్వమైనప్పుడు ఆ చెట్టును వీడి కింద పడుతుంది ఈ ఫలం.
0: The moment the fruit ripens, it drops down.
1: అదే విధముగానే మనము మన కాలం సమీపించినప్పుడు మంచి అయినా చెడ్డైనా కూడాను రెండు విధమైనటువంటి ఫలితాన్ని కూడా మనం అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: When the time approaches, we should be prepared to face the consequences, either good or bad.
1: మన యొక్క చర్యల వలనే మనకు చెడ్డలు ఏర్పడుతుంటాయి.
0: Our actions are responsible.
1: మన యొక్క చర్యల వలనే మనకు మంచి చేకూరుతుండాలి.
0: You get all good because of your actions.
1: దీనిని పురస్కరించుకునియే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నాడు.
0: Basing on this, it said that mind that's responsible for bondage and liberation.
1: పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: So we should see that mind is along
1: the సంబంధమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We should entertain the ways of service.
1: సమాజ క్షేమాన్ని కోరేటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: We should dwell along the path wishing the welfare of the world.
1: అప్పుడే ఈ మనసు యొక్క పవిత్రత కూడా సార్థకమవుతుంది.
0: Then only sacredness of the mind is retained.
1: కనుక ఈనాటి మానవులు ఎందు కాని ఈనాటి దేశమునందు కాని ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణం ఏమిటి? మన యొక్క భావం లేదు దీనికి కారణం.
0: What is responsible for all sorts of agitations, conflicts ఇన్ హ్యూమన్
1: మనకు ఎవరు చెప్పు తలపెట్టారని పరులను నిందించడం కానీ
0: ఐదర్ క్రిటిసైజింగ్ అదర్స్ అక్యూజింగ్ దెమ్
1: మనకు ఎవరో హాని చేశారని చెప్పని వారిని కొంతవరకు శిక్షించడానికి ప్రయత్నించడం కానీ
0: బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సమ్వన్ హార్మ్ యు దట్
1: ఇస్ పనిషింగ్ కొడును ప్రయత్నం చేయకూడదు
0: యు షుడ్ నెవర్ యాక్ట్ దట్ వే
1: ఆ శిక్షించినది వేరొక వ్యక్తి కాదు
0: ద వన్ హూ పనిషెస్ ఇస్ నాట్ సెపరేట్ వన్
1: అతను కేవలం నిమిత్తమాత్రుడే
0: ఇట్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్
1: నీ దుష్ట బుద్ధియే నిన్ను శిక్షిస్తుంది
0: ఇస్ ఓన్లీ యువర్ వికెట్ టెంపర్మెంట్ పనిషెస్ యు
1: నీకు మంచిని చేకూర్చినటువంటి ఏదో ఒక వ్యక్తి కాదు
0: All that good you have is not through an individual.
1: It
0: is also an instrument. The consequence of good actions gives you all the good.
1: మనకు మంచి కాని చెడ్డ కాని మన ప్రవర్తనపైన ఆధారపడి ఉన్నదే కాని కేవలము దైవానుగ్రహము దైవాగ్రహము అనేటువంటి దాన్ని మనం ఏమాత్రం కూడా చింతించకూడదు.
0: Good and bad depend on our own behavior, but we should not go on saying
1: భగవంతుడు ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
0: God is like a postman.
1: ఈ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిలో ఒకరికి ఒక జాబునిస్తాడు.
0: దిస్ పోస్ట్ మ్యాన్ హ్యాండ్స్ ఓవర్ లెటర్.
1: మరొక ఇంటిలో ఇంకొక జాబునిస్తాడు.
0: హీ హ్యాండ్స్ ఓవర్ అనదర్ లెటర్.
1: మొదలు జాబ్ ఇచ్చినటువంటి ఇంటి వారు గొల్లును ఏడుస్తారు.
0: దోస్ రెసిపియంట్స్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ దే క్రై.
1: రెండవ ఇంటిలో ఇచ్చినటువంటి జాబ్ వారు పక్కన నవ్వుతారు.
0: ద రిసీవర్ అట్ అనదర్ హోమ్ దే స్మైల్.
1: వారు నవ్వడానికి వీరు ఏడ్చడానికి కేవలం పోస్ట్ మ్యాన్ కర్త.
0: For their smiles or tears, this is the postman
1: responsible. Only
0: the contents of the letter are responsible.
1: కనుకనే మంచి చెడ్డలనేటువంటిది భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరు ఏమి చేసినప్పటికీ వారికి దాన్ని అందిస్తున్నాడు. ఏడ్చేది నవ్వేది మీ యొక్క ప్రవర్తన యొక్క ఫలితమే కానీ ఇతను కేవలం ఒక సాక్షిభూతుడు.
0: God is an eternal witness giving you good and bad basing on your behavior.
1: ఈనాటి యొక్క మానవత్వంలో మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది.
0: టుడే ఇన్ మ్యాన్ కైండ్ దేర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఈగో.
1: ఇంకా ఆడంబరమా చెప్పనక్కర్లేదు.
0: ద పాంప్ అండ్ షో వీ నీడ్ నాట్ మెన్షన్.
1: ఈ విధమైనటువంటి జీవితంలో మానవత్వానికి ఏమాత్రమైన కూడా కొన్ని శాంతి భద్రతలు ఏర్పడతాయా?
0: డూ యూ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సచ్ ఎ లైఫ్?
1: భగవంతుని అనుగ్రహం కూడా ఇతనిపైన ప్రవహిస్తుందా?
0: డూ యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
1: ప్రవహించదు, ప్రవహించదు.
0: గాడ్స్ గ్రేస్ షల్ నెవర్ ఫ్లో.
1: ఎంత ధనమున్నా, ఎంత విద్య ఉండినా, ఎంత పదవి ఉండినా, ఎన్ని విధమైనటువంటి ఇది ఉండినప్పటికీ అహంకారం అనేటువంటిది ఉండినప్పుడు ఇవి ఏమాత్రం కూడా తమకు దైవానుగ్రహం దక్కదు.
0: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ వెల్త్ ఎడ్యుకేషన్ అండ్ పొజిషన్, సో లాంగ్ దేర్ ఇస్ ఈగో యు విల్ నెవర్ రిసీవ్ గాడ్స్ గ్రేస్.
1: ప్రవాహము పల్లమునకే పోరుతుంది కానీ మిట్టను ఎక్కదు.
0: వాటర్ ఫ్లోస్ డౌన్ వర్డ్ బట్ నెవర్ అప్ వర్డ్.
1: ఎవడు వినయ విధేయతతో ఉంటుంటాడో వాడి వైపునే దైవానుగ్రహం ప్రవహిస్తుంది.
0: The one with obedience and humility, he will receive God's grace.
1: ఈ అహంకార ఆడంబరం ఉంటుంది కేవలం మిట్ట వంటిది.
0: ద వన్ ఆఫ్ ఈగో అండ్
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ మిట్టను ఎక్కదు ఈ యొక్క ప్రవాహం.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్స్ హీ షల్ నెవర్ రిసీవ్.
1: కనుకనే అహంకారమే ఈ మిట్ట.
0: సో దిస్ ఈగో ఇస్ ద మౌంటెన్.
1: వినయ విధేయతే ఈ పల్లము.
0: దిస్ ఒబీడియన్స్
1: ఈ ప్రవాహమే అనేటువంటి ప్రవాహము.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్లో ఇట్ ఈస్.
1: కనుక భగవానుగ్రహం పొందాలనుకున్నప్పుడు మనం వినయ విధేయతులుగా ఉండాలి.
0: To have God's grace, we should have all humility.
1: పెద్దలను గౌరవించాలి.
0: We should respect elders.
1: ఉన్నదానితో తృప్తి పొందాలి.
0: We should satisfy with our Lord.
1: అందరిని ఎందుకు కూడాను విశ్వాసమును పెంచుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: We should make an effort to have faith in
1: everyone. ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: We should not hate anyone.
1: నీవు ఇతరులను ద్వేషించినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమిస్తారా? ఇది కల్ల.
0: When you hate anybody, do you think that others will love you? No.
1: నిన్ను అందరూ ప్రేమించాలని ఆశించినప్పుడు నీవు అందరిని మొదలు ప్రేమించు.
0: When you want to be loved by all, you love everyone.
1: అది యద్ భావం తద్ భవతి అన్నారు.
0: As is the feeling, so it happens.
1: కనుకనే మన మంచి చెడ్డలకంత కూడాను మన యొక్క సంకల్పములు మన ప్రవర్తనలే దీనికి మూల కారణం.
0: Therefore, the good and bad depend upon our behavior.
1: దైవము కూడాను సమయస్ఫూర్తిగా తమ యొక్క పాత్రానుగుణ్యంగా కొన్ని రకములైనటువంటి యొక్క శిక్షణలు కూడాను అందించడానికి ప్రయత్నిస్తాడు.
0: God also gives a sort of a training depending upon the circumstances and appropriate time. When you go through the history of Bharat,
1: చక్కగా భారతీయులు ఎన్ని విధమైనటువంటి యొక్క శాంతి స్వభావం అనేటువంటిది మీకు తెలుస్తుంది.
0: You will understand the peace explained.
1: ఈ చరిత్రను చూసినప్పటికీ మనం భారత చరిత్రను ఇతరులు మనపై దండెత్తి వచ్చిన తర్వాత వీరు దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ భారతీయులు ఎప్పుడూ తమంతకు తాము ఇతరులపై దండెత్తి పోలేదు.
0: When you go through the history, you will understand Bharat passed through repeated foreign invasions.
1: మీ చరిత్రను వెతికి చక్కగా విచారించండి.
0: You go through it carefully.
1: వారు మన కాలం త్రొక్కిన తర్వాతనే మనం వారిపైన ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: బికాస్ దే వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంక్వర్ అవర్ డిఫెన్స్.
1: అన్యాయము అక్రమము అనాచారమైనటువంటి ఏనాడు తెలుగు ప్రాచీనులు.
0: ద ఏన్షియంట్ వన్స్ నెవర్ న్యూ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్ ఆర్ రాంగ్ యాక్షన్.
1: త్యాగము సత్యము దివ్యమైనటువంటి సహనమే వారి యొక్క స్వభావంగా ఉండేటువంటిది.
0: దేర్ నేచర్ ఇస్ ద వన్
1: పదవుల నిమిత్తమై అనేక రకమైనటువంటి ఈ నీతి నిజాయితను కూడా కోల్పోతున్నారు.
0: Because of hunger, thirst for position, he is forgetting all the
1: ఒక్క చరిత్రను భారతీయులు చక్కగా విచారించాలి.
0: You just inquire clearly the history.
1: తనకు లభ్యమైనటువంటి రాజ్యమును కూడాను తిరస్కరించి
0: just saying no to the kingdom.
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
0: only to uphold the command of father.
1: 14 సంవత్సరంలో అరణ్యవాసం చేశాడు రాముడు.
0: Rama spent 14 years in exile.
1: పదవులకై ఆశపడలేదు.
0: He never wanted position.
1: తన ధర్మమును తాను ఆశిస్తూ వచ్చాడు.
0: He followed dharma.
1: పితృవాక్యను పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: He followed father's command.
1: చేతికి అందినటువంటి రాజ్యాన్ని కూడా త్యాగం చేసుకున్నాడు.
0: He sacrificed his own kingdom.
1: ఈ 14 సంవత్సరంలో అరణ్యంలో ఉండినప్పుడు
0: when he is there in the forest for 14 years.
1: ఒకనాడు రామలక్ష్మణ ఇరువు కూడాను ఒక వృక్షం కింద చల్లని ఛాయలో ఆనందంగా ఉంటున్నారు.
0: రామ లక్ష్మణ స్టేడ్ అండర్ ది షేడ్ ఆఫ్ ది సేమ్ ట్రీ.
1: అలాంటి సందర్భం లోపల గుర్రము యొక్క సకిలింపులు, ఏనుగు యొక్క అరుపులు, సైన్యం యొక్క నడకలు వినిపించాయి.
0: At that time they heard the sounds, the noise of the steps, advancing steps of the horses
1: Lakshmana,
0: and elephants.
1: ఏది ఈ శబ్దం? అడవులో ఏనుగులు ఉండవచ్చును, కానీ గుర్రములు ఉంటాయా? ఏదో ఇది ఒక విచిత్రంగా ఉంటుందా, అది నీవు దీన్ని విచారించమని చూడమని చెప్పాడు రాముడు.
0: Rama said, Lakshmana, it's quite possible to have elephants in the forest, not horses. What is this sound that we listen now?
1: Lakshmana chettekki chuchadu.
0: Lakshmana climbed up the tree and watched.
1: Sainyamto ostuntundadi, dudi anta egiripothuntundadi, ee vidhamainatundi okki idi kuda nu gurtinchadaniki veellu enettiga untundadi.
0: He saw a huge army battalion with the dust thrown behind.
1: అశ్వవృక్షము అశ్వత్థవృక్షం అనేటువంటి యొక్క పతాకం మాత్రం కనిపిస్తూ ఉంటుండాలి.
0: బట్ దే కుడ్ ఓన్లీ సీ ద ఫ్లాగ్.
1: దాని ఆ యొక్క పతాకమును గుర్తించి భరతుడు అని గుర్తించాడు.
0: వాచింగ్ ద ఫ్లాగ్ ఓవర్ దేర్ హీ కుడ్ డిసైడ్ ఇట్ వాస్ భరత కమింగ్.
1: అన్న అమ్ములు సిద్ధం చేసుకో అన్నాడు.
0: బ్రదర్ బీ రెడీ విత్ ఆల్ బావ్.
1: ఎందుకు అన్నాడు రాముడు.
0: రామ సెడ్ వాయ్.
1: అరణ్యంలో కూడా మనం జీవించకూడదు అనేటువంటి ఉద్దేశం చేత, ఆ తల్లి యొక్క బోధన చేత ఈ భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు అన్నాడు.
0: భరత డజన్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫారెస్ట్ బికాస్ ది టీచింగ్ ఆఫ్ హిస్ మదర్ హిస్ కమింగ్ హియర్ టు ఇన్వేడ్.
1: చిరునవ్వులు నవ్వుతూ రాముడు చెప్పాడు, లక్ష్మణ, భరతుడు అలాంటి దీనికి పాల్పడేటువంటి వాడు కాదు.
0: స్మైలింగ్లీ రామా సే, లక్ష్మణ, భరత వుడ్ నాట్ రిసార్ట్ టు దాట్.
1: అయోధ్యని వదిలినప్పుడు అతను అయోధ్యలో లేకపోవటం చేత తిరిగి అయోధ్యకు వచ్చి మనల్ని చూడాలని వస్తున్నాడు అన్నాడు రాముడు.
0: As he didn't find us there in Ayodhya when he stepped in there, he is now coming to visit us.
1: Manam chuddaniki vacheetundi Bharatudu sanyamto enduku raavali?
0: Bharata, who is coming here to visit us, why should he have that army battalion behind?
1: Adiga pedalu yokka aandolanu sallarchi nimittamai pedallu kuda nu teesukoni vastunnadu mee darshana nimittamai.
0: He is bringing the associate subjects also to pacify their restless.
1: Lakshmana, ఇక్ష్వాకుల వంశము లోపల జన్మించినటువంటి రాజకుమారులు సింహాసనం నిమిత్తమై రాజ్యం నిమిత్తమై రక్తపాతం చేసేటువంటి వారు కాదు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: రామా సేడ్ లక్ష్మణ, యూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది బేసిక్ ట్రూత్ దట్ ఇన్ ఇక్ష్వాకు క్లాన్ దెర్ బి నో బ్లడ్.
1: రక్తపాతంతో రాజ్యాన్ని అనుభవించేటువంటి వాడు ఇది సరైనటువంటి రాజు కాదు.
0: ఈజ్ నాట్ ఎ ప్రాపర్ కింగ్ ఇఫ్ యూ జస్ట్ అటైన్స్ పొజిషన్ బై బ్లడ్ షెడ్.
1: కనుక ఇక్ష్వాకుల వంశంలో అలాంటి వారే జన్మించడానికి వీలు లేదు.
0: Such people would never be born in this land of Ikshvaku.
1: Dharmanga kaja sammitanga manam palinchatamu Ikshvakula vamsam yokka dharmam.
0: Therefore the dharma of Ikshvaku clan is to rule, administer righteously and with all the justice.
1: Kaluka sevayandu uttirudainatunti vaade,
0: the one who is successful in service,
1: rajyapalanaku adhikarudu avtadu.
0: Yes, got the authority deserved.
1: Sakara nayakudu kaledu.
0: Without being the one of service, he can't be leader.
1: Kinkara kaka Shankarudu kaledu.
0: Without being Kinkara, he cannot be Shankara.
1: Ani sallarchadu Lakshmana yokka krodhanni.
0: The anger of Lakshmana was pacified.
1: Intalo Bharatudu parigettukoni vachi anna anna ani sokistu padamulu paina paddadu.
0: In the meantime, Bharata came crying and fell at his feet.
1: Ee satyanni gurtinchinatundi Lakshmanudu kshamapana korutu vachadu.
0: Lakshmana understood the truth and then he sought pardon.
1: Tanta prachina kalam nundi ee Bharatadesamu సింహాసనాల నిమిత్తమై రాజ్యాధిపత్య నిమిత్తమై ఎలాంటి అల్లకల్లోలమునకు కాని ఒక అక్రమ మార్గమును కాని పాల్పడినటువంటి వారు కాదు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ నెవర్ రిసార్టెడ్ టు ఎడ్యుకేషన్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ మాస్ కిల్లింగ్ ఫర్ అథారిటీ
1: ధర్మములకే వారు పాటుపడుతూ వచ్చారు.
0: దే వర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: సత్యం వద, ధర్మం చెర.
0: టెల్ ది ట్రూత్, కండక్ట్ రైచువస్లీ.
1: ధర్మమును ఆచరించడము, సత్యమును ఉచ్చరించడము, ఇవి రెండే ప్రాచీన భారతీయులకు సరి అయినటువంటి ప్రమాణములు. అవి సరి అయినటువంటి నేత్రములు.
0: యూ హ్యావ్ టు స్పీక్ ట్రూత్ అండ్ యూ హ్యావ్ టు యాక్ట్ రైచువస్లీ. దే ఆర్ ది టూ ఐస్ ఆన్
1: ఈ ఆధునిక యుగము లోపల ఈనాడు సత్యం వధ.
0: But in the modern age, truth is killed.
1: Dharmam chara. Jarchalno vesipettaru dharmanni.
0: Dharma is under arrest now.
1: Satyanni kill chesaru.
0: Truth is killed.
1: Asatyame eenadu pramanam.
0: Falsehood is stand.
1: Adharmame eenadu manavuni yokka kartavyamu.
0: Unrighteous path is the duty of modern man.
1: Ee vidhamainti pravartana chetane భారత దేశము ఇన్ని విధమైన అశాంతికి గురి అవుతూ వస్తుందా?
0: బికాస్ ఆఫ్ సచ్ బిహేవియర్ భారత్ ఇస్ రెస్ట్లెస్ నౌ.
1: కనుక ప్రాచీన సంస్కృతి అయినటువంటి సత్యము ధర్మం కూడాను ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను దానిని పోషించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అప్హోల్డ్ ట్రూత్ అండ్ రైట్నెస్.
1: ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం ఇది.
0: దట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
1: దేశమునకు ఇది మనం చేయవలసినటువంటి సేవ.
0: దిస్ ఇస్ ద సర్వీస్ వీ షుడ్ డు ది కంట్రీ.
1: దేశాన్ని రక్షించే నిమిత్తమే మీరు మిలిటరీలో చేరేసేసి ఏదో తుపాకులతో కాల్చి తిరంగులతో పేల్చి బాంబులు వేసి ఈ విధమైన దీంతో మీరు విజయాన్ని సాధించలేరు.
0: యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్ ఇఫ్ యూ హోల్డ్ బాంబ్స్ అండ్ ద గన్.
1: మీరు సత్యధర్మాన్ని రక్షించండి, ఆ సత్యధర్మం లే జగత్తు రక్షిస్తాయి.
0: ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్నెస్, దే విల్ ప్రొటెక్ట్ ది వరల్డ్ ఇన్ టర్న్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: 20 సంవత్సరాల పూర్వము,
0: 20 ఇయర్స్ బ్యాక్,
1: మున్షి తాను ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు.
0: మున్షి అరేంజ్ ఏ వెరీ బిగ్ కాన్ఫరెన్స్.
1: అక్కడ ఇంటెలెక్చువల్స్ ఉన్నాయి, చాలా తెలివితేటలు కలవారని అందరిని చేర్చాడు.
0: All intellectuals gathered there.
1: ఈనాడు తెలివితేటలు గల వారికి అనేక అనుమానాలు కూడా.
0: ఓన్లీ ఇంటెలెక్చువల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్.
1: తెలివితేటలు అని అనుకునేటువంటి వాళ్ళకి తెలివే ఉండదు.
0: ద వన్ హూ థింక్స్ దట్ హిస్ ఇంటెలెక్ట్ హాస్ నో ఇంటెలెక్ట్ అట్ ఆల్.
1: ఇది కేవలం అహంకారం యొక్క ప్రభావమే.
0: ఇట్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ ఈగో.
1: కానీ అందరూ చేరారు.
0: All assembled.
1: ఇంకా ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు చేరినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ సమావేశం మీకు తెలుసు.
0: యూ కెన్ ఇమాజిన్ వెన్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ అసెంబ్ల్.
1: చాలా తల ఎత్తి విర్రవీగుతూ కూర్చున్నారు.
0: దే ఆల్ హైలీ ఎగోయిస్టిక్.
1: మేము దీన్ని చదివాం, దాన్ని చదివాం, ఇన్ని రకమైనటువంటి యొక్క దీన్నంతా ప్లాన్లు వేశామని అనేక రకములుగా వర్ణిస్తూ కూర్చున్నారు.
0: స్పీకింగ్ ఆఫ్ దేర్ ప్లాన్స్ అండ్ దేర్ స్టడీ.
1: నేను ఆ సభకు ప్రధానమైనటువంటి యొక్క అధిపతిని.
0: భగవాన్ వాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ దట్ అసెంబ్లీ.
1: నా ప్రక్కలో మున్షి కూర్చున్నాడు.
0: మున్షి సాట్ వెరీ క్లోజ్ టు భగవాన్.
1: ఈనాటి ఆధునిక లోపల తెలివితేటలు కలిగినటువంటి వారికి ఆధ్యాత్మికమైనటువంటి దానిపైన, ధార్మికమైనటువంటి దానిపైన చాలా అనుమానాలు ఉంటున్నాయి, వాటిని తాము తప్పక తీర్చాలి అన్నారు.
0: Munshi said, Bhagavan, clarify this doubt among the modern educated people. They don't have any sense of spirituality or dharma.
1: వేశారు దానికి చక్కని జవాబు సూటిగా హృదయానికి నాటుకునేటట్టుగా చెప్పాను.
0: భగవాన్ గేవ్ డైరెక్ట్ రిప్లై దట్ వుడ్ గెట్ ఇన్ టు ద హార్ట్.
1: తదుపరి ఒక మహా గొప్ప తెలివితేటట్ల వాడేటువంటి వాడు లేచాడు.
0: లేటర్ ఏ హైలీ ఇంటెలిజెంట్ వన్ గాట్ అప్.
1: రష్యా గొప్ప ట్యాంకులు, బాంబ్స్ ఎక్కువ తయారు చేస్తుంది.
0: రష్యా మ్యానుఫ్యాక్చర్డ్ ట్యాంక్స్ అండ్ బాంబ్స్.
1: ఇంకా అమెరికా చూస్తామంటే వారి శక్తి సామర్థ్యం ఏమాత్రం కూడా ఎవరు కూడా గురి కావడానికి వీలు కాదు, సమత్వం కావడానికి వీలు కాదు.
0: నో వన్ కుడ్ ఎవర్ ఈక్వల్ అమెరికన్స్.
1: ఇది కుబేర రాజ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
0: అమెరికా ఈజ్ ది ల్యాండ్ ఆఫ్ కుబేర అఫ్లూయన్స్.
1: కానీ భారతీయులు ఈ అస్త్రములు కాని ఈ శస్త్రములు కాని ఏమాత్రం కూడా వీరు ప్రయత్నం చేయటం లేదు.
0: But Bharatiyas don't acquire any weaponry whatsoever.
1: Mana Bharata desham kati em kavali?
0: What is that Bharat need?
1: Ee sandehanni teechali annaru.
0: Please clarify.
1: Mana Bharatiyulu kudunu oka astranni ee bombs anta tayar cheyali annaru.
0: Indians also should manufacture bombs.
1: Pichivada tinadaniki tindi, undadaniki kompa, taagadaniki neeru manam andinchinappudu ide manam cheseyatundi goppa shakti. Ninaadu Russiyalo kavalsinta aayudalaku samagri anta untundadi kaani tinadaniki tindi ledu.
0: Providing food, raiment and shelter is the main objective purpose of
1: ప్రజలకు తగినటువంటి అనుకూలము చేయలేనటువంటి యొక్క పరిపాలన లోపల బాంబులు పెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
0: When we don't provide conveniences,
1: కొట్టకొలది కూడా ధనం వ్యర్థం చేస్తున్నారు.
0: If you manufacture bombs, you will be wasting crowds of wealth.
1: ఇది నేను ఏమాత్రము అంగీకరించనున్నాను.
0: Bhagavan said that he would not accept such a view.
1: మరి మన పైన దండెత్తి వచ్చినటువంటి వారిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఇంకొకరు ప్రశ్నించారు.
0: Another one asked, how to resist the invaders?
1: చెప్పారు మన దేశం పేరు ఏమిటి?
0: భగవాన్ సెడ్, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ?
1: భారతం. భారతదేశమునకు భారతమే చాలా ప్రమాణం.
0: ఈ
1: భారతంలో ముఖ్యులెవరు?
0: వారు ఇంపార్టెంట్.
1: ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ, ఈ పంచభూతములే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుక భారతములకు ప్రధాన సూత్రులు, ప్రధాన నాత్రులు, ప్రధానమైనటువంటి యొక్క కర్తలు ఈ ఐదు మంది.
0: దీస్ ఆర్ ఫైవ్ దట్ హావ్ టేకెన్ అపాన్ దెమ్సెల్ఫ్స్
1: గొప్ప శక్తివంతుడు.
0: అర్జున ఇస్ హైలీ
1: పవర్ఫుల్. గాంధీవాని కూడా సాధించాడు.
0: హీ కుడ్ హ్యావ్ ఈవెన్ గాంధీవా.
1: ఈ అర్జునుడు కేవలం పద్మశ్రీ, పద్మవిభూషణ్ టైటిల్స్ మాత్రమే కాదు.
0: అర్జున ఇస్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ టైటిల్స్ లైక్ పద్మశ్రీ, పద్మభూషణ్,
1: పద్మ కిరీటి, చేతువాహన, భీమశ్చర్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ, ఇన్ని టైటిల్స్ అంతా ఉంటున్నాయి అర్జునుకు.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
1: కానీ ఇన్ని టైటిల్స్, ఇన్ని శక్తి సామర్థ్యములు ఉండేటువంటి అర్జునుడైనా కూడాను అన్నమాటను ధిక్కరించక శిరస్సు వంచుతున్నాడు.
0: అర్జున విత్ ఆల్ హిస్ మైటీ పవర్ హి సింప్లీ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ హిస్ బ్రదర్.
1: భీముడు చూస్తామా, అతని భుజబలము, బుద్ధిబలము, గదబలం అనేటువంటిది చెప్పశక్యం కానటువంటి బలం ఉంటుంది.
0: ద భీమ హాస్ గాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా.
1: భీముడు కూడా ఒక ఎడం చేతితో కూడా కదిలించి వేర్ల వరకు ప్రకటించేటువంటి ఒక శక్తి ఉంటుంది.
0: హి కుడ్ జస్ట్ టేక్ అవుట్ ఎ వెరీ హ్యూజ్ ట్రీ.
1: అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి భీముడు కూడాను తన అన్న ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు.
0: భీమ విత్ ఆల్ ది మైటీ స్ట్రెంగ్త్ ఒబేయ్డ్ హిస్ బ్రదర్.
1: కానీ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై?
1: ఈనాడు మీరు చక్కగా గుర్తించండి.
0: టుడే అండర్స్టాండ్ దట్
1: అర్జునుడు అనేటువంటి వాడు ఇన్ని అస్త్రశస్త్రములతో సాధించి ఇన్ని శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి వాడు కూడాను అతను కేవలము ఒక అమెరికాతో సమానం.
0: అర్జున విత్ ఆల్ ద వెపన్రీ అండ్ ఎక్స్పర్టీస్ ఈజ్ ఈక్వల్ టు అమెరికా.
1: ఈ ట్యాంక్స్, ఈ విధమైనటువంటి భుజబలము, బుద్ధిబలము, గదబలము, ఈ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి బలం అంతా, ఆయుధ బలాలు అధికం చేసుకునేటువంటి వాడు రష్యా వంటి వాడు ఈ భీముడు.
0: భీమ స్టాండ్స్ ఫర్ రష్యా. విత్ ఆల్ ద ట్యాంక్స్ ఈ
1: యువకుడు కూడా ఎవరికి శరణాగతి పొందుతున్నారు? ధర్మజ అనేటువంటి వాడికి శరణాగతి పొందుతున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ హావ్ సరెండర్డ్ టు ధర్మజ.
1: కనుక ఈనాడు మనం ధర్మాన్ని పోషించినప్పుడు ఈ రెండు కూడా మనకు స్వాధీనమైపోతాయి. కానీ అస్త్రశస్త్రాలతో మనం ఏమాత్రం స్వాధీనం పొందలేము.
0: Therefore the moment we observe and uphold dharma, everything else will come to you.
1: ఎటువంటి ధర్మం ముందు అణుమాత్రంగానే ఉంటాడు.
0: Anyone would be just a fragment before dharma.
1: మనకు భారతీయులకు ప్రధానమైనటువంటి ప్రాణము ధర్మము, ధర్మము, ధర్మము.
0: Dharma is the main life principle for Bharatiya.
1: అని ఈ విధంగా నేను జవాబు చెప్పాను.
0: That was the reply of Bhagavan.
1: ఈ జవాబు చెప్పేటప్పటికి ఒక నిమిషం కాదు, రెండు నిమిషం కాదు, 15 నిమిషములు క్లాప్స్ వేస్తూ వచ్చారు.
0: There was thunderous applause for 15 minutes.
1: నేను చెప్పాను ఇది క్లాప్స్ వేసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: భగవాన్ సెడ్ దిస్ నో యూజ్ మై వీల్
1: మనసు యొక్క ట్యాప్స్ తిప్పండి అన్నాను.
0: He said, open the taps of your heart.
1: మీ మనసు యొక్క ప్రభావాన్ని దీని లోపల మీరు ప్రవేశపెట్టండి.
0: See that your mind is influenced.
1: ధర్మ మార్గంలో ప్రవేశించండి.
0: You follow dharma.
1: అంతేకాని కేవలం విన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: నో యూజ్ ఇన్ మియర్లీ లిస్నింగ్.
1: ఎంతమంది భారతదేశంలో రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు?
0: ఇన్ భారత మెనీ పీపుల్ గో త్రూ రామాయణ.
1: ఎంతమంది రామాయణాన్ని పూజిస్తూ ఉంటున్నారు?
0: మెనీ వర్షిప్ రామాయణ.
1: రామాయణమే మాకు ప్రాణమని చెప్పి భావిస్తున్నారు.
0: మెనీ టేక్ రామాయణ.
1: కానీ ఈ విధంగా భావించి విశ్వసించి పారాయణ చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది పితృఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
0: Having accepted it as the standard, worshipping it, how many follow the command of the Father?
1: Ramayanu paranam chesi prayojanam emti?
0: What is the use of going through Ramayana?
1: Ramayanu visheshinchi prayojanam emti?
0: What is the use of having faith in it?
1: Ramayanu acharanalo pettukunda nee enni pesa padanam chesinappudiki idi prayojanam ledu.
0: When you don't practice Ramayana, everything is useless.
1: Bhagavad Geetalu chustama ante ee naadu aadhunika yugalopla vidhi vidhi Bhagavad Geeta yokka sandeshale.
2: Kaani ee Bhagavad Geeta lopala okka vakyanaina acharanalo pettetattu varu unnara?
0: But is there anyone who follows at least one sentence? No.
2: ఎంత కాలమైనప్పటికీ మనం తెలుసుకోవటం తెలుసుకోవటం తెలుసుకోవటంలోనే ఉంటే ఇంకా ఆచరించడం ఎప్పుడు?
0: When they spend their life span in merely reading,
2: మనం చదువుతూనే పోతున్నాము.
0: Throughout lifetime reading.
2: నా ఉద్దేశం ఏమిటంటే చిక్కిన బుక్కులంతా చదివేటుంటాడు మూర్ఖుడు అని చెప్పచ్చు.
0: According to Swami, the one who goes through all the books is a fool.
2: మనం ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి పదం ఉంటుంటే మనకు చాలు.
0: If we just practice one word,
2: సంపాదనుకున్నప్పుడు తుపాకులు, పిస్టోల్స్ ఉండాలి.
0: When you want to kill anybody, you need pistols and guns.
2: తనను తాను చంపుకోవాలంటే సూది ముక్క చాలు.
0: If you want to commit suicide, a needle in the
2: arm. తరించవలసింటే ఒక్కటి ఆచరణలో పెడితే చాలు.
0: For liberation, you need to practice one.
2: ఆచరణలో లేనిటువంటి గంధాలు ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of reading so many?
2: అన్ని తెలుసును అని అనుకుంటున్నారు.
0: He thinks that he knows all.
2: అన్ని తెలిసినటువంటి వాడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: He knows all, but he doesn't know himself.
2: ఈనాటి భారతదేశంలో ఇలాంటి మూర్ఖులే అభివృద్ధి అయిపోతున్నారు.
3: Such fools are increasing in Bharata.
2: ఇలాంటి వారే పెద్ద గొప్ప విద్యావంతులుగా ప్రకటన జరుగుతుండాలి.
3: They are highly educated, they consider
2: ఇలాంటి వారే గొప్ప సాధకులుగా విశ్వసిస్తున్నారు.
3: They are taken as aspirants.
2: ఇది భారతదేశమునికి అవమానము, అపకారం.
3: It's a matter of shame and hurt.
2: మీరు ఆచరణలో ఒకటైనా పెట్టండి.
3: Therefore, practice one or two.
2: 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంతా కూడా మీరు ఇక్కడ ప్రవేశిస్తున్నారు.
3: You have been visiting since 30 to 40 years.
2: ప్రబోధనలు ఎన్నో వింటున్నారు.
3: You have been listening to Bhagavan.
2: కర్మణ నప్రజ్ఞా ధనేన త్యాగేనైతి అమృతత్వమానసు అని అనేక రకంగా బోధిస్తున్నాం.
3: Bhagavan taught repeatedly, it is a sacrifice that can bring immortality. How are you sacrificing?
2: ఎంతమంది స్వామి వాక్యాలను ఆచరణలో పెడుతున్నారు?
3: How many are practicing?
2: ఎందుకోసం మీరు చేరకండి ఇక్కడ?
3: Why are you here?
2: ఈ ప్రయోజనం లేనటువంటిది.
3: It's all useless.
2: కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్ని చేయనక్కర్లేదు.
3: At least practice one.
2: ఏమిటి నా ఆచరణ?
3: What is that you should practice?
2: ఏమిటి నా ప్రీతి?
3: What is that you
2: should? ఏమిటి నా ఇష్టము?
3: What is that form like?
2: ఒక్కటే ఒక్కటే.
3: Only one.
2: ప్రేమ ప్రేమ ప్రేమ.
3: Only love, love.
2: అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము.
3: That is the powerful weapon.
2: మీకు ఎవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా?
3: Have any one of you received invitation?
2: రామని కోరామా?
3: Is there any announcement?
2: లేదు.
3: No.
2: ఈ ప్రేమ యొక్క ఆకర్షణ ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేర్చుతూ ఉంటుంది.
3: It is the attraction of love that brought you all here.
2: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
3: In this world that you cannot, there is nothing you cannot achieve with love.
2: ఏదో కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే సాధించవచ్చు, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా నువ్వు తన చేతిలో హస్తగతం గావించుకుని ఆడించవచ్చు.
3: With love you can have God on hand and make him dance.
2: గత జీవుడగు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వీగాది.
3: Is not the Savitri the one of chastity?
2: తన శక్తి మహిమ చే దావాద్య సల్లాచే కృతి చంద్రమతి భారతీయగాది.
3: చంద్రమతి ఇస్ భారత
2: కుల సతీత్వం ఆద్య గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాది.
3: సీత ఆల్సో బిలాంగ్స్ టు భారత.
2: కిరీషి దుర్మతి కిరాతకుని భూతి గావించి దమయంతి భారత రమణిగాది.
3: Damayanti also likewise.
2: వీళ్ళందరూ ఎలాంటి శక్తిని సాధించారు?
3: What kind of power?
2: ఎలాంటి పవిత్ర కీర్తిని ఆర్జించారు?
3: What reputation they had?
2: కానీ వారందరూ ఎక్కడిప్పుడు?
3: Where are they now?
2: ఇలాంటి వారి యొక్క చరిత్ర మనం చదువుతున్నామే, కానీ ఆచరణ ఏమైనా పెడుతున్నామా?
3: We read their stories but we don't practice.
2: సరే, దీనికి మూల కారణం ఏమిటి?
3: What is that responsible for?
2: దుర్భావములే దీనికి మూల కారణం.
3: The bad thoughts are responsible.
2: స్వార్థం స్వప్రయోజనములే దీనికి మూల కారణం.
3: Selfishness, self-interest.
2: అహంకార ఆడంబరములే దీనికి మూల కారణం.
3: The pomp and the ego.
2: ఇవి పోవాలంటే ఏం చేయాలి?
3: What is to be done to give up?
2: అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారములతో ఏర్పడుతుంటాయి.
3: These qualities are due to food and habits.
2: ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులు మనం విశ్వసించేటువంటి వారు,
3: Today, let him be anyone, those who consider themselves as devotees,
2: మాంస భక్షణను వదలాలి.
3: They should give up meat eating.
2: కారణం ఏమిటి?
3: What is the reason?
2: ఈ పశు మాంసము నీ పశుగుణములనే పెంచుతుంది.
3: The meat will develop animal quality.
2: హిందీలో చెప్తారు, జేసే అన్నే ఐసే మన్.
3: As is the food, so is the mind.
2: ఎలాంటి తిండో అలాంటి ప్రేపు.
3: As is the food, so is the belt.
2: మామిడి పండు తింటే దోసకాయ కేపు వస్తుందా?
3: When you eat mango, you don't have belt. కుకుంబా.
2: కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణములతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసం మనం భుజించడం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి.
3: When you partake the meat, you will have animal qualities more and more.
2: ఇది ఒక్కటే కాదు.
3: Not only this.
2: కానీ పంచభూతములతో మనకు కనిపించే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము.
3: What sort of a sin it is to kill an animal?
2: నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ పంచభాతం భూతముల యొక్క సమానమైనటువంటి పర ప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం.
3: యు హావ్ గాట్ ద 5 ఎలిమెంట్స్ ఇన్ యు టు కిల్ అనదర్ యానిమల్ విత్ ఆల్ ద 5 ఎలిమెంట్స్. వాట్ ఇస్ ఇన్
2: ఇట్? మానవునికి తాపం ఏర్పడుతుంటుంది.
3: వెన్ యు కమిట్ సచ్ ఎ సిన్ యు విల్ హావ్ ఆల్ ద వారీ.
2: కనుకని నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు, కావాలని ఆశించేటువంటి వారు మాంస భక్షణ పూర్తి వదలాలి.
3: దేర్ఫోర్ ద ట్రూ డివోటీస్ షుడ్ గివ్ అప్ మీట్ ఈటింగ్.
2: మేము సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులం అనేది కోళ్లు కోళ్లు తింటూ కూర్చోవటం.
3: They say we are Sai devotees, Rama devotees, but they eat chicken.
2: Need devotee ఎట్ట అవుతాడు?
3: How can you be devotee?
2: వీడు నిజమైన భక్తులు ఎట్ట అవుతాడు?
3: How can you be true devotee?
2: కనుక వీడు కేవలం రాక్షసుడే.
3: So you are a demon.
2: అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు.
3: Such man will never be the recipient of God's grace.
2: ఎవరైనా కూడా స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంస భక్షణ తక్షణమే విసర్జించాలి.
3: Therefore, whether Indians or foreigners should give up this non-vegetarian food.
2: ఇంకా రెండవది.
3: The second one.
2: మనము పానీయం తీసుకుంటున్నాం, నీరు.
3: వి డ్రింక్ వాటర్.
2: నీటిలో ప్రాణం ఉంటుండాలి.
3: There is life so.
2: నీటిలో జీవశక్తి ఉంటుండాలి.
3: There is power.
2: నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము.
3: What is water is the spark of the divine.
2: భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజుటం నుంచి ఆవిర్భవిస్తుండాలి.
3: It originated the forelock of Shankara.
2: అలాంటి వదలి
3: we leave it.
2: బాటిల్ ను తీసుకోవటము
3: but we take bottle.
2: తప్పు.
3: It's a big mistake.
2: కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహాక్రూరమైనటువంటిది.
3: This alcoholism is very bad.
2: తనంతాను మరిపిస్తుంది.
3: It makes you forget yourself.
2: తన గౌరవాన్ని తీసివేస్తుంది.
3: You lose respect.
2: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
3: The human quality is gone.
2: దివ్యత్వాన్ని మరిపిస్తుంది.
3: The divinity is forgotten.
2: వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు.
3: He doesn't know what he sees, what he listens to.
2: ఊగుతూ ఉంటుంటాడు.
3: He goes on talking that way in this way.
2: నిజముగా వాడిని చూస్తే ఎంత అవమానం వేస్తుంది.
3: What a matter of shame to look at him.
2: నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టిపడు ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే.
3: We just heckle him because he behaves so.
2: It's
3: not good.
2: తద్వారా కొన్ని కొన్ని కుటుంబంలో కూడా నాశనం అయిపోతున్నాయి.
3: Because these qualities of features
2: and families are ruined. ఈ విధమైనటువంటి మద్యపానంకి వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాగటం లేదు.
3: All the money is spent for these habits and is not able to maintain his family.
2: ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం?
3: With all the wealth, what is use if you can't maintain
2: ఈ దుర్గతికి మూల కారణం ఏమిటి?
3: What is that main reason?
2: మద్యపానమే.
3: It's only drinking.
2: నిజంగా అది మద్యపానంతో పాటు కొంతమంది సిగరెట్ కూడా తీసుకుంటుంటారు.
3: Along with drinking some smoke
2: ఈ సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరినటువంటి జబ్బులు ప్రవేశిస్తున్నాయి.
3: Because of smoking, people fall sick.
2: ఆస్తమా, ఇస్నోఫీరియా, గుండె జబ్బు ఇలాంటివంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటివి.
3: ఆస్మా, ఇస్నోఫీలియా అండ్ కార్డియక్ కంప్లైంట్స్ డ్యూ టు స్మోకింగ్.
2: నిజముగా ఒక్క తూరి వాడు సిగరెట్ పీల్చి తన కన్న బిడ్డను ఒక్క తూరి ముద్దు పెట్టని వాడికి క్యాన్సర్ వస్తుంది.
3: ద మూమెంట్ హీ స్మోక్స్ అండ్ టేక్స్ వన్ పఫ్ హీ విల్ సఫర్ ఫ్రమ్ క్యాన్సర్.
2: ఒక్క తూరి నీవు స్మోకింగ్ చేసి ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపించండి.
3: యూ కెన్ ప్రూవ్ ఇట్ డైరెక్ట్లీ.
2: తెల్లని బట్ట తీసుకుని ఆ గాలిని అని ఊపండి.
3: Take the white cloth and blow it.
2: ఈ తెల్లని బట్టపైన ఎర్రని మార్పు ఏర్పడుతుంది.
3: On the white cloth you find red spot.
2: ఒక బట్టపైనే తన యొక్క గాలి వల్లనే ఇంతవరకు ప్రమాదం జరిగినప్పుడు ఈ స్మోకింగ్ వల్ల మన దేహంలో ఉన్నటువంటి రక్తనాళములు ఎంతవరకు చెడగొడుతుంది.
3: When the cloth shows all the spots, you can imagine how the vessels are
2: ఆరోగ్యాన్ని పూర్తి నిర్మూలం చేస్తుంది.
3: The health is totally gone.
2: జీవితమే కొంతవరకు నశింపజేస్తుంది.
3: The life span is cut short.
2: కనుక నిజమైన దైవ భక్తులు కాబోయేటువంటి వారు
3: the true devotees
2: మాంస భక్షణ మద్యపానము ఈ యొక్క స్మోకింగ్
3: నాన్ వెజిటేరియన్ డైట్ ది డ్రింకింగ్ అండ్ స్మోకింగ్
2: ఈ యొక్క మద్యపానం చేత మహాక్రూరమైన కర్మలకు పాల్పడుతున్నారు.
3: దే మస్ట్ డిస్కంటిన్యూ దే షుడ్ నాట్ డూ దట్ ఎనీమో.
2: కానీ ఇది ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఆపలేదు.
3: బట్ నన్ కెన్ స్టాప్ ఇట్ ఎనీవే.
2: ఎవరి భావం వారిలో మార్పు రావాలి.
3: ద ఫీలింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
2: ఇది మానసిక పరివర్తన వల్లనే కలిగేటువంటిది కానీ పరుల వల్ల బోధిస్తే వచ్చేటువంటిది కాదు.
3: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
2: ఎవరికి వారు సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
3: ఈచ్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ కండక్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబోడిమెంట్ ఆఫ్
2: లవ్. ఈనాడు స్వామి యొక్క 69వ బర్త్డే అని మీరు భావిస్తున్నారు.
3: యు వ్యూ దిస్ డే యాస్ ది 69th బర్త్డే ఆఫ్ భగవాన్.
2: ఆ విధమైనటువంటి ఆశలు లేవు.
3: స్వామి హ్యాస్ నో
2: హ్యాపీ బర్త్డే అని అనేక మంది వస్తుంటే చెప్పారు.
3: మెనీ సే హ్యాపీ బర్త్డే.
2: నాకు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాను, నాకు ఎందుకు హ్యాపీ బర్త్డే చెప్తాను?
3: Bhagavan is always happy. Then why should you say happy? You be happy.
2: Be happy, nay, not happy.
3: Your happiness is Bhagavan's happiness. This is the main thing.
2: Eenadu, Swami ki, oka vidhamaitundi kanukaga meeru bhavinchi, ee maamsa vachana, madhyapanamu, ee smoking, moodu kudunu Swami ki arpitam cheyandi.
3: Therefore, you should sacrifice non-vegetarianism, drinking and smoking today.
2: Ee moodintini meeru arpitam cheyadam valla, meeru baagapadtaru. సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది.
3: When once you sacrifice, the society will progress, you will be better.
2: కుటుంబము, సమాజము, దేశము బాగుపడటమే స్వామి యొక్క లక్ష్యం.
3: The main aim of Bhagavan is the
2: స్వామి లక్ష్యాన్ని మీరు అనుసరించేటట్టుగా ఉంటుంటే, అనుసరించాలని విశ్వాసం ఉంటుంటే, మొట్టమొదటి ఈ మూడింటిని త్యజించండి ఇదే క్షణంలో.
3: If you have full faith in Bhagavan's teachings, follow these three.
2: ఏదో రేపు రేపు రేపు అని అనుకోకూడదు.
3: Don't postpone saying tomorrow.
2: ఎందుకనగా
3: why?
2: ఇది నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటుంటే అది పూర్తి టెస్ట్ గా మారిపోతుంది.
3: ఇఫ్ యు గో ఆన్ సేయింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇట్ బికమ్స్ ఎ టెస్ట్.
2: టెస్ట్ గా మారిపోతుంది.
3: దెన్ ఇట్ బికమ్స్ టెస్ట్.
2: వద్దు వద్దు.
3: నో,
2: ఇప్పుడే ఈ నిమిషం లేకుండా ఆ సంకల్పాన్ని మీరు దృఢం చేసుకోవాలి.
3: రైట్ నౌ ఇట్ సెల్ఫ్ డిటర్మిన్.
2: ఇది ఈనాడు మీ నుంచి నేను ఆశించేటువంటి యొక్క ఆశ.
3: దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై భగవాన్ టుడే ఫ్రమ్ us.
2: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి వారు మీరు తప్పగా దీనిని ఆచరించి స్వామికి ఆనందాన్ని అందించి దేశానికి కుటుంబానికి సరైన ఆదర్శప్రాయులు అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ వుడ్ ఫాలో దీస్ త్రీ థింగ్స్. మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, యువర్ ఫ్యామిలీ అండ్ ద కంట్రీ బై అండ్ లార్జ్, అండ్ బ్రింగ్స్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

അധിക ഭാഷണ ചേയ മതിക്ക് ഹാനി നിജേച്ചു അധിക

0: If you see a gramophone film recording plate, it looks alike with everyone else. But when you play the same gramophone plate, the sound box gives different songs and different tunes. This is the truth about the appearance and the real.
1: Vidyarthulara.
0: Dear students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Paratattvamunu gurtinchavalananannu. పరులకు బోధించవలనన్నను చిత్తశుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఇఫ్ వన్ హ్యాస్ టు టీచ్ అదర్స్.
1: చిత్తశుద్ధి లేకుండా తాను అర్థము చేసుకోగలేడు, పరులకును చక్కగా బోధించలేడు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ he cannot understand properly nor can he teach others properly.
1: Oka gadiyandu prakashamu pavitramu undinappudu aa gadilo etti vishakrimulu kudanu cherutaku veelundadu.
0: Where there is light and purity in any room, it will not give room for any vicious elements to join and assemble there.
1: ఏ గదిలో ప్రకాశము పరిశుద్ధము లేకుండా ఉండును, అట్టి గది ఎందే విషక్రిములు ప్రవేశిస్తూ ఉంటాయి.
0: Only in such a room where there is no light and purity, the poisonous elements assemble there.
1: అటులని ప్రేమగల హృదయమునందు పవిత్రమైనటువంటి భావమునందు కామక్రోధాదులు అనేటువంటి యొక్క విషక్రిములు ప్రవేశించుటకు వీలుండదు.
0: సిమిలర్లీ ఇన్ అ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ప్యూరిటీ, డిజైర్, యాంగర్ అండ్ సచ్ అదర్ ఎలిమెంట్స్ కెనాట్ అపియర్ దేర్.
1: ఏ హృదయము ప్రేమరహితమై పవిత్రరహితమై ఉండునో ఆ హృదయమునందు మాత్రమే కామక్రోధాది క్రూర మృగములు విషక్రిములు కూడాను ప్రవేశిస్తుంటాయి.
0: ఇన్ విచ్ అవర్ హార్ట్ దెర్ ఇస్ నో లవ్ అండ్ దెర్ ఇస్ నో ప్యూరిటీ, డిజైర్ అండ్ యాంగర్ అండ్ సచ్ అదర్ ఎనిమల్స్ అండ్ బీస్ అండ్ పాయిజనస్ స్నేక్స్ అపియర్.
1: కనుక మానవుని హృదయము ప్రేమమయంగా మారాలి.
0: దేర్ ఫోర్ man's heart must be transformed into a pure one.
1: Yavari hrudayam premamayamuga unduno atti premamayamainatundi hrudayam shantamayanganu sakhyamayanganu divyamayanganu bhavyamayanganu roopondutundi.
0: Whosoever heart is pure, it will be filled with peace, friendship, divinity and grandeur.
1: మానవత్వంలో కొన్ని విధములైనటువంటి ఆపోహలు అనేక విధములుగా ఉప్పొంగి వస్తుంటాయి.
0: మ్యాన్స్ హార్ట్ మే బి ఫిల్డ్ సమ్ టైమ్స్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్.
1: అందువలననే మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క చీకటులు క్రమ్మి మానవుని యొక్క సత్యత్వానికి అనేక విధములైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
0: దట్ ఈస్ వై మ్యాన్స్ హార్ట్ మే బి ఫిల్డ్ విత్ డార్క్నెస్ అండ్ మే మేక్ హిమ్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు నో ది ట్రూత్.
1: జ్ఞానము కలుగవలనన్నా అనేక విద్యలు నేర్చుకోవడానికి అక్కరలేదు.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ విజ్డమ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ లెర్నింగ్ మెనీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
0: whatever number of education,
1: enni vidhamaina sadhanalu salipinappatikini,
0: whatever types of sadhanas you undertake,
1: hrudayam pavitrame kaakundina,
0: if the heart is not pure,
1: ivanni ikkudunu kevalam vyarthame,
0: all this would be a sheer waste.
1: Krutrimamainatundi yokka yantranga roopondutundi.
0: Heart becomes an artificial machine.
1: కనుక జ్ఞానమన్నటువంటిది కేవలం గ్రంథములతో మనకు ఏర్పడేటువంటిది కాదు.
0: వన్ కెనాట్ గెట్ విజ్డమ్ త్రూ బుక్స్.
1: జ్ఞానం అనేటువంటిది పరుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: విజ్డమ్ కెనాట్ బి టాట్ బై అదర్స్.
1: బోధనలన్నీ కూడాను మనుషులకు బోధిస్తున్నారే కాని మనసుకు బోధించటం లేదు.
0: ఆల్ ది టీచింగ్స్ మే బి ఓన్లీ ఫర్ మెన్ బట్ దే మే నెవర్ రీచ్ ది మైండ్స్ ఆఫ్ మెన్.
1: కనుక మనసుకు బోధించాలి కాని మనిషికి బోధించే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ టీచింగ్ టు ద మైండ్ అండ్ నాట్ టు ద మ్యాన్.
1: రామకృష్ణ పరమహంస ఎట్టి విద్యలు నేర్వలేదు.
0: రామకృష్ణ పరమహంస డిడ్ నాట్ హ్యావ్
1: శారదాదేవి కూడా ఎట్టి విద్యలు నేర్వలేదు.
0: సిమిలర్లీ శారదాదేవి నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ వారి పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా కూడాను వారిని గౌరవిస్తుండాలి.
0: బట్ ది ఎంటైర్ వరల్డ్ రివియర్స్ దెమ్.
1: అదే సమయంలో ఎంతమందో మేధావులు ఉండేటువంటి వారు.
0: ఇన్ ది టైమ్స్ ఇన్ దట్ వెరీ టైమ్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్
1: ఎంతమందియో విద్యావంతులు ఉండేటువంటి వారు.
0: నంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వర్ దేర్.
1: ఎంతమందియో పండితులు ఉండేటువంటి వారు.
0: నంబర్ ఆఫ్ స్కాలర్స్ వర్ దేర్.
1: కానీ వారికి రానటువంటి ఈ గౌరవము ఈ రామకృష్ణకి ఎట్లా వచ్చింది?
0: హౌ ఇస్ ఇట్ దట్ రామకృష్ణ పరమహంస కమాండ్స్ ద రెవరెన్స్ విచ్ దోస్ పీపుల్ నెవర్ కమాండ్.
1: చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఈజ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మనసులో ఉన్నది మాటలో చెప్పేటువంటి వాడు రామకృష్ణుడు.
0: రామకృష్ణ పరమహంస స్పోక్ వాట్ వాజ్ ఇన్ హిస్
1: మైండ్. ఈనాటి విద్యావంతులన్నీ కూడాను మనసులోనిది ఒకటి మాటలోనిది మరొకటి.
0: టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ హావ్ సంథింగ్ ఇన్ దర్ మైండ్ దర్ టాక్.
1: కనుకనే మానవత్వం అనేటువంటిదే కోల్పోతున్నారు.
0: దట్ ఈస్ వై దే లూజ్ ది వెరీ హ్యూమన్ నేచర్.
1: మనసులోని మాట
0: ది వర్డ్ ఇన్ ద మైండ్.
1: మాటలోని సూచన
0: వాట్ ఎవర్ ఇస్ ఇండికేటెడ్ బై ద వర్డ్.
1: క్రియలోని ఆచరణ
0: వాట్ ఎవర్ ఇస్ ప్రాక్టీస్ ఇన్ యాక్షన్.
1: ఒక్కటైన మానవుడు.
0: ఇఫ్ ఆల్ దీస్ త్రీ సింక్రోనైజ్ హీ ఈస్ కాల్డ్ మ్యాన్.
1: కానీ ఈనాటి ఈ మూడు కూడాను ఒకదానికి ఒకటి పొందిక లేదు.
0: బట్ దెర్ ఇస్ నో హార్మనీ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్ ఇన్ టుడేస్ వరల్డ్.
1: కనుక మానవత్వం అనగా మనస్సు మాట క్రియయు అన్ని ఒక్కటిగానే అతికి ఉంటారు. మనసునందు వేరు మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువ ఏమి?
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ హిజ్ మైండ్ వర్డ్ అండ్ డీడ్ మస్ట్ బి ది సేమ్. ఇఫ్ దే డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎ మ్యాన్ అట్ ఆల్?
1: కనుక జ్ఞానము అజ్ఞానము అనేటువంటిది రెండు కూడాను ఒకదానికొకటి సన్నిహిత సంబంధమై ఉంటుంటారు.
0: దేర్ ఈస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: ఎక్కడ ప్రకాశమో అక్కడ దాని షాడో చీకటి కూడా ఉంటుంటాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ షాడో ఆల్సో.
1: కనుక జ్ఞానమనేటువంటి దానికి పక్కలోనే అజ్ఞానం చేరి ఉంటుంటాయి.
0: సిమిలర్లీ బిసైడ్స్ విజ్డమ్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: భగవంతుని పైన విశ్వాసం కలవాడు,
0: ఏ పర్సన్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: భగవంతుడు ఎక్కడ చూచినా ఉన్నాడంటాడు.
0: హీ సేస్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: విశ్వాసం లేనటువంటి వాడు భగవంతుడు ఎక్కడా లేడు అంటారు.
0: ఏ పర్సన్ వితౌట్ ఫెయిత్ విల్ సే గాడ్ ఈస్ ఫౌండ్ నో హెర్.
1: చక్కెరతో కలిపిన నీరు సామాన్యమైన నీరు చూడడానికి ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: ఫర్ ఎ మియర్ లుక్ ది షుగర్ స్వీట్ జ్యూస్ అండ్ ఆర్డినరీ వాటర్ లుక్ అలైక్.
1: కానీ ఏ నీటిలో చక్కెర ఉన్నదని మనం తెలుసుకోవాలంటే దాని నాలుక పైన వేసుకుని రుచి చూడాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఫైండ్ అవుట్ విచ్ ఇస్ ది సిరప్ పుట్ ఎ డ్రాప్ ఆన్ ద టంగ్ దెన్ యుల్ గెట్ ఇట్స్ టేస్ట్.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: రెండు కూడాను ఒక్కటే ఉండినప్పటికీ
0: బోత్ లుక్ అలైక్.
1: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం చేసేటువంటి విధి విధానములో భక్తుడు కొంత జాగ్రత్త పడాలి.
0: బట్ డివోటీ షుడ్ ఎక్సర్సైజ్ ఎ గ్రేట్ కేర్ ఇన్ అప్రోచింగ్ దీస్ టూ థింగ్స్.
1: విశ్వాసం లేనటువంటి వాడు,
0: ఎ పర్సన్ వితౌట్ ఫెయిత్,
1: గాడ్ ఈజ్ నో వేర్ అంటాడు.
0: హీ సేస్ గాడ్ ఈజ్ నో వేర్.
1: అయితే గాడ్ ఈజ్ నో వేర్ నాలుగు పదములు.
0: దెర్ ఆర్ ఫోర్ వర్డ్స్ గాడ్ ఈజ్ నో వేర్.
1: ఈ ఎన్ఓ నో వేర్ డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేర్ ఈ వేర్ అనేటువంటి దాంట్లో డబ్ల్యూలు దీనికి చేర్చేసేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
0: the first letter W is joined with no, then it becomes God is now here.
1: Krotta W techi akkada pettaledu, unna W teesi veyaledu.
0: You have not brought a new W and fixed it there, nor have you removed the existing W.
1: Unna darine atu itu jarapatame.
0: All that is done is a mere adjustment and movement.
1: Leni darine unnadani cheppatamu veelu kaadu.
0: You cannot deny a thing which is existing.
1: Unnadarine ledani cheptunnadu ee naati manavudu.
0: Today's man is only denying what is really existing.
1: Kanuka there is no God antadu nastikudu.
0: An atheist says there is no God.
1: Anaga unnadarine ledantunnade kaani leni danni kaadu ledantemu.
0: He is only denying what is really existing. He is not denying a thing which doesn't exist.
1: Ee padamlo there is modalu ochindi, no God next ochindi.
0: In this statement first two letters are there is, then comes no God.
1: There is akkada undi.
0: First you have asserted there is
1: no God ochindi,
0: afterwards you say no God. Ee
1: unnadanani ledantunnade kaani
0: he is only denying which is existing already.
1: Leni danini kaadu ledanatam.
0: He is not denying.
1: Leni danani ledani cheptaniki athaniki adhikarame ledu.
0: He doesn't have any authority to deny a thing which is already not there.
1: Kanukane ee naati vidyalayandu ee vidhamainatundi ayomay sthitini pondutu untundaru.
0: That is why in today's education there is a lot of confusion.
1: Idi cheppite vinaru, swatasiddhanga prayatnam cheyyaru.
0: They do not hear when told, nor do they make any effort to know things.
1: Idiye murkhatvam.
0: This is stupidity or foolishness.
1: Oka tandri tana kumaruni teeskoni velli oka paathashalalo cherchalani prayatninchadu.
0: Father of a particular child took the child to a school and wanted to admit him.
1: Na kumaruni chaala telivitetalu kalavadu.
0: My son is very intelligent.
1: నా కుమారుడు చాలా చురుకైనటువంటి వాడు.
0: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ షార్ప్.
1: వాడికి అన్నీ తెలుసును.
0: హీ నోస్ ఎవ్రీథింగ్
1: అన్నాడు తండ్రి.
0: దట్స్ వాట్ ఫాదర్ టోల్డ్.
1: టీచర్ చెప్పి అడిగాడు, అన్నీ తెలిస్తే ఇక్కడ ఎందుకు తెచ్చారు అన్నాడు.
0: ద టీచర్ ఆస్క్డ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ వై డిడ్ యు గెట్ హిమ్ హియర్.
1: కానీ రెండు మాత్రం తెలియదు అన్నాడు.
0: ఫాదర్ సెడ్ హీ డజంట్ నో ఓన్లీ టూ థింగ్స్.
1: తనకు తెలియదు, ఒకరు చెప్తే వినడు, అవే వాడిలో ఉండే దోషములు అన్నాడు.
0: The two mistakes which the boy has is he doesn't know, he would not hear to when he is told by others.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఎంతంతా కూడాను తమకు తెలియదు.
0: Today students are also like that. They do not know.
1: వినరు.
0: When they are told, they do not care to hear.
1: ఇలాంటి మూర్ఖత్వం ఉండినంత కాలం కూడాను
0: as long as they have this kind of
1: అట్టివానికి ఆత్మతత్వం అనేటువంటిది అర్థము కాదు.
0: They can never understand this principle of atma.
1: Kanuka atma tattvanni gurtinchavalanna motta mota chitta suddhini chechukovali, erparchukovali.
0: If one wants to really understand atma tattva as a principle of atma, he should develop purity of heart.
1: Ilanti parishuddhamainatundi kanuka ee naati vidyarthulu endantha kudanu tamaku teliyadu.
0: Today students are also like that. They do not know.
1: వినరు.
0: When they are told, they do not care.

0: ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: ఇలాంటి పరిశుద్ధమైనటువంటి యొక్క హృదయాన్ని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: బై అవర్ ఎఫర్ట్స్ వి మస్ట్ అచీవ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఫస్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులు ఎందు మాత్రమే కాదు, సర్వ మానవులు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క విలువలు ఉన్నవి.
0: నాట్ ఓన్లీ ఇన్ స్టూడెంట్స్ బట్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సమ్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఆ విలువలను వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ది వాల్యూస్ ఇన్ హిమ్.
1: ఆ విలువనే లేకపోతే మానవ జీవితమునికే రుచి లేదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో వాల్యూస్ మ్యాన్స్ లైఫ్ వుడ్ బి టేస్ట్లెస్.
1: పప్పులో ఉప్పు లేకపోతే ఏ విధంగా రుచిహీనంగా ఉంటాదో,
0: జస్ట్ యాజ్ దాల్ వితౌట్ సాల్ట్ విల్ బి టేస్ట్లెస్.
1: మానవుని ఎందు కూడాను రుచి అయినటువంటి యొక్క ప్రేమతత్వమే లేకపోతే ఈ మానవత్వమే వ్యర్థమవుతుంది.
0: సిమిలర్లీ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ మ్యాన్ హ్యూమానిటీ వుడ్ బి ఎ వేస్ట్.
1: కనుక ఈ ప్రేమ కూడాను,
0: సిమిలర్లీ దిస్ లవ్,
1: ఎంతెంత స్థానంలో ఏ స్థానంలో ఏ పరిస్థితిలో ఇంతవరకు ఉపయోగపెట్టాలో అంతవరకే ఉపయోగించుకోవాలి.
0: లవ్ మస్ట్ బి యూజ్ అప్రోప్రియేట్ టు ద స్టేజ్ అండ్ ది సిచ్యుయేషన్.
1: ఇది ప్రాకృతమైనటువంటి ధర్మం.
0: దిస్ ఈజ్ ఎ వర్ల్డ్లీ రూల్.
1: అది పారమాత్మికమైనటువంటి ధర్మంలో దీనికి ఎట్టి హద్దు లేదు.
0: బట్ దెర్ ఇస్ నో లిమిట్ సెట్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్ ఫర్ లవ్.
1: ఇప్పుడు ఇంత పప్పు ఉంటుంది,
0: దెర్ ఇస్ ఎ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ దావ్.
1: ఇంత పప్పును మనము కూరగా వండాలనుకున్నప్పుడు దాని పప్పుకు తగినంత ఉప్పు వేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ టు సాంబార్, యూ హావ్ టు మిక్స్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్.
1: పప్పు ఎంత ఉప్పు కూడాను అంత వేస్తే మనం ఏమాత్రము మనం తినలేము.
0: ఇఫ్ యూ పుట్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ దాల్ అండ్ సాల్ట్ యూ కెన్ నెవర్ పార్టేక్ ఇట్.
1: లేక పప్పుకు లో ఉప్పే వేయకపోతే మరింత మనకు రుచి కలగదు.
0: సిమిలర్లీ ఇఫ్ దేర్ ఇస్ నో సాల్ట్ ఇన్ ద దాల్ ఇట్ విల్ బి టేస్ట్లెస్.
1: ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పులో కొంత ఉప్పు తగ్గిపోతే మనం పక్కకు నెట్టి వేస్తాం.
0: దాల్ విచ్ వుడ్ బి డైజెస్టెడ్ విత్ ఇన్ ఎన్ అవర్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ సాల్ట్ వీ పుట్ ఇట్ అసైడ్.
1: 20 సంవత్సరములు, 25 సంవత్సరములు, 30 సంవత్సరములు, 18 సంవత్సరములు పెరిగినటువంటి మన జీవితం లోపల ప్రేమ అనేటువంటి రుచే లేకపోతే సమాజం మనల్ని ఎట్లా గౌరవిస్తుంది?
0: ఇఫ్ ఇన్ అవర్ లైఫ్ దేర్ ఇస్ నో లవ్ అట్ ఆల్, హౌ కెన్ సొసైటీ రెస్పెక్ట్ అస్ వెన్ వీ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ 18, 20?
1: నీ ప్రేమ అంతా కూడా ప్రాకృతమైన దీంట్లో నీవు ప్రవేశపెడుతుంటే సమాజం ఎట్ట నిన్ను గౌరవిస్తుంది?
0: ఇఫ్ యూ డైవర్ట్ ఆల్ యువర్ లవ్ ఇన్ ది వర్లీ వే, హౌ విల్ ది సొసైటీ రెస్పెక్ట్?
1: ఆ ప్రేమతత్వాన్ని కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఛానలైజ్ యువర్ లవ్ ఇన్ ది డివైన్ వే.
1: నీ తుచ్చమైన వాంఛనలు పురస్కరించుకుని ఈ ప్రేమను ప్రవేశపెట్టకూడదు.
0: డూ నాట్ యూజ్ యువర్ లవ్ ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ మీన్ డిజైర్స్.
1: నీవంత స్వార్థపరమైన ప్రేమ.
0: దిస్ ఈజ్ సెల్ఫిష్ లవ్.
1: స్వప్రయోజనమైనటువంటి ప్రేమ,
0: సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ఎందు మాత్రం విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం కొంతవరకు గుర్తించవలనంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
1: మనము మన శక్తికి, మన యొక్క స్థాయికి, మన యొక్క విద్యకి, మన యొక్క వయస్సుకు, మన యొక్క గుణములకు తగినట్టుగా దీనిని ఉపయోగపెట్టుకోవాలి.
0: వీ హావ్ టు యూజ్ దిస్ లవ్ అప్రోప్రియేట్ టు అవర్ ఏజ్, అప్రోప్రియేట్ టు అవర్ సిచ్యుయేషన్, అప్రోప్రియేట్ టు అవర్ స్టేజ్.
1: అంతర్భావాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
0: వెరీ ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద ఇన్నర్ ఫీల్.
1: బహిర్దృష్టియే చాలా ఎక్కువ.
0: మెనీ పీపుల్ హ్యావ్ ఓన్లీ అవుట్వర్డ్ లుక్.
1: దృష్టిని పురస్కరించుకునే ప్రేమ యొక్క స్వభావమును మంచి చెడ్డలుగా పోల్చుకుంటుంటారు.
0: లవ్ ఈజ్ అండర్స్టూడ్ డిపెండింగ్ అపాన్ వెదర్ దే హావ్ గాట్ అవుట్వర్డ్ లుక్స్ ఆర్ ఇన్వర్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: హియర్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్.
1: ఒక 20 సంవత్సరముల యొక్క విద్యార్థి బాయ్,
0: ఎ 20-year-old బాయ్,
1: 18 సంవత్సరముల యొక్క తన సోదరిని ఎక్కడో ప్రయాణం చేసి తీసుకుని పోతున్నాడు.
0: హీ వాస్ టేకింగ్ హిస్ బ్రదర్ 18 ఇయర్స్ ఓల్డ్.
1: ఈజ్ ఎ సిస్టర్.
0: సిస్టర్ 18 ఇయర్స్ ఓల్డ్.
1: వీరిద్దరు కూడా ఏదో ఒక బీచ్ కి వెళ్లినారు.
0: దే వెంట్ టు ఎ బీచ్.
1: కానీ ప్రాకృత జీవులు వీరిని చూసి ఏమనుకుంటారు?
0: ది వర్ల్డ్లీ పీపుల్, వాట్ వుడ్ ది థింక్ ఆఫ్ దెమ్ వెన్ దే సీ?
1: వయసును బట్టి
0: అప్రోప్రియేట్ టు ద ఏజ్,
1: వీరి ఇరువురు కూడాను భార్యాభర్తలని భావిస్తారు.
0: They will think that these must be husband and wife.

0: ఈ కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఈ వయస్సు, వయస్సుకు తగినట్టుగా వీరు ఇరువురు ప్రయాణం చేయటము దీనికి తగినటువంటి దోషమని నిరూపిస్తుంది సమాజం.
1: ది సొసైటీ puts this blame on them because of the age and because of the situation.
0: కనుక ఈ వయసునందు సోదరి అయినప్పటికీ ఇరువురుగా మీరు ప్రయాణం చేయకూడదు.
1: Even if it is a sister, you should not go together when you are
0: దీనికి ఆధ్యాత్మికము కొంతవరకు అడ్డు చెప్పుతుంది.
1: Spirituality raises some objections.
0: నాయన సర్వులు హృదయం ఎరిగినటువంటి వారు కాదు.
1: Dear child, all people may not have
0: మీ ఇరువురు సోదరి సోదరి మడలే.
1: You may be brother and sister.
0: కానీ ప్రకృతి యొక్క దీంట్లో మీరు జీవిస్తున్నారు.
1: But you are living in a world full of nature.
0: సమాజం యొక్క గౌరవాన్ని కూడా మీరు కాపాడాలి.
1: You have to protect the honor of the society.
0: కనుకనే మీ గౌరవం పురస్కరించుకుని సమాజం యొక్క గౌరవం కూడా పెరుగుతుంది.
1: The society's honor depends upon your own honor.
0: కనుక ఇదే నీతి అని బోధిస్తూ వచ్చింది శాస్త్రం.
1: The shastras and scriptures taught this as morality.
0: ఈ వయోభేదమును పురస్కరించుకుని
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఏజ్
0: విద్యార్థులు
1: స్టూడెంట్స్
0: సమాజం లెక్క చేయకుండా ప్రవర్తిస్తుంటారు.
1: దే డోంట్ కేర్ ఫర్ ది సొసైటీ అండ్ బిహేవ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే.
0: కనుకనే వీరి జీవితంలో ఒక మాయని మచ్చగా రూపొందుతూ వస్తుండాలి దోషము.
1: దట్ ఈస్ హౌ దే ఆర్ చార్జ్డ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్లేమ్ అండ్ బ్లెమిషెస్.
0: కనుక అలాంటి మచ్చలకు మనము ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్లెమిష్.
0: సోదరి అయినప్పటికీ, నీవు సోదరుడు అయినప్పటికీ అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
1: ఈవెన్ ఇఫ్ షీ ఇస్ యువర్ ఓన్ సిస్టర్ అండ్ యువర్ ద బ్రదర్, యూ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ.
0: అదే మరొక ఇంకొక విధమైనటువంటి ఒక ఉదాహరణము.
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: 60 సంవత్సరముల ఒక వ్యక్తి మగవాడు,
1: ఎ 60-year-old జెంటిల్మన్,
0: 20 సంవత్సరముల యొక్క బాలికతో,
1: హీ గోస్ విత్ ఎ 20-year-old గర్ల్,
0: అనగా దుర్భావముతో ప్రయాణం చేస్తున్నాడు.
1: హీఈస్ గోయింగ్ విత్ బ్యాడ్ ఐడియాస్ అండ్ ఇంటెన్షన్స్.
0: ఆమెను వివాహమాడాలని ప్రయత్నిస్తున్నాడు.
1: హీఈస్ ప్లానింగ్ టు మ్యారీ హర్.
0: కానీ సమాజం చూచి వారిని ఏమంటుంది?
1: వాట్ వుడ్ ది సొసైటీ సే?
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటుంది.
1: ది సొసైటీ వుడ్ సే ఈస్ ది గ్రాండ్ ఫాదర్ అండ్ ఇట్ ఇస్ ది గ్రాండ్.
0: ఈ భావములకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్?
0: దీనికి కారణము
1: ది డిఫరెన్స్ ఇన్ ది ఏజ్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే వయ ప్రమాణము, అవస్థా ప్రయాణము, ప్రమాణము, గుణ ప్రమాణము అని 3 రకములైనటువంటి ప్రమాణాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 ప్రమాణాస్. వన్ ఈస్ ఏజ్, ది అదర్ ఈస్ ద సిచ్యుయేషన్, ద థర్డ్ వన్ ఈస్ ది సర్కమ్స్టాన్సెస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ రామాయణం లోపల.
1: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ రామాయణ.
0: సుగ్రీవుడు కోతి జాతి.
1: సుగ్రీవ బిలాంగ్స్ టు ది క్లాన్ ఆఫ్ మంకీ.
0: రాములు మానవ జాతి.
1: రామ బిలాంగ్స్ టు ది
0: ఈ మానవ జాతికి వానర జాతికి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది?
1: హౌ కెన్ దెర్ బి ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది మ్యాన్ అండ్ ది మంకీ?
0: ఈ ఫ్రెండ్షిప్ కు అవస్థా కారణములు కొన్ని ఉంటున్నాయి.
1: ది ఫ్రెండ్షిప్ వాజ్ బేస్డ్ అపాన్ ద సిచ్యుయేషన్ ఇన్ విత్.
0: ఈ బాధలను పురస్కరించుకుని ఇరువురు కూడా మిత్రులైనారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది కామన్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే బికేమ్ ఫ్రెండ్స్.
0: నాకు ఎట్టి బాధలో అతనికి అట్టి బాధ.
1: వాట్
0: అతనికి ఎట్టి బాధలో నాకు అట్టి బాధ.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ అండ్ సారోస్ ఐఎమ్ ఫేసింగ్, ద సేమ్ ప్రాబ్లమ్స్ అండ్ సారో హీఈస్ ఫేసింగ్, సిమిలర్ ఈజ్ మై నౌ.
0: ఏమిటి ఈ ప్రాబ్లమ్స్?
1: వాట్ ఆర్ దీస్ ప్రాబ్లమ్స్?
0: రాములు
1: రామ
0: రాజ్యమును వదలి
1: హీ లెఫ్ట్
0: సీతా వియోగంతో, భార్య వియోగంతో,
1: లూజింగ్ హిజ్ ఓన్
0: అరణ్యములో సంచరిస్తున్నాడు.
1: హీ వాజ్ వాండరింగ్ ఇన్ ది ఫారెస్ట్.
0: సుగ్రీవుడు కూడా రాజ్యభ్రష్టుడయ్యి,
1: సుగ్రీవ్ ఆల్సో లాస్ట్ హిస్
0: భార్య వియోగం చేత,
1: హీ ఆల్సో లాస్ట్ హిస్
0: వానుకుడును పరితపిస్తున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో సఫరింగ్.
0: ఇరువురి అవస్థలు ఒకటి కావటం చేతనే అక్కడ మిత్రత్వం ఏర్పడింది.
1: బికాస్ ఆఫ్ ది కామన్నెస్ ఆఫ్ ది సిచ్యుయేషన్ దే బికేమ్ ఫ్రెండ్స్.
0: కనుకనే మైత్రి అనేటువంటిది కేవలం మానవులకు మాత్రమే కాదు, అవస్థను పురస్కరించుకుని కూడాను మైత్రి పెరుగుతుంది, తరుగుతుంది.
1: ఫ్రెండ్షిప్ నీడ్ నాట్ నెసెసర్లీ బి బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్ ఫ్రెండ్షిప్ కుడ్ బి బిట్వీన్ డిఫరెంట్ బీయింగ్స్.
0: కనుక మానవత్వం లోపల ఇలాంటి సామాజికమైనటువంటి ఒక చిన్న చిన్న ధర్మాన్ని కూడా కొంతవరకు మనం చేర్చుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు అబ్జర్వ్ సమ్ ఆఫ్ దీస్ కామన్ రూల్స్.
0: ఈనాటి యువకుల యొక్క బుర్ర జగత్తునంతా చేర్చుకుని పెట్టుకుంది.
1: బట్ టుడేస్ head is filled with the entire world.
0: ఎక్కడ చూసినటువంటి విషయాలు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
0: తనకు అవసరం లేనటువంటి విషయాలు కూడా విచారణ చేస్తుంటాడు.
1: He goes on thinking of
0: ఐడియే విద్యార్థులకు ఒక దుష్ట చదువులుగా ఏర్పడుతూ వస్తుండాలి.
1: దిస్ ఈస్ బికమింగ్ ఎ బ్యాడ్ డిసీజ్ విత్ ది స్టూడెంట్.
0: తనకు అవసరమైనటువంటి చదువులు చదవండి.
1: స్టూడెంట్ షుడ్ రీడ్ వాట్ ఎవర్ ఇస్ నెసరీ ఫర్ దెమ్.
0: అవసరం లేని చదువులు చదవకూడదు.
1: షుడ్ నాట్ రీడ్ అన్నెసరీ
0: పిచ్చి పిచ్చి బుక్కులంతా కూడా మనం చదవకూడదు.
1: షుడ్ నాట్ గో ఆన్ రీడింగ్ బ్యాడ్.
0: ఈ వయసు అలాంటి చెడ్డదానిపైనే ఆకర్షిస్తుంది.
1: Bad things always look attractive in this age.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఆ సంస్కారములను పురస్కరించుకుని ఈ యొక్క బుద్ధి పెడమార్గం పడుతుంది.
1: It is the samskaras, tendencies which prompt you to go on the bad path.
0: తనకు అలాంటి పిల్లలకు ఎన్ని విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు బోధించినప్పటికీ అవి తలలోతులో చేరవు.
1: వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ ఆర్ టాట్ టు పీపుల్ దే నెవర్ ఎంటర్ ఇన్ టు దర్ హెడ్స్.
0: లోపల ఎట్టి విచారములు లేకుండా ఉండేటువంటి ఒక తలగా మనం మార్చుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు మేక్ ది హెడ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ థాట్స్.
0: అది అంత సులభము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ.
0: అయినప్పటికీ అవి చేర్చుకుంటే మనలో చేరుతున్నాయే కానీ చేర్చుకోకపోతే అది చేరడానికి వీలు లేదు.
1: ఈవెన్ దెన్ ఓన్లీ వెన్ యూ పుట్ దీస్ ఐడియాస్ ఇన్ యువర్ హెడ్ దే ఆర్ ఫిల్లింగ్ యువర్ హెడ్. అదర్వైజ్ అంటే
0: మనం ఒక ఇల్లు కట్టుకున్నాము.
1: We have built a house.
0: దీనికి గాలి రావడము పోవడం కోసమని కిటికీలు ఎక్కువగా పెట్టుకున్నాం.
1: We have put a number of windows in order to have.
0: కానీ మంచి ద్వారాలు పెట్టుకున్నాం సింహద్వారము.
1: We have also have.
0: ఈ ద్వారాలు మనం ఎందుకు పెట్టుకున్నాం?
1: Why these big doors?
0: మనము పోవడానికి రావడానికి లేక మన మిత్రులు మన బంధువులు లోపల రావడానికి పోవడానికి ఈ ద్వారాలు పెట్టుకున్నాం.
1: Doors are put in order so that we may go out and bring friends.
0: అంతే కాని ద్వారాలు ఉన్నవి కదా అని బజార్లో పోయేటువంటి పందులు గాడులు అందరినీ లోపల మనం ప్రవేశపెట్టాము.
1: జస్ట్ బికాస్ దేర్ ఆర్ డోర్స్ వీ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ డాంకీస్ ఫ్రమ్ ద స్ట్రీట్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హౌస్.
0: మన శరీరంలో ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ సెన్స్
0: ద్వారములు ఉన్నవి కదా అని అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ టు ఎంటర్.
0: ఎవరిని మన ఇంట్లో ప్రవేశపెట్టాలి?
1: హోమ్ షుడ్ వీ అలౌ ఇన్సైడ్?
0: వచ్చేటువంటి వాడు దొంగనా దొరనా?
1: The one who is coming in, is he a thief or a...
0: ఆ విచారణ మనం చేయాలి.
1: We should inquire into this.
0: కనుకనే దొంగనే దొరగా వచ్చి ప్రవేశించి అంతా దోచుకుని పోవచ్చు.
1: If a thief were to enter as a gentleman, he may steal away.
0: జరుగుతుంది సాక్షాత్.
1: Exactly this is what is happening today.
0: ఈ దొంగలు అనేటువంటి దుష్టగుణాలు లోపల ప్రవేశించి
1: ది బ్యాడ్ క్వాలిటీస్
0: మానవత్వంలో ఉన్నటువంటి సద్గుణములైనటువంటి మాణిక్యాలంతా దోచుకుని పోతున్నారు.
1: దే ఆర్ టేకింగ్ అవే ఆల్ ది జెమ్స్ ఆఫ్ వర్చ్యూస్.
0: కనుకనే ఈ మానవుడు ఒక శక్తిహీనుడైపోయి
1: దట్ ఈస్ వై మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ వీక్లింగ్.
0: ధైర్యమును కోల్పోయి
1: ఈస్ లూజింగ్ హిస్ కరేజ్.
0: జగత్తులో జీవితమే ఒక విధమైనటువంటి ఒక విరక్తి పాలై
1: He thinks that the life itself is difficult to live.
0: Aneka vidhamaina avasthalaku guri avutunnadu.
1: He is subjecting himself to different problems and sorrows.
0: Vidyarthulara,
1: dear students,
0: manikyam vanti jeevithamu manava jeevithamu.
1: Man's life may be compared to the life of a gem.
0: Ee dushtabhavamunnatundi masibugguluku manam ammukokoodadu.
1: You should not sell away this gem for charcoal.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ యువర్ హెడ్ ఈస్ ఎంప్టీ యు కెన్ ఫిల్ ఇట్ విత్ సమ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీగునా?
1: ఇఫ్ యువర్ హెడ్ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపదగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ యువర్ హెడ్ కెన్ యూ ఫిల్ ఇట్ విత్ వర్చ్యుయస్ థింగ్స్?
0: కనుక ఈ దుష్టగుణములు మీరు దూరం చేసుకుని ఖాళీ చేసుకున్నప్పుడే సద్గుణములు సద్భావములు సత్సించడం అనేటువంటి దాన్ని అందులో నింపవచ్చు.
1: ఓన్లీ వెన్ యూ ఎంప్టీ యువర్ హెడ్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్
0: ఏ విధంగా మనం దూరం చేయడానికి వీలవుతుంది.
1: హౌ కెన్ యూ రిమూవ్ ఆల్ దీస్ బ్యాడ్ థాట్స్ ఫ్రమ్ యువర్ హెడ్?
0: కనుక ఈ చెడ్డను మొట్టమొదట మనము ఇది ఏ విధంగా చెడ్డ ఇది ఏ విధంగా మంచి అని చక్కగా పరిశీలన చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ విల్ హావ్ టు డిస్క్రిమినేట్ హౌ ఇస్ ఇట్ గుడ్.
0: పరిశీలన చేయకుండా బ్లైండ్ గా మనం విశ్వసించకూడదు.
1: వితౌట్ ఎగ్జామినింగ్ యూ షుడ్ నాట్ బ్లైండ్లీ బిలీవ్.
0: నిజముగా అది చెడ్డ అని తెలిస్తే వీడు దానిని ప్రవేశపెట్టడు.
1: If only you know that it is bad, you will never enter.
0: ఎలాంటి స్నేహితుడు చేరి దానిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ వీడు అందులో ప్రవేశించడు.
1: However much those ideas may try to get in, you will never allow them.
0: Yetla.
1: How?
0: Oka vishasarpam untundali.
1: There is a poisonous snake.
0: Trachupamu.
1: It is a poisonous one.
0: Aa trachupamulo visham unnadani manaku baaga telisinappudu,
1: when we know that it has full of poison.
0: దానిపైన పడడానికి మనం ప్రయత్నిస్తామా?
1: డూయింగ్ మేక్ ఎఫర్ట్స్ టు ఫాలో
0: దట్. ఎంతమంది వచ్చింది మనం దానిపైన నెట్టినప్పటికి దానిని మనం తప్పించుకోవడానికి పూనుకుంటామే గాని దానిపైన పడడానికి మనం ప్రయత్నించము.
1: ఈవెన్ ఇఫ్ 10 అదర్స్ వర్ టు కమ్ అండ్ ట్రై టు పుష్ us ఆన్ ద స్నేక్ వి ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దెం అండ్ విల్ నాట్ ఫాలో.
0: ఎందువల్ల?
1: హౌ? వై?
0: అందులో విషమున్నదని తెలుసు.
1: వీ నో దట్ ఇట్ ఇస్ పాయిజనస్.
0: ఆ దానిని తెలుసుకున్న తర్వాతనే దానిని తప్పించుకోవడానికి వీడే ప్రయత్నిస్తూ ఉంటాడు.
1: వన్స్ యు నో దట్ ఇట్ ఇస్ పాయిజనస్ యు మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ఈనాడు మనం ప్రవర్తించేటువంటి యొక్క ప్రవర్తనలన్నీ కూడాను ఏది మంచి ఏది చెడ్డ ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి విచారణ చేసి అందులో మనం ప్రవేశించాలి.
1: టుడే వాట్ ఎవర్ బిహేవియర్ వీ అండర్టేక్ వి షుడ్ ఎగ్జామిన్
0: కానీ ఈనాటి విద్యార్థి యొక్క బుద్ధి టుడేస్ సమస్తి విచారం చేయకుండా వ్యష్టి విచారాన్ని మాత్రం చేస్తుండాలి.
1: టుడేస్ స్టూడెంట్ డజంట్ సీ ఫ్రమ్ ది కలెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్లీ ఫ్రమ్ ది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ థింక్స్.
0: వ్యక్తిగతమైనటువంటి భావాన్ని మనం అక్కడ చూడకూడదు.
1: వి షుడ్ నాట్ సీ ఫ్రమ్ అవర్ ఓన్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: సమస్తి అయినటువంటి యొక్క భావాన్ని మనం అక్కడ ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ సీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సొసైటీ.
0: ఎందుకంటే నీవు ఒకటిగా ఉండినప్పుడు నీకు స్వేచ్ఛరీతిగా నీవు ఉండొచ్చు.
1: When you are all alone, you may be free.
0: కానీ నీవు సమాజంలో ఉండినప్పుడు సమాజం యొక్క నీతిని నియాతిని కూడా మనం కొంతవరకు ఆదర్శంగా తీసుకోవాలి.
1: But as a member of the society, you have to care for the morality and the requirements of the society.
0: నాకు ఈ సొసైటీతో అవసరం లేదు.
1: You cannot say that I don't care for the society.
0: ఈ సమాజం నేను ఏమాత్రము కేర్ చేయను.
1: I don't care for the society.
0: నా స్వతంత్రాన్ని నేను అనుభవిస్తాను అనుకుంటే,
1: if you say that I'll enjoy my freedom,
0: సమాజం నిన్ను శిక్షిస్తుంది.
1: Society will punish you.
0: ఆ శిక్షకు నీవు బద్ధుడు కావాల్సి వస్తుంది.
1: యూ విల్ హావ్ టు యాక్సెప్ట్ ది పనిష్మెంట్.
0: కనుక సమాజం నిన్ను శిక్షించకపోయినప్పటికి నీ యొక్క కాన్షియన్స్ నీకు శిక్షిస్తుంది.
1: ఈవెన్ ఇన్ ది సొసైటీ డజంట్ పనిష్ యూ, యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ.
0: కనుక మనము ఈ యొక్క విచారణ చక్కగా మనం చెయ్యాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు ఎంక్వైర్ ఇన్ టు
0: ఈనాటి విద్యార్థి లోకమంతా కూడాను,
1: టుడే స్టూడెంట్ వరల్డ్
0: విద్యార్థి లోకంగా మారుతున్నది కానీ విద్యార్థి లోకంగా మారటం లేదు.
1: ఈస్ బికమింగ్ ది వరల్డ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. నాట్
0: విషయాలను మనం ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: విద్యా అర్థైతేతి విద్య. విద్యార్థి నీవు, విషయార్థి కాదు.
1: యూఆర్ ఎ సీకర్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాట్ సీకర్ ఆఫ్ సెన్షియల్ ప్లెజర్స్.
0: కనుక మనము ఇలాంటి చక్కని భావాలను మనం అభివృద్ధి పరచుకుని మంచి పేరును తెచ్చుకోవాలి.
1: You should develop such good feelings and earn a good name.
0: కాకి వగుచు కలకాలము బ్రతుకక హంస వైఖరిమే ఆడుమర. మంచి పేరును తెచ్చుకుని ఒక 10 సంవత్సరం ఉండినా చాలు, కాకి మాదిరి 100 సంవత్సరం బ్రతికేదానికంటే.
1: Why live the life of a crow for 100 years? Better live the life of a swan for even 10 years.
0: నీవు మానవుడవు.
1: You are a human being.
0: నీవు పవిత్రమైనటువంటి యొక్క దైవాంశము.
1: You are sacred divine aspect.
0: కనుకనే భగవద్గీత యందు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అయ్యా, నీవు ప్రకృతి అంశము కాదు.
1: దట్ ఇస్ వై భగవద్గీత.
0: నీవు హిందీ అంశము కాదు.
1: యు ఆర్ నాట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్.
0: నీవు ఏ అంశమో కాదు.
1: నాట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: అంశమే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడి యొక్క అంశమని నీవు పేరు పెట్టుకుని,
1: యు ఆర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దట్ యు షుడ్ నో.
0: పశువుల వలె మనం ప్రవర్తిస్తే భగవత్ అంశం ఏ రీతిగా చెప్పగలం?
1: ఇఫ్ యూ బిహేవ్ లైక్ ఎన్ అనిమల్, హౌ కెన్ యూ బి కాల్డ్ ఎ డివైన్ ఆస్పెక్ట్ అట్ ఆల్?
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీరు ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: బికమ్ ఐడియల్ వన్స్.
0: అత్యంత దైవత్వాన్ని సమీపించాలి.
1: గో క్లోజర్ టు డివినిటీ.
0: అది ఏ జీవితం యొక్క గమ్యము.
1: దాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్.
0: అదే మార్గం యొక్క కీలకము.
1: దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ పాత్.
0: కనుక మానవత్వంలో
1: therefore in
0: అనేక మంది మహనీయులు ఈ విధమైన యొక్క మార్గమును అనుసరించి ఆచరించి ఆనందించి అందరికి అందించి వెళ్లినటువంటి సూత్రములు ఇవన్నీ.
1: గ్రేట్ సోల్స్ హ్యావ్ ఫాలోడ్ దీస్ థింగ్స్, ఎక్స్పీరియన్స్ దెమ్, ఎంజాయ్డ్ దెమ్ అండ్ ఆఫర్డ్ దెమ్ యాజ్ ఐడియల్స్ ఫర్ అదర్స్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవత్వంలో
1: ఇన్ హ్యూమానిటీ
0: ఈ దివ్యత్వం ఏ రీతిగా ఉంటున్నది?
1: హౌ ఇస్ డివినిటీ ఎంబెడెడ్?
0: ఈనాడు వేదాంత పరిభాష యందు ఏ విషయమును మనం విచారించినప్పటికీ తరచుగా ఆత్మ ఆత్మ ఆత్మ అనే పదం వస్తుంటుంది.
1: ఇన్ ఫిలాసాఫిక్ పార్లెన్స్ యూ గెట్ దిస్ వర్డ్ ఆత్మ క్వైట్ ఫ్రీక్వెంట్లీ.
0: ఈ ఆత్మ అనేటువంటిది మానవుడి యందు ఏ రీతిగా ఉంటున్నది?
1: హౌ ఇస్ దిస్ ఆత్మ ఫౌండ్ ఇన్ మ్యాన్?
0: అయితే ఈ మానవుడి సేమ్ ఆత్మనే, అదే ఆత్మ
1: ది
0: అహం అహం అహం అనేటువంటి స్వరూపాన్ని ధరించి ఉంది.
1: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అహం ఐ.
0: అది ఏ ప్రజ్ఞ,
1: దట్ ఈస్ ప్రజ్ఞ.
0: అది ఏ ఉనికి,
1: దట్ ఈస్.
0: ఆ ఉనికి అనేటువంటిది ఎప్పుడు కూడా మారడానికి వీలు లేదు.
1: దట్ ఈస్ ది రూట్ కాజ్. ఉనికి
0: జాగ్రత్త స్వప్న సుషుప్తిని ఎందుకు కూడాను నేనున్నాను అనేటువంటి ఉనికి అక్కడ ఉంటున్నది.
1: ఇన్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్స్ ఇట్ డిక్లర్స్ ఐఎమ్ దేర్.
0: దీనినే అస్థి భాతి ప్రియం అన్నారు.
1: ద సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ అస్థి.
0: సంస్కృత పదమునందు సత్ చిత్ ఆనందము అన్నారు.
1: ద సంస్కృత్ ఈక్వలెంట్స్ ఆర్ సత్ చిత్ ఆనంద.
0: అస్థి, ఇది టంబ్లర్ ఇక్కడ ఉంది.
1: అస్థి మీన్స్ దిస్ టంబ్లర్ ఈస్ హియర్, ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది అస్థి.
1: దిస్ ఈస్ అస్థి.
0: ఉన్నది.
1: ఇట్ ఈస్
0: అనగా ఉన్నది అనేటువంటి బీయింగ్.
1: దట్ ఈస్ ఇట్ ఈస్ బీయింగ్.
0: కనుక అక్కడ ఉన్నది.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ దేర్.
0: ఇది ఏ రీతిగా ఉన్నది?
1: హౌ ఇస్ ఇట్
0: ఉన్నదని ఏ రీతిగా నువ్వు చెప్పగలుగుతున్నావు?
1: హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: ప్రకాశం మనకు కనిపిస్తుండాలి.
1: ఇట్ ఇట్ షైన్స్.
0: ఆ తమ్మన అక్కడ ఉండినట్టుగా ఈ ప్రకాశం అంతా దాన్ని నిరూపిస్తుండాలి.
1: దిస్ అవుట్ సైడ్ లైట్ ప్రూవ్స్ దట్ దేర్ ఇస్ ఎ టంబ్లర్ హియర్.
0: ఇది ఏ టంబ్లర్ చీకట్లో ఉంటే మనకు కనిపించదు.
1: ఇట్ ఇస్ సేమ్ టంబ్లర్ ఈజ్ ఇన్ డార్క్.
0: చీకట్లో ఈ టంబ్లర్ ఉన్నది అని ఎవరు చెప్పరు.
1: ఇన్ డార్క్నెస్ వన్ కెనాట్ సే ద టంబ్లర్.
0: వెలుతురు ఎందు మాత్రమే ఇక్కడ ఉన్నది అని చెప్పగలుగుతున్నాం.
1: ఓన్లీ వేర్ దేర్ ఇస్ లైట్ యూ కెన్.
0: అయితే ఈ ఉన్నది అని చెప్పగలగడానికి ఏది ఆధారం?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ డిక్లరింగ్ దట్ ఇట్ ఇస్?
0: వెలుగు ఆధారము.
1: ఫర్ దట్ లైట్ ఈస్ ది.
0: వెలుగు ఉండటం చేతనే ఉన్నది అనేటువంటి యొక్క రూపాన్ని మనం నిరూపిస్తున్నాము.
1: యాజ్ దేర్ ఇస్ లైట్ we know that there is a form here and we say that it is existing.
0: Kanuka velugu yokka aadharam cheta
1: on the basis of light
0: vastu yokka tilatvanni
1: the being of an object
0: chestunnamu
1: is proved, established.
0: Ina ninnayinchin tarvata no sandeham, inke vidhamaina doubts manaku ledu, akka nissandehanga untam.
1: Once this is established and proved, there is no room for doubt.
0: Kabatti unna danini
1: what is existing
0: undarani cheppetunte prakashamu
1: the light
0: nirupinchinappude మనకు తృప్తి కలుగుతుండాలి.
1: ఓన్లీ వెన్ లైట్ షోస్ అండ్ ప్రూవ్స్ దట్ వీ గెట్ సాటిస్ఫాక్షన్.
0: ఉన్నది సత్.
1: వాట్ ఈస్ దేర్
0: చూపించేది చిత్తు.
1: వాట్ ఈస్ షోయింగ్.
0: ఈ రెండింటి వల్ల కలిగేటువంటి తృప్తి ఆనందము.
1: వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ఆనంద.
0: ఇది నిత్య జీవితంలో సత్యమైనటువంటి స్థానాన్ని మనం బోధిస్తూ వస్తుంది.
1: దిస్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ అవర్ డే టు డే.
0: ప్రకాశమే లేకపోతే
1: ఇఫ్ దేర్ ఇస్ నో లైట్
0: ఉన్నది అనేటువంటి పదమే అక్కడ రాదు.
1: Its being cannot be shown at all. It cannot come into existence.
0: Unnadi aneetundi manaku teliyakapothe
1: if we do not know that it
0: exists,
1: then there is no satisfaction and joy.
0: Truptiye aanandamu.
1: This kind of satisfaction
0: prakashimpa chesede chittu.
1: This light is awareness.
0: Denini prakashimpa chestundi unnadani prakashimpa chestundi.
1: What is a light showing?
0: Deni danini kaadu.
1: Whatever is existing
0: adhe
1: is
0: sat.
1: That is sat.
0: Deni satte astu.
1: This sat is astu.
0: Prakashamune bhati.
1: This light is bhati.
0: Rendinti yokka ekatvame preeti.
1: These two together
0: asti bhati priyamu.
1: This asti bhati priyam.
0: Ee chetulo chakkara pattukunnam.
1: There is sugar in my palm.
0: Ee chetulo neeru pattukunnamu.
1: In one hand there is water.
0: Kaani neeru neeruga untundali, chakkara chakkaraga untundali.
1: In one hand there is water as water.
0: Neeru emani cheppagalaru? Idi chakkara adi neeru. Idi chakkara adi neeru. Idi chakkara adi neeru ani cheppagalaru.
1: You can only say this hand contains water, the other sugar.
0: Aithe rendini cherchinappudu
1: when you mix them together
0: neeru poyindi,
1: water disappears,
0: chakkara poyindi,
1: sugar also disappears,
0: syrup tayaraindi,
1: syrup is made out of it.
0: Kabatti sat aneetundi chakkara,
1: sat is sugar,
0: chittane neeru tho chernappudu
1: chit is water,
0: aanandam ane syrup ga tayaravutundi.
1: When they mix together then you get bliss out of them.
0: Kanuka ee moodu kudunu manavuni ende untunnavi.
1: All these three are found in man.
0: కనుక మానవత్వం అనగా సత్ చిత్ ఆనందంతో కూడినటువంటిది.
1: వెన్ యూ సే హ్యూమానిటీ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది సత్ చిత్ అండ్ ఆనంద.
0: అయితే ఈనాడు ఈ పాండిత్యం అనేటువంటిది సరైనటువంటి పిల్లలకు స్థాయికి దిగి వచ్చి వారికి బోధించేటువంటి అవకాశం రాలేదు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ నో పీపుల్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్.
0: ఈ పాండిత్యులు మేధావులు విద్యావంతులు కేవలము
1: the scholars, intellectuals, educated people are only
0: పైసా దగ్గరికి ప్రయాణం చేస్తున్నాయి కానీ భగవంతుని పాదాల దగ్గరికి ప్రయాణం చేయటం లేదు. అవి
1: దే ఆర్ ఓన్లీ టీచింగ్ పీపుల్ టు గో రైట్ అప్ టు మనీ బట్ నాట్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఇవన్నీ బాహ్యమైనటువంటి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి.
1: ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఎక్స్ప్లెనేషన్.
0: ఈ విద్యలన్నీ కూడా కేవలము ప్రాకృతమైన జీవితాని కోసమే పాటుపడుతున్నాయి.
1: ఆల్ దీస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ గివింగ్ యు
0: ప్రాకృత జీవితం కూడా కావాలా?
1: ఇట్ ఈస్ నెసరీ టు హావ్ ఎక్స్టర్నల్.
0: అయితే ప్రాకృతముతో పాటు పరార్థం కూడా ఉంటుండాలి.
1: అలాంగ్ విత్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్ దేర్ ఇస్ నీడ్ ఫర్
0: మనీ. యందు విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ కరెంట్.
0: కరెంట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కరెంట్ దేర్.
0: కావలసినంత కరెంట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
0: కానీ చెడిపోయిన బల్బు పెట్టుకున్నాము.
1: బట్ యూ హావ్ పుట్ ఏ ఫ్యూజ్ బల్బ్.
0: కానీ దీంట్లో లైట్ ఎట్లా వస్తుంది మనం?
1: హౌ కెన్ యూ గెట్ లైట్ అవుట్ ఆఫ్ దట్ బల్బ్?
0: రాదు రాదు.
1: నో, యూ విల్ నాట్.
0: బల్బ్ మార్చాలి.
1: యూ షుడ్ చేంజ్ ది బల్బ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన యందు దివ్యత్వమైన ఆత్మతత్వం ఉంది.
1: దేర్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: మన బుద్ధి అనేటువంటిది పెడమార్గం పట్టి వికృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఈ యొక్క వెలుగును పోగొట్టుకుంటుండాలి.
1: వెన్ అవర్ ఇంటెలిజెన్స్ ట్రావెల్స్ ఇన్ ఎ పర్వర్స్ వే ద లైట్ ఈస్ నాట్
0: మన బుద్ధే బల్బు.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈస్
0: శక్తియే ఇక్కడ కరెంటు.
1: దిస్ డివైన్ పవర్ దట్ ఈస్ కరెంట్.
0: ఈ రెండింటి లోపల సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: There is a close relationship between these two.
0: కానీ ప్రాప్తమైనటువంటి విషయాల్లో ప్రవేశించడం చేత ఈ యొక్క ప్రకాశాన్ని మనం పొందలేకపోతున్నాం.
1: బట్ వెన్ యూ టర్న్ యువర్ ఇంటెలిజెన్స్ టువర్డ్స్ ది వరల్డ్లీ థింగ్స్ యూ డోంట్ గెట్ లైట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మ్యాగ్నెట్ పవర్ఫుల్ గానే ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ ఈస్ వెరీ పవర్ఫుల్.
0: కానీ ఇనువు తుప్పు పట్టింది.
1: బట్ దిస్ ఐరన్ ఈజ్ రస్టెడ్.
0: కాబట్టి రస్ట్ పట్టినటువంటి యొక్క ఇనుమును ఈ మ్యాగ్నెట్ ఎట్లా పుల్ చేయగలదు?
1: హౌ కెన్ ది మ్యాగ్నెట్ అట్రాక్ట్ ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్?
0: కానీ తనలో ఉండేటువంటి రస్ట్ను తాను గుర్తించుకోలేక ఇనుము.
1: బట్ దిస్ ఐరన్ డస్ నాట్ నో దట్ ఇట్ ఈస్ హావింగ్ రస్ట్.
0: మ్యాగ్నెట్ లో పవర్ లేదని అంటుండాలి.
1: ఇట్ డిక్లార్స్ దట్ దిస్ మ్యాగ్నెట్ ఈస్ పవర్లెస్.
0: కాదు కాదు.
1: బట్ దిస్ ఈస్ రాంగ్.
0: ఓ పిచ్చి ఐరనా,
1: ఓ మ్యాడ్ ఐరన్.
0: రస్ట్ డస్ట్ అంతా అధికంగా ఉంటుండాలి. దాన్ని శుభ్రం చేసుకో, తక్షణం నువ్వు నా దగ్గరికి వస్తావు.
1: యూఆర్ కవర్డ్ విత్ అ లాట్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్. క్లీన్ ఇట్ అప్. You will come to me immediately.
0: Nijanga ye shakti leinatundi iron piece ku,
1: iron piece which doesn't have
0: any kadini parigittu cheyatundi shakti ekkada nunchi vachindi?
1: How did
0: ee magnet power e kaani iron power kaadu.
1: It is this magnet which attracts the iron. Iron doesn't have
0: that. Aa divyamainatundi prema tattvame annintini aakarshistundadi.
1: It is this power of love which attracts all people.
0: Ippudu inni deshalu varantha vastunnaru.
1: So many people from various countries. Yavarni
0: manam invite chesamu?
1: Who has invited them?
0: Endukosam vastunnaru vaalu?
1: Why are they coming here?
0: Aa prema tattvame deeniki pradhanamainatundi shakti.
1: It is the power of love which is attracting them.
0: Okanoka samayamlo Tyagaraju,
1: once upon a time Tyagaraja
0: aneka rakamainatundi kashtamulu kaliginayi.
1: He was faced with a number
0: of ఆరాధన దైవం అంటే రామలక్ష్మణ సీతను కూడా కావేరిలో మునిగించేశాడు అన్న.
1: His elder brother drowned the idols of Rama, Lakshmana and Sita which was so
0: రామ దర్శనమే ఒక్క క్షణమైన ఉండేటువంటి వాడు కాదు త్యాగరాజు.
1: త్యాగరాజు was not able to live without Rama.
0: కానీ అది కూడా త్యాగరాజు యొక్క లోపమే.
1: But that was also a weakness with Tyagaraja.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతుడు అనేటువంటి ఈ విగ్రహంపై తన మనసును ఎందుకు ఇమిడ్చుకోవాలి?
1: Why should he think that Rama?
0: ప్రాకృతమైనటువంటి యొక్క అపేక్ష.
1: త్యాగరాజాస్ లవ్ వాజ్ ఆల్సో వర్లీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క అపేక్షలో ఉండటం చేతనే దుఃఖానికి గురి అయిపోతూ వచ్చాడు.
1: హీ వాజ్ పుట్ టు సారో బికాస్ హిస్ అప్రోచ్ వాజ్ వర్లీ టువర్డ్స్ ఈవెన్ గాడ్.
0: ఎప్పుడు ఈ ప్రాకృతమైనటువంటి దీనిలో ఆరాధనలు సరిపుతూ వస్తారో,
1: whoever worships God in a worldly way,
0: appudu anni sandehalu purtu vastayi.
1: He gets all sorts of doubts.
0: Endukante ee prakriti yokka swabhavam idi. Sandehala putta.
1: Doubts are natural to this world.
0: Ee sandehalu cheemala puttala vale puttuntayi.
1: This is like an ant hill.
0: Ee cheemala puttala vale sandehalu puttadaniki kaaranam emiti?
1: What is the reason for these doubts to multiply?
0: Korikalu kuda nu cheemala puttala vale puttuntayi.
1: The desires also multiply in
0: కోరికల పుట్టడం చేతనే సందేహాలు కూడా వెంటనే దాని షాడోస్ గా వస్తుంటాయి. కనుక ఈ ప్రాకృతమైనటువంటి వాంఛనను అరికట్టుకునలేక
1: వితౌట్ బీయింగ్ ఏబుల్ టు కంట్రోల్ వరల్డ్లీ డిజైర్
0: త్యాగరాజ రాముల పైన కోపం వచ్చింది.
1: హీ బికేమ్ యాంగ్రీ విత్ రామ.
0: నేను నిరంతరం కూడా రామచింతన చేస్తున్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నా జీవితంలో జాగ్రత్త సుషుప్తిని ఎందుకు రామచింతన నేను మరవలేదు.
1: వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ ఆల్సో ఐ గో ఆన్ చాంటింగ్ రామాస్.
0: కానీ నా భక్తి నాకు తెలుసు.
1: ఐ నో మై డివోషన్.
0: అయితే
1: బట్ దెన్
0: ఇప్పుడు నాలో భక్తి లేదా?
1: డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
0: లేక రాములలో శక్తి లేదా?
1: ఆర్ రామ డజంట్ హ్యావ్ పవర్?
0: నిజంగా రాములలో ఈ శక్తి ఉంటుంటే
1: ఇఫ్ ఓన్లీ రామ,
0: ఈ భక్తులకి ఇన్ని బాధలు ఎందుకు పెట్టాలి?
1: ఇఫ్ ఓన్లీ రామ హ్యాడ్ పవర్,
0: సామాన్యమైన ప్రాకృతమైనటువంటి మానవులు అనుభవించేటువంటిది ఇదంతా.
1: దిస్ ఈస్ హౌ ది వరల్డ్లీ పీపుల్ థింక్.
0: ఇదే ఒక పెద్ద ఫూలిష్నెస్.
1: దిస్ ఈస్ ఎ గ్రేట్ ఫూలిష్నెస్.
0: కారణమేమిటి? ఈ ప్రాకృతానికి పదార్థానికి మనం సంబంధం కట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎస్టాబ్లిష్.
0: ప్రాకృతి ప్రాకృతమే ఉంటుండాలి, పదార్థం పదార్థంగానే ఉంటుండాలి.
1: ది పరార్థ ది సుప్రీం ఇస్ ఆల్వేస్ సుప్రీం. ది వరల్డ్ ఇస్ వరల్డ్. వీ కెనాట్.
0: ఒకడు రేస్ కోర్స్ లోపల ధనమంతా కూడా పోగొట్టుకున్నాడు.
1: వన్ పర్సన్ లాస్ట్ ఆల్ హిస్ వెల్త్ ఇన్ రేస్ కోర్స్.
0: కానీ తిరిగి రేస్ కోర్స్ కి పోయి దాన్ని సంపాదించుకోవాలి.
1: హీ హాస్ టు గో టు ది రేస్ కోర్స్ టు అర్న్ బ్యాక్ హిస్ వెల్త్.
0: లేక ఇంకే విధమైనటువంటి ఒక గ్యాంబ్లింగ్ లో చేరి దాన్ని సంపాదించుకోవాలి.
1: హీ మే హావ్ టు అర్న్ దిస్ వెల్త్ బై ఎనీ అదర్ మీన్స్.
0: కానీ ఇది అలాంటిది కాదు.
1: బట్ దిస్ ఈస్ నాట్ దట్ వే.
0: ఏ దీనిలో పోయిందో దాని ఎందే దీన్ని సాధించాలి.
1: యూ హ్యావ్ టు అక్వైర్ థింగ్స్ ఇన్ ది వే దట్ యు హావ్ లాస్ట్.
0: ఇంటిలో సూదిని పోగొట్టుకుని
1: యూ హావ్ లాస్ట్ ది నీడ్.
0: అమాయకురాలైన ముస్లిమ్మ
1: వన్ ఓల్డ్
0: బజార్ లో లైట్ ఉందని దాంట్లో పోయి వెతుకుతుంది అదట.
1: వన్ ఓల్డ్ లేడీ బిగాన్ సర్చింగ్ ఫర్ ద నీడిల్ ఇన్ ద స్ట్రీట్ బికాస్ దేర్ వాజ్ లైట్ దేర్.
0: ఎందుకవ్వా ఇక్కడ వెతుకుతున్నావు, ఏమిటి పోయింది అన్నారు ఎవరో ఒక విద్యార్థి.
1: వన్ స్టూడెంట్ ఆస్కర్ వెల్ గ్రానీ వై ఆర్ యూ సర్చింగ్.
0: నా సూది పోగొట్టుకున్నాను అనింది.
1: షీ సెడ్ ఐ లాస్ట్ ది నీడిల్.
0: ఎక్కడ పోగొట్టుకున్నాడు చెప్పండి, నేను హెల్ప్ చేస్తానన్నాడు స్టూడెంట్.
1: వేర్ డిడ్ యూ లూజ్ ది నీడిల్? ఐ విల్ హెల్ప్ యూ.
0: నా ఇంటిలో పోయింది నాయన అన్నది.
1: షీ సెడ్ ఐ లాస్ట్ ఇట్ ఇన్ మై హౌస్.
0: ఓ పిచ్చి అవ్వా, ఇంటిలో సూది పోగొట్టుకుని ఇక్కడ వచ్చి వెతికితే ఎట్లా చిక్కుతుంది అన్నది.
1: ఓ మ్యాడ్ గ్రాండ్ మదర్, ఇఫ్ యూ లాస్ట్ ది నీడిల్ ఇన్ ద హౌస్ హౌ కెన్ యూ సర్చ్? నాయన
0: ఇంట్లో వెలుతురు లేదు, ఈ వీధిలో వెలుతురుంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నానన్నది.
1: దెర్ ఇస్ నో లైట్ ఇన్ ద హౌస్ ఓ చైల్డ్.
0: వెలుతురు ఉండినా లేకపోయినప్పటికీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దాన్ని వెతకాలి.
1: యూ హావ్ టు సర్చ్ ఫర్ ఎ థింగ్ వేర్ యూ హావ్ లాస్ట్.
0: మన హృదయంలో మనం పోగొట్టుకున్నాము ఈ ఆనందం అనేటువంటి జ్యోతిని.
1: The light of bliss is lost in our heart.
0: చీకటిగా ఉండిన అక్కడే వెతకాలి, కానీ బయట వెతకడానికి
1: హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ సర్చ్ ఫర్ దట్ దేర్ అలోన్. ఒక
0: ప్రాకృతమైనటువంటి దీంట్ లోపల ఆ యొక్క ఆనందాన్ని కోల్పోయినాడు త్యాగరాజు.
1: త్యాగరాజు లాస్ట్ దిస్ కైండ్ ఆఫ్ బ్లిస్ ఇన్ హిస్ సర్చ్ ఫర్ ఇన్ ద అవుట్సైడ్ వరల్డ్.
0: రాముల పైన సందేహం కలిగింది.
1: హీ గాట్ డౌట్ అబౌట్ రామాస్ కెపాసిటీ.
0: రాములలోనే శక్తి లేదని నిర్ణయించుకున్నాడు.
1: హీ డిసైడెడ్ రామా డజంట్ హ్యావ్ పవర్.
0: నేను పరమ భక్తుడను,
1: ఐఎమ్ ఎ గ్రేట్ డివోటీ.
0: రాములలోనే శక్తి లేదు,
1: రామా డజంట్ హ్యావ్ ది పవర్.
0: కలియుగం యొక్క ప్రభావాలు.
1: దిస్ ఈస్ ది స్టేట్ ఆఫ్ కలి ఏజ్.
0: అన్నింటినీ తానే గొప్ప కావాలి, కానీ గొప్ప అయినటువంటి వాడైనా సరే అతనికి ఇష్టం లేకపోతే అతను చిన్నవాడే.
1: ఎవ్రీవన్ థింగ్స్ హీ అలోన్ ఈస్ గ్రేట్. If he doesn't like a person, even if the other person is great, he is not prepared to concede that.
0: అంత సేపు విచారించాడు పాపం త్యాగరాజు.
1: త్యాగరాజు థాట్ ఫర్ ఎ వైల్.
0: భక్తి ఉంది,
1: హీ హాస్ డివోషన్.
0: కనుక విచారించాడు.
1: దేర్ ఫార్ హీ థాట్,
0: విచారించి ఇంత తొందరపాటు నాకు మంచిది కాదు.
1: ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హీ సెడ్ ఐ షుడ్ నాట్ బి
0: హాస్టీ. ఆ రాములలో శక్తి లేకపోతే,
1: ఇఫ్ ఓన్లీ రామా డజంట్ హ్యావ్ ది పవర్ అండ్ కెపాసిటీ.
0: పుస్తకం తీసుకున్నాడు.
1: హీ ఓపెన్ ద బుక్.
0: యోచించాడు.
1: హీ థాట్ ఫర్ ఎ వైల్.
0: కపివారెది దాటునా,
1: కుడ్ ది మంకీ హ్యావ్ జంప్డ్ ద ఓషన్?
0: కలికి రోటగట్టునా,
1: కుడ్ యశోద హ్యావ్ టైడ్ కృష్ణ టు దట్ స్టోన్?
0: లక్ష్మీదేవి వలచునా,
1: కుడ్ లక్ష్మీదేవి హ్యావ్ లవ్డ్ హిమ్?
0: లక్ష్మణుండు కొలచునా,
1: కుడ్ లక్ష్మణ హ్యావ్ వర్షిప్డ్ హిమ్?
0: సుచబుద్ధి

0: Bharata, endowed with that subtle sense, have offered obeisance again and again. What great devotion is
1: Maruti Kapi Sagarani Dataraki Kapiki Yemi Shakti Undi.
0: After all, Hanuman was only a monkey. How could he have crossed
1: the Goti?
0: After all, it was a monkey.
1: Kanaka Itanu Samudrani Datanadu Lankalo Praveshinchadante Idi Ramasekti Kani Kapisekti Kadi.
0: If he was able to cross the ocean and enter Lanka, it was the power of Rama and not the power of the Hanuman.
1: Lakshmi Devi Yavaru.
0: Who is Lakshmi Devi?
1: Prapanchamanta Lakshmi Devi Kosamani Prakulaadutunnaru.
0: The entire world is yearning for Lakshmi Devi.
1: Ah, Lakshmi Devi Prapanchamulake oka nayakatvanni vahinchindi.
0: The Lakshmi Devi is the leader for the entire world.
1: Ame Vasudha.
0: She is Vasudha.
1: Anaga Prapanchamulake ame oka lakshanakaramainatundi Devi.
0: She is the goddess of Lakshmi, who is the leader of the entire world.
1: Alanti Lakshmi,
0: such a Lakshmi,
1: ninnu varinchalante,
0: if she should,
1: nilo shakti lekapothe ami emaina kirindi vachetuntida,
0: could she have loved you if only
1: ninnu ishtapadetuntida,
0: could she have accepted you?
1: Kaadu kaadu kaadu kaadu.
0: No, never.
1: Prapanchame swaroopakanga dharinchinatte aa Lakshmi,
0: Lakshmi who is very
1: aashinchindante,
0: if she has desired for you, ninnu enta
1: shakti undale Rama,
0: Rama you should have a lot of power in you.
1: Inka Lakshmanundu kolachuna.
0: Could Lakshmana have worshipped you?
1: Lakshmanudu elanti vadu?
0: What type of person?
1: Mahatyagi.
0: Lakshmana is a person who has
1: tanaku bharya pillalu rajyamu sarvasvamu untundadi.
0: He had wife. And
1: తాను అరణ్యంలో సంచరించవలసినటువంటి యొక్క ఏమాత్రం కూడా నియమం లేదు.
0: There was no need for Lakshmana to come to forest at all.
1: కానీ రాముల పైన ఉన్నటువంటి ప్రేమ ఇది ఒక భక్తి చేతనే రామును వెంటాడుతూ వచ్చాడు.
0: But with an account of Lakshmana's love for Rama, Lakshmana followed Rama.
1: అంతే కాదు, ఈ లక్ష్మణుడి యొక్క తల్లి ఎలాంటిది తెలుసునా?
0: Do you know what type of lady Lakshmana's mother was?
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: నీవు రాములతో వెళ్ళు నాయన.
0: You go with Rama.
1: ఏ తల్లి అయినా అట్లా చెప్తుందా?
0: Would any mother tells her own child like that?
1: అదృష్టవంతురాలైనటువంటి కౌసల్య లోకోద్ధారపరిచేటువంటి ఒక రామును కన్నది.
0: మోస్ట్ ఫార్చునేట్ కౌసల్య హాస్ గివన్ బర్త్ టు రామ ద గ్లోరియస్ వన్.
1: అట్టి లోకోద్ధారకుడైనటువంటి రామసేవ చేసే నిమిత్తమై నేను ఒక అదృష్టవంతురాలు నిన్ను కన్నాను.
0: I am most fortunate to have given birth to you. Who can serve
1: Satyanama? Atana sevane neeku pradhanamainatundi seva.
0: His service is most important service for you.
1: Ramulu lenetundi Ayodhya aranyame.
0: Ayodhya without Rama is a forest.
1: Ramulu unnatundi aranyame Ayodhya.
0: Forest with Rama is
1: Ramulu leni tandri.
0: Rama is your father.
1: Sita leni talli.
0: Sita is your mother.
1: Kabatti vaari iruvuru kudalu talli tannuluga bhavinchi vaarini poojinchamani cheppini pampinchindi.
0: Consider them as your parents. And
1: అట్టి తల్లి కుమారుడైనటువంటి లక్ష్మణుడు.
0: సచ్ ఈజ్ లక్ష్మణ హూ వాజ్ ఎండోర్డ్ విత్ ఎ మదర్ ఆఫ్ దట్ సార్ట్.
1: అతనికి బుద్ధి లేదా రాములు కొలచడానికి?
0: డూ యూ థింక్ లక్ష్మణ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్?
1: రాములు ఎంత శక్తి ఉంటేనో లక్ష్మణుడు తల వంచుతున్నాడు.
0: లక్ష్మణ వుడ్ హావ్ ఫాలోడ్ రామ బికాస్ రామ హ్యాడ్ సో మచ్ ఆఫ్ పవర్.
1: అంతేకాదు,
0: నాట్ మెయిన్లీ దాట్.
1: భరతుడు ఎలాంటి వాడు?
0: వాట్ టైప్ ఆఫ్ భరత వాస్ హీ?
1: ఆ భరతుడు మహాపవిత్ర స్వరూపుడు.
0: భరత వాజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
1: భరతుడు,
0: భరత
1: నిష్కామ భక్తి.
0: హీఈస్ ది ఎగ్జాంపుల్ ఫార్ నిష్కామ డివోషన్.
1: పరోక్ష స్వరూపమైనటువంటి యొక్క తత్వము.
0: హీఈస్
1: రాముడు లక్ష్మణుడు ప్రత్యక్ష స్వరూపము.
0: లక్ష్మణ ఈజ్ డైరెక్ట్లీ ఫాలోయింగ్ రామ.
1: కనుక సహకారాన్ని అనుసరిస్తున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ వాజ్ ఫాలోయింగ్ ది ఫార్మ్ ఆఫ్ రామ.
1: నిరాకార తత్వాన్ని అనుసరిస్తున్నాడు భరతుడు.
0: భరత వాజ్ ఫాలోయింగ్
1: స్వరూపులైనటువంటి వారే లక్ష్మణ భరతుడు.
0: లక్ష్మణ భరత ఆర్ టూ ఆస్పెక్ట్.
1: ఈ విధంగా వారి శక్తి సామర్థ్యం అంతా విచారం చేసుకుంటూ అప్పుడు అయ్యో నేనెంత తెలివి తక్కువ వాణ్ణి, రాములు ఎందే శక్తి ఉన్నది నాలోనే భక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: త్యాగరాజ థాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ లేజర్లీ అండ్ సెడ్ రామ హ్యాస్ ఆల్ ద పవర్, ఐ ఓన్లీ డోంట్ హ్యావ్ డివోషన్.
1: అదే విధంగానే
0: ఇన్ ది సేమ్ వే
1: ఏ అర్జెంటీనా నుంచినో ఏ ఆస్ట్రేలియా నుంచినో ఏ యొక్క జర్మన్ నుంచినో ఏ జపాన్ నుంచినో వీరందరూ పరిగెత్తి పరిగెత్తి వస్తున్నారంటే,
0: ఇఫ్ పీపుల్ ఆర్ రన్నింగ్ హియర్ ఫ్రమ్ అర్జెంటీనా జర్మనీ ఆస్ట్రేలియా జపాన్
1: ఇవన్నీ ఆకర్షించేటువంటి శక్తి ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ ఇస్ దట్ పవర్?
1: ఆ శక్తియే లేకపోతే వీరందరూ ఎందుకు పరిగెత్తి వస్తారు?
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ హౌ వుడ్ ది రన్?
1: అక్కడ బెల్లమే లేకపోతే ఈ చీమలంతా ఎందుకు వచ్చి చేరిపోతాయి?
0: ఇఫ్ దేర్ ఇస్ నో జాగరీ హియర్ హౌ వుడ్ ది యాంట్స్ కలెక్ట్ హియర్?
1: కనుక ఈ యొక్క బెల్లం యొక్క మాధుర్యాన్ని, బెల్లం యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ ఫైండ్ అవుట్ ది స్వీట్నెస్ ఆఫ్ దిస్ జాగరీ.
1: విద్యార్థులారా,
0: పవర్ ఆఫ్ ట్రూత్.
1: ఈనాడు
0: యువర్ స్టూడెంట్
1: చీమల యందు ఐకమత్యం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ యూనిటీ అమంగ్ యాంట్స్.
1: ఒక్క చీమ ఎక్కడైనా ఒక చక్కెరను చూచిందంటే
0: ఈవెన్ యాంట్ సైడ్స్
1: చక్కెర మధురమైనటువంటి చక్కెర చిక్కింది కదా అని చెప్పని అక్కడే మెక్కడానికి ప్రయత్నించదు.
0: జస్ట్ బికాస్ ది షుగర్ ఇస్ స్వీట్ ది యాంట్ డజంట్ గో ఆన్ స్వాలోయింగ్ దాట్.
1: పరిగెత్తిపోతుంది తిరిగి వెనక్కు.
0: ఇట్ రన్స్ బ్యాక్.
1: ఆ చీమల పుట్టనంతా తీసుకుని వచ్చి అందరూ చేరి ఐకమత్యంగా భుజిస్తాయి.
0: ఇన్ఫార్మ్స్ ఆల్ ది అదర్ యాంట్స్, బ్రింగ్స్ దెమ్ టుగెదర్, ఆల్ ఆఫ్ దెమ్ ఈట్ ఇన్ ఏ యూనిఫైడ్ వే.
1: ఎక్కడైనా మనం మెతుకులు చల్లితే,
0: ఇఫ్ యూ త్రో ఎ ఫ్యూ రైస్ పార్టికల్స్,
1: ఒక కాకి చూచింది అనుకోండి,
0: ఇఫ్ ఎ క్రోస్ సైడ్స్ దాట్,
1: కానీ అదే స్వార్థంగా ఆ యొక్క మెతుకులు భుజించడానికి ప్రయత్నించదు.
0: ది క్రో డజంట్ గో క్వైట్లీ అండ్ పార్టేక్.
1: కావు కావు కావు కావు అని అరుచుకుంటూ పోయి అనేక కాకులను తీసుకుని వచ్చి అన్ని చేరి అక్కడ భుజిస్తూ
0: ఇట్ షౌట్స్ అండ్ క్రోస్ కలెక్ట్స్ ఆల్ ది అదర్ క్రోస్ అండ్ కమ్స్ అండ్ పార్టేక్స్ దాట్.
1: ఈనాడు కాకులలో ఐకమత్యం ఉంది.
0: దేర్ ఇస్ యూనిటీ అమంగ్ క్రోస్.
1: జీవులలో ఐకమత్యం ఉంది.
0: యూనిటీ అమంగ్ యాంట్స్.
1: మనుషుల్లో ఐకమత్యం లేదు.
0: బట్ నో యూనిటీ అమంగ్ మెన్.
1: అది ఏ పెద్ద దోషం.
0: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్.
1: ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి పుత్రులు ఎందుకు ఐకమత్యం లేదు?
0: ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్
1: ఐకమత్యం ఎంత విజయానికి కారణమవుతుంది?
0: దెర్ ఇస్ నో యూనిటీ అట్ ఆల్ ఈవెన్ అమంగ్ దెమ్.
1: పాండవులు ఐకమత్యంతో ఉండటం చేతనే దిగ్విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: పాండవాస్ వర్ విక్టోరియస్ బికాస్ దే వర్ యునైటెడ్.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఐకమత్యంగా ఉండటం చేతనే అన్ని విధాల ఆదర్శప్రాయులుగా రూపొందారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న వర్ ఆల్సో యునైటెడ్, దేర్ ఫోర్ దే వర్ ఎ గ్రేట్ ఐడియల్.
1: కానీ
0: బట్
1: వాలి సుగ్రీవులు ఐకమత్యంగా లేకపోవటం చేతనే అనేక దుఃఖాలకు గురి అయిపోయారు.
0: దేర్ వాజ్ నో యూనిటీ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ, దేర్ ఫోర్ దే హాడ్ టు ఫేస్.
1: కౌరవులు కూడా ఐకమత్యం లేకపోవటం చేతనే వారు కూడా పూర్తి భిన్నమంగా నాశనమైపోయి వచ్చారు.
0: దేర్ వాజ్ నో యూనిటీ ఈవెన్ అమంగ్ కౌరవాస్, దేర్ ఫోర్ దే హాడ్ టు సఫర్ సో మచ్.
1: కనుక ఐకమత్యం ఎంతైనా బలము,
0: యూనిటీ స్ట్రెంగ్త్.
1: ఈ ఐకమత్యం మానవత్వంలో అభివృద్ధి కావాలి.
0: యూనిటీ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ హ్యూమానిటీ.
1: ఈ ఐకమత్యం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
0: హౌ కెన్ వన్ గెట్ యూనిటీ అమంగ్ మెన్?
1: అందరియందు ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: వన్ షుడ్ రికగ్నైజ్ ఆత్మ ఈజ్ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక ఈనాడు మనం విచారించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు థింక్?
1: మనం జాతి మత కుల భేదములు ఏమాత్రం విచారించకూడదు.
0: వి షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బేస్డ్ అపాన్ కాస్ట్, కమ్యూనిటీ అండ్ రిలీజియన్.
1: మానవుడు మానవ జాతే.
0: Human beings belong to the religion of humanity.
1: కనుక దీనికి ఇంకొక దానితో పోల్చడానికి వీలు లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ గివింగ్ వన్ మోర్ బ్రాండ్ ఫర్ దాట్?
1: ప్రపంచానికి ప్రధానమైనటువంటి భూతములు ఐదు.
0: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ బేసిక్ ఫర్
1: క్రియేషన్. శబ్దము,
0: దట్ ఈస్ సౌండ్,
1: గాలి,
0: ఎయిర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: నీరు,
0: వాటర్,
1: పృథ్వీ,
0: అర్త్.
1: చూసారా? అయితే ఈ పంచభూతములలో గాలి దేకులము, గగనాన్ దేకులము, నిప్పు దేకులము, నీటి దేకులము.
0: టు విచ్ క్యాస్ట్ డిడ్ ది ఎయిర్ బిలాంగ్, ఫైర్ బిలాంగ్, సౌండ్?
1: నీటిది నీటి కులమే.
0: ది క్యాస్ట్ ఆఫ్ వాటర్ ఇస్
1: అగ్నిది అగ్ని కులమే.
0: సిమిలర్ ఇస్ ఫైర్.
1: శబ్దం శబ్ద కులమే.
0: ది క్యాస్ట్ ఆఫ్ సౌండ్ ఇస్ సౌండ్ అలోన్.
1: భూమిది భూమి కులమే.
0: సిమిలర్ ఇస్ అర్త్.
1: మానవుడి మానవ కులమే.
0: ఇన్ ది సేమ్ వే ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ కులములో మరి భిన్న భేదాలు ఎందుకు?
0: Why do you bring about differences?
1: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా విశ్వసించినప్పుడు ఎట్టి భేదములు మనలో పుట్టవు.
0: If you understand this unifying principle correctly, there cannot be any differences.
1: యూనిటీ లేకపోవటం చేతనే,
0: as there is no unity among us now,
1: purity అంతర్ధానమైపోతుంది.
0: Purity disappears.
1: Purity లేకపోవటం చేతనే,
0: as there is no purity,
1: divinity అనేటువంటిది అట్టడుగున పడిపోతుంది.
0: Divinity also gets submerged.
1: కనుక ఈనాడు యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ మూడు పోయినాయి, కమ్యూనిటీ మాత్రం వచ్చింది. ఇప్పుడు
0: టుడే ఆల్ ద త్రీ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఆర్ లాస్ట్. దేర్ ఇస్ ఓన్లీ
1: ఈ కమ్యూనిటీని పట్టుకుని కలహాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: ఆల్ ది అదర్ థింగ్స్ ఆర్ డెవలప్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: విద్యార్థులారా,
0: వి ఆర్ స్టూడెంట్స్,
1: మీరందరూ భావి భారత ధారకులు కావాల్సినటువంటి వారు.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది సిటిజన్స్.
1: మీ హృదయాలు విశాలం చేసుకోండి.
0: బ్రాడన్ యువర్ ఎడ్యుకేషన్.
1: ఈ సంకుచితమైన భావాలకు స్థానంలే ఇవ్వకండి.
0: గివ్ అప్ నారో ఫీలింగ్స్.
1: అందరి యందు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించండి.
0: రికగ్నైజ్ అండ్ బిలీవ్ దట్ డివినిటీ ఈస్ కామన్ ఇన్ ఆల్ హ్యూమన్.
1: అట్టి ఆత్మతత్వం సర్వుల యందు ఉంటున్నదని భావించండి.
0: బిలీవ్ ఆల్సో దట్ ది సేమ్ ఆత్మ.
1: అట్టి భావనతోనే మీరు నిత్య జీవితాన్ని గడుపుతూ రండి.
0: లివ్ యువర్ లైఫ్
1: క్రమక్రమేణ నిస్సందేహంగా.
0: గ్రాడ్యువలీ వితౌట్ ఎనీ డౌట్.
1: ఈ సత్య స్వరూపాన్ని మీరు పొందుతారు.
0: యూఆర్ బౌండ్ టు రీచ్.
1: సత్యతత్వాన్ని అనుభవిస్తారు.
0: యూ విల్ ఎంజాయ్ ట్రూత్.
1: సత్యానందాన్ని మీరు పొందగలుగుతారు.
0: యూ విల్ గెట్ ది బ్లిస్ ఆఫ్ ట్రూత్.
1: ఆదర్శమైన సత్యాన్ని కూడా మీరు అనుభవిస్తారు.
0: యూ విల్ ఆల్సో ఎంజాయ్ ది ఐడియల్ ఆఫ్ ట్రూత్.
1: విద్యార్థులారా,
0: యూఆర్ స్టూడెంట్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది ఆదర్శప్రాయులుగా రూపొందినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఎన్నో ఉంటున్నవి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ ఏన్షియంట్ వన్స్ who have achieved ideals and set themselves as example for the entire world.
1: Manam example kavali.
0: We should become an example.
1: Elanti adarsham kavali.
0: What type of example should we set?
1: Adarsham kavali.
0: Ideal example.
1: అంతే కాని చెడ్డ ఆదర్శాన్ని మనం ఏమాత్రము చూపించకూడదు.
0: We should not become a bad example at all for others.
1: కానీ మన విద్యార్థులు తప్పక దీనిలో విజయం సాధిస్తారు.
0: I am sure that our students will be victorious.
1: అది నాకు తెలుసును.
0: I know that.
1: కానీ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని ఈ విషయాన్ని నేను 10 మందికి చెప్పే నిమిత్తమే నేను ఇంతవరకు చెప్తూ వచ్చాను. కానీ విద్యార్థులపై నాకు ఎట్టి సందేహము లేదు.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ అదర్స్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ స్టూడెంట్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ది స్టూడెంట్స్.
1: ప్రియ విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ఈ సమ్మర్ కోర్సు లోపల
0: ఇన్ దిస్ సమ్మర్ కోర్స్
1: ఎన్నో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకున్నారు.
0: You have learned so many things which you should learn.
1: కానీ తెలుసుకున్నటువంటి దాంట్లో ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి
0: బట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: ఆదర్శ విద్యార్థులు కండి.
0: బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: కన్న తల్లిదండ్రులకు,
0: ఫర్ పేరెంట్స్ హూ హావ్ గివెన్ బర్త్ టు యూ,
1: జన్మమిచ్చినటువంటి దేశానికి,
0: ఫర్ ది మదర్ ల్యాండ్,
1: సత్కీర్తిని తేండి.
0: గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: అదే శ్రీరాముడు చెప్పాడు.
0: దట్ ఈస్ వాట్ శ్రీరామ
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరీయసి. విదేశ భ్రాంతులనేటువంటిది ఉండవచ్చును, మీరు పోయిరాంటి, కానీ మన మాతృప్రేమను మాత్రం మర్చకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎక్స్ట్రా అట్రాక్షన్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. యూ వాంట్ యూ కెన్ గో బట్ కమ్ బ్యాక్. డూ నాట్ ఫర్గెట్.
1: విదేశాలు ఎంతో సుఖ సంతోషంతో భోగభాగ్యంతో నిండి ఉన్నాయి.
0: అదర్ కంట్రీస్ మే బి ఫుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వరల్డ్ వెల్త్.
1: కానీ భారతదేశం మాత్రం ఏమీ తక్కువ కాదు.
0: బట్ భారత్ ఈజ్ నో లెస్.
1: ఇందులో కూడా మీరు ఆశించినటువంటి భోగభాగ్యములు ఉన్నాయి.
0: ఆల్ దిస్ లగ్జరీస్ కంఫర్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ భారత్.
1: ఈ కలియుగ ప్రభావం చేత,
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలియుగ,
1: ఈ ఆధునిక విద్యార్థుల యొక్క భావం ఎట్లా ఉంటున్నాయంటే,
0: ది స్టూడెంట్స్ థింకింగ్ గోస్ ఆన్
1: పాసిపోయిన పక్కింటి పప్పు చాలా రుచి అంటారు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్టేల్, ద నైబర్స్ హౌస్ ఫుడ్ ఈజ్ మచ్ టేస్టియర్ టు మీ దాన్ మై ఓన్ హౌస్.
1: ఇది ఎప్పుడు పరదాన్ని మనం ఆశిస్తూ పోతున్నాం.
0: వీ గో ఆన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ సమ్వన్ ఎల్సెస్ ఫుడ్.
1: ఇంటిలో ఎంత రుచికరంగానో తల్లి వండి పెడితే అవి రుచించవు.
0: వెన్ మదర్ సర్వ్స్ టేస్టీ ఫుడ్ అట్ హోమ్.
1: కాబట్టి భారతదేశం ఏమి తక్కువైనటువంటిది కాదు.
0: అవర్ మదర్ భారత్
1: మహాభాగ్యభూమి.
0: దిస్ ఈస్
1: అన్నపూర్ణాదేవి.
0: దిస్ అన్నపూర్ణ.
1: భోగ భాగ్యములకు ఏమాత్రము తక్కువ లేదు.
0: దెర్ ఇస్ నో వాంట్ అట్ ఆల్ ఇన్ లగాని.
1: అట్టి భావంతో అనుభవించేటువంటి వ్యక్తులు లేరు.
0: బట్ దెర్ ఆర్ నో పీపుల్ హూ కెన్ రియలీ.
1: అట్టి వ్యక్తుల కోసమే భారతదేశం కూడా ఆశిస్తుండాలి, తలదాచుకుండాలి.
0: మదర్ భారత్ ఆల్సో ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
1: బయట దేశానికి పోయి మనం ఎన్ని కష్టములకైనా గురి అయిపోతాం, కానీ ఆ కష్టములే మన దేశంలో పడడానికి అప్పుకోము.
0: We are prepared to go to an outside country and subject ourselves to great difficulties.
1: తన ఇంటిలో అమ్మ వడ్డించినటువంటి తట్టనైనా తాను కడగడు.
0: He is not prepared to wash the plate in which mother has served.
1: కానీ విదేశానికి గనిపోతే డబ్బు లేకపోతే హోటల్లో ప్లేట్లైనా కడిగి దాన్ని సంపాదించుకుంటాడు.
0: బట్
1: లేక ఒక బూసులకైనా పాలిష్ అయినా వేసి సంపాదించుకుంటాడు.
0: పీపుల్ గో టు అదర్ కంట్రీస్ ఆర్ ప్రిపేర్ టు వాష్ ది కప్స్ అండ్ సాసర్స్.
1: ఆ పనే మన దేశంలో ఎందుకు చేయకూడదు?
0: అండ్ పాలిష్ ది షూస్. బట్
1: ఎందుకు ఈ దురభిమానం?
0: Why this kind of craze?
1: మన దేశానికి సేవ చేస్తే తప్పు ఏమిటి?
0: What is it that you lose when you serve?
1: అన్ని దేశాలను ఆశించండి. అన్ని మతములను ఆశించండి.
0: యూ మే రెస్పెక్ట్ ఆల్ ది కంట్రీస్.
1: కానీ అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది.
0: యూ కెన్ గివ్ రెస్పెక్ట్.
1: కానీ నీ దానికి నీవు మొట్టమొదటి రెస్పెక్ట్ ఇవ్వాలి.
0: బట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ రెస్పెక్ట్ యువర్ ఓన్.
1: అదే రాముని యొక్క చరిత్ర యందు ప్రధానమైనటువంటి సూత్రాన్ని చెప్పాడు.
0: దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లెర్న్ ఇన్ ది స్టోరీ ఆఫ్ రామ.
1: రావణ్ణి చంపిన తర్వాత,
0: ఆఫ్టర్ కిల్లింగ్ రావణ,
1: ఇంకా వీరికి విజయం సాధించిన తర్వాత,
0: ఆఫ్టర్ బికమింగ్ విక్టోరియస్,
1: విభీషణుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి
0: విభీషణ లక్ష్మణ జామవాన్ సుగ్రీవ
1: వీరందరూ కూడా రాముల్ని లంకకు రాజాధిపతిగా చేయాలని పూనుకున్నారు.
0: దే డిసైడెడ్ టు మేక్ రామ కింగ్ ఆఫ్ లంక.
1: ఒక్కొక్కరు ఒక్కొక్కటి వచ్చి ఆనందంగా ఏమో చెవులో చెప్తున్నారు.
0: ఈచ్ వన్ కేమ్ టు రామ అండ్ విస్పర్డ్ సంథింగ్.
1: చిరునవ్వుతో అన్నింటికి తల ఊపుతున్నాడు రాముడు.
0: రామ వాజ్ నాడింగ్ హిస్ హెడ్ ఫర్ ఆల్ దట్.
1: స్వామి, అయోధ్యలో లేనటువంటి సిరి సంపదలు లంకలో ఉంటున్నాయి.
0: వెల్త్ అండ్ ప్రాస్పరిటీ నాట్ అవైలబుల్ ఇన్ అయోధ్య.
1: ఈ భవనం సువర్ణమయంగా ఉంటుండాలి.
0: ఆల్ దీస్ ప్యాలసెస్ ఆర్
1: స్వర్గాన్ని కూడా మరిపించేటువంటి దీనిగా ఉంటుండాలి లంక.
0: దే ఆర్ ఎక్సలింగ్ ఈవెన్ హెవెన్.
1: కుబేర సంతతికి ఇది మూల స్థానంగా ఉంటుండాలి.
0: దిస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ కుబేర ఇట్సెల్ఫ్.
1: కనుక అయోధ్య కంటే లంకనే మనం చాలా గొప్పదిగా ఉంటుండాలి. ఇందులోనే మీరుంటే రాజుగా దీనిని పరిపాలించండి అన్నారు.
0: లంక ఇస్ ఫార్ సుపీరియర్ టు అయోధ్య. యు స్టే హియర్ రామ అండ్ రూల్ ది కింగ్డమ్.
1: చక్కగా నవ్వుతూ చెప్పాడు, అయ్యా నీ తల్లి కురీపి కావచ్చు.
0: రామ విత్ ఎ స్మైల్ టోల్డ్,
1: నీ తల్లి అందహీనంగా ఉండవచ్చును.
0: యువర్ మదర్ మే నాట్ బి ప్యూర్.
1: కానీ ఎవరో అందంగా ఉంటుండాలి, ఆరోగ్యంగా ఉంటుంది. ఆమెను పోయి నా తల్లి అని నేను పిలిచడానికి నా అధికారం ఉందా?
0: జస్ట్ బికాస్ సమ్ అదర్ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్ ఆర్ హెల్తీ, కెన్ యూ కాల్ ఆర్ యువర్ మదర్?
1: నీ తల్లి కురీపి అని నీ తల్లి తల్లి.
0: ఈవెన్ ఇఫ్ యువర్ మదర్ ఇస్ అగ్లీ, షీ ఇస్ యువర్ మదర్ అలోన్.
1: ఎవరో అందంగా ఉంటుందని వారి తల్లిని తల్లి అని పిలిచడానికి వీలు లేదు.
0: జస్ట్ బికాస్ సమ్ అదర్ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్, కెన్ యూ కాల్ ఆర్ మదర్?
1: లంక గొప్ప వైరాగ్యంగా ఉండొచ్చును, వేదంగా ఉండొచ్చును, అని సిరి సంపదలు ఉండవచ్చును.
0: లంక మే బి ఫుల్ ఆఫ్ గోల్డ్, ఫుల్ ఆఫ్ ప్రాస్పరిటీ, ఫుల్ ఆఫ్ వెల్త్.
1: కానీ నాది బీద దేశమైనప్పటికీ,
0: ఈవెన్ ఇఫ్ మై కంట్రీ ఇస్ పూర్ కంట్రీ,
1: నా జన్మభూమి కనుక దీనిని నేను ఎప్పటికీ మర్చను.
0: మై మదర్ ల్యాండ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్ బై మీ.
1: అలాంటి సూత్రం విద్యార్థుల్లో రావాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అండ్ అప్రోచ్ స్టూడెంట్స్ టు డెవలప్.
1: ఈనాడు జాతీయతాభావం అనేది లేదు.
0: ది స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దట్ నేషనల్ ఫీలింగ్ అట్ ఆల్.
1: ఇది ఎట్లా ఉందంటే,
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: చిన్న ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చోట ఒక హోటల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ హోటల్.
1: దానికి ప్రక్కలోపలే మెడిసిన్ షాప్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఆల్సో ఎ మెడిసిన్ షాప్
1: జస్ట్ సైడ్ బై సైడ్ ఉంటుండాలి. హోటల్, మెడిసిన్ షాప్,
0: దేర్ నైబరింగ్ బిల్డింగ్స్, హోటల్ అండ్ మెడిసిన్ షాప్.
1: ఈ హోటల్ వాడు సర్వ్ చేసి సర్వ్ చేసి సర్వ్ చేసి తలనొప్పి వచ్చింది సాయంకాలానికి.
0: ది హోటల్ ప్రొప్రైటర్ గాట్ హెడేక్ ఆఫ్టర్ సర్వింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఆ మెడిసిన్ షాప్ పోయి, సార్ నాకు హెడేక్ గా ఉంది సార్, ఒక శాడోన్ పిల్ ఇవ్వండి అన్నాడు.
0: హీ వెంట్ టు ది మెడిసిన్ షాప్ అండ్ సెడ్ ఐఎమ్ హావింగ్ హెడేక్, ప్లీజ్ గివ్ మీ సారిడాన్ పిల్.
1: కొంతసేపు అయిన తర్వాత ఈ మెడిసిన్ షాప్ పోయాడు, వాడు హోటల్ కు పోయాడు.
0: ది ఓనర్ ఆఫ్ ది మెడిసిన్,
1: సార్ పేషెంట్ ఎవరు రాకపోవటం చేత నాకు హెడేక్ గా ఉంటుంది, అది నాకు ఒక కప్ కాఫీ ఇవ్వండి సార్ అన్నాడు.
0: యాజ్ దేర్ ఇస్ నో బిజినెస్ ఫర్ మీ అట్ ఆల్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, ప్లీజ్ గివ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ.
1: హోటల్ వాడికి హెడేక్,
0: హోటల్ ఫెలో
1: షాప్ వాడికి హెడేక్,
0: షాప్ ఫెలో ఆల్సో.
1: కానీ మెడిసిన్ షాప్ వాడికి మెడిసిన్ పని చేయదు.
0: ఫర్ ది మెడిసిన్ షాప్ ఫెలో మెడిసిన్,
1: హోటల్ వాడికి హోటల్ కాఫీ పని చేయదు.
0: కాఫీ డజంట్ వర్క్ ఫర్ ది హోటల్.
1: వాడి హెడేక్ వీడి కాఫీ, వీడి హెడేక్ వాడి సిరో, ఒక పిల్ పనిచేస్తా ఉంది.
0: ఫర్ హోటల్స్ ప్రొపరేటర్స్ హెడేక్ పిల్ అండ్ ఫర్
1: మెడికల్ ఉంది. ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి,
0: దిస్ ఇస్ ది పొజిషన్ విత్ అవర్ స్టూడెంట్స్.
1: దేశంలో కావలసినంత మన బాధకు నివారణ గావించేటువంటి యొక్క పరిసరాలు కూడాను ఎన్నో ఉంటున్నాయి.
0: అవర్ కంట్రీ హ్యాస్ ఆల్ ది వెర్విటల్ అండ్
1: వాళ్ళకి ఏమాత్రము గిట్టవు
0: ఫర్ సాల్వింగ్ ఆల్ ది ప్రాబ్లమ్, బట్ హీఈస్ నాట్ హ్యాపీ.
1: బయటవే రావాలి,
0: హీ హాస్ టు గో అవుట్.
1: ఈ వాంఛలు మనం పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ డిజైర్స్.
1: మనకి ఎంతవరకు అంతవరకు మన జీవితాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ ఓన్ లైఫ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కనుక మీరు ఎక్కువ కోరికలను పెంచుకోకండి విద్యార్థులు.
0: డు నాట్ డెవలప్ ఎక్సెసివ్ డిజైర్స్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: మనము జీవితంలో ఎంత కోరికలు తక్కువగా చేసుకుంటామో అంత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
0: ఇఫ్ వీ రెడ్యూస్ అవర్ డిజైర్స్ ప్రపోర్షనేట్లీ,
1: ఆనందానికి లోటు కలిగిందంటే ఏది కారణము? మన కోరికలే కారణం.
0: ఇఫ్ టుడే దేర్ ఇస్ నో జాయ్, వాట్ ఇస్ ది రీజన్? ది ఎక్సెసివ్ డిజైర్స్.
1: కోరికలు పెరిగిపోవటం చేతనే ఆనందం తరిగిపోతుంటుండాలి.
0: గ్రోత్ ఇన్ డిజైర్స్ విల్ బ్రింగ్ అబౌట్
1: మధ్యలో. మన యొక్క దేశం లోపల సీసా పిల్లలు ఆడుతుంటారు చూడండి, ఇది ఒకవైపు పైకి పోతే రెండో వైపు తగ్గిపోతుంది, ఇంకో వైపు పైకి పోతే ఇంకో రెండో తగ్గిపోతుంది. అదే రీతిగానే మనము ఆనందం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే అది తగ్గిపోవడానికి కారణం ఏమిటి? డిజైర్స్ ఎక్కిపోయినాయి.
0: అవర్ పొజిషన్ మే బి కంపేర్డ్ టు సీసా. వాట్ ఇస్ ది రీజన్ ఫర్ డిక్లైన్ ఇన్ జాయ్? డిజైర్స్ హావ్ గ్రోన్.
1: కనుక డిజైర్స్ తగ్గించండి, ఆనందం పెరిగిపోతుంది.
0: రెడ్యూస్ డిజైర్స్, జాయ్ ఇన్క్రీజెస్.
1: కనుక విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ఆనందాన్ని పెంచుకునే నిమిత్తమై
0: ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోయింగ్
1: మన కోరిక క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుని
0: గ్రాడ్యువలీ రెడ్యూస్ డిజైర్,
1: ఇంద్రియ నిగ్రహం చేసుకుని
0: కంట్రోల్ సెన్సస్,
1: తద్వారా మన దేశములకు
0: through that, through to the nation,
1: మన యొక్క సంస్కృతికి,
0: to our culture,
1: తగినటువంటి యొక్క గౌరవ మర్యాదలు నిలుపుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బ్రింగ్ ఆనర్ అండ్ గుడ్ నేమ్, దస్ ఐ విష్ యూ అండ్ ఐ బ్లెస్ యూ. ఐ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: श्री साई राम। भगवान श्री सत्य साई बाबा वारी पाद पद्ममुलकु मा हृदय पूर्वक वंदनमुलु। महाराष्ट्र मरियु गोवा मुंबई नुंडी श्री सत्य साई बाल विकास विद्यार्थुलचे ई संगीत नृत्य नाटिक प्रदर्शिंपबड़ुनु।
1: स्वामी, ई नाटि मानवुडु కష్టాలు మరియు సమస్యలతో కృంగి అజ్ఞానపు సంకెళ్ల నుండి తనను తానే విముక్తి చేసుకోవాలన్నప్పుడు గాయత్రీ మంత్రం ఎలా సహాయపడుతుందో ఈ నృత్య నాటకం వివరిస్తుంది. గాయత్రి చందసమ్మాత, అన్ని వేదాలకు తల్లి వంటిది. గాయత్రి, సావిత్రి, సరస్వతి మాతల సంయుక్త రూపమే ఈ గాయత్రి. జ్ఞానేంద్రియాలకు అధినేత్రి గాయత్రి. సావిత్రి ప్రాణశక్తికి ప్రదాయత్రి. సరస్వతి వాక్శక్తి అధినేత్రి. భావ వాకు క్రియల త్రికరణ శుద్ధి గాయత్రి మంత్రంతో ఎలా సాధ్యం అవుతుందని ఈ నృత్య నాటిక వివరిస్తుంది. భగవాన్, ఆషాఢి ఏకాదశి పుణ్యతిథి నాడు మీకు ప్రేమతో భక్తితో సమర్పిస్తున్నాము గాయత్రి వేదమాత. జయ సాయిరాం.

ಬಂಧುಜನೆ ವಿದೇಶ ಗಮನೆ ವಿದ್ಯಾಪರಂ ಲೋಚನಂ.

0: విద్యాధికారులారా, విద్యాబోధకులారా, విద్యార్థులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ స్టూడెంట్స్,

0: ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు ప్రతి మానవునకు విద్యయే అలంకారం.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ యాడ్స్ టు ద డెకరేషన్ టు మ్యాన్కైండ్.
0: ప్రచన్న గుప్తం ధనం. ఈ విద్యయే గోప్యమైనటువంటి ధనం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ది హిడెన్ ఫార్మ్ ఆఫ్ వెల్త్.
0: ఈ విద్యయే కీర్తి సుఖము భోగములకు ఆధారము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ ది బేసిస్ ఫార్ రెప్యుటేషన్ కంఫర్ట్ అండ్ ప్లెజర్.
0: విద్యయే గురువులకు గురు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విద్య విదేశములకు వెళ్ళినప్పుడు బంధువు వలె మనకు తోడ్పడుతుంది.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ యాజ్ అ రిలేషన్ వెన్ యు గో అబ్రాడ్.
0: విద్య మూడవ నేత్రం వంటిది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది థర్డ్ ఐ.
0: ఇట్టి పవిత్రమైన విద్య రాజుల ఆస్థానమునందు గౌరవం అందుకునేటువంటి యొక్క మహాపాత్రను ధరించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యూ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది కింగ్స్.
0: విద్యకి ఇచ్చినటువంటి ఘనత ధనమునకు లేదు.
1: ద గ్రేట్నెస్ అటాచ్డ్ టు ఎడ్యుకేషన్ ఇస్ నాట్ దేర్ టు వెల్త్.
0: ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి మానవుడు కేవలము పశు సమానమే.
1: The one without this sacred education is equal to an animal.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manavudu prapradhamamlo janminchagane tana tallirunnu ee vidhamga gurtinchagaladu.
1: Just as the child can recognize the mother and father after birth.
0: Adhe vidhamugane janminchinekutundi దేశం యొక్క చరిత్రను ఈ దేశం యొక్క సంస్కృతిని ప్రతి విద్యార్థికుడను గుర్తించాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ రికగ్నైజ్ హ్యావింగ్ టేకన్ బర్త్ ఇన్ దిస్ కంట్రీ ద హిస్టరీ అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: దేశం మాతృభూమి.
1: దిస్ ఇస్ మదర్ ల్యాండ్.
0: మన యొక్క సంస్కృతి పితతో సమానము అనగా తండ్రితో సమానమైనటువంటిది.
1: ద కల్చర్ ఈజ్ అవర్ ఫాదర్.
0: ఇట్టి సంస్కృతిని మానవుడు గుర్తించుకొనకుండినా తన యొక్క దేశం యొక్క స్థితిని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
1: ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద కల్చర్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ది కంట్రీ.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నోబ్లెస్ట్ అండ్ సెకండ్ టు నన్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: Bharatiyas follow the path of righteousness and speak truth.
0: Nyayame viri sariyainatvanti yokka pranamu.
1: Their life is the justice.
0: Kalam che maraka charitrate mayaka pranayam che kungaka srishti che perugaka ye satyamaithe unnadu. ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ట్రూత్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డజంట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్ ది క్రియేషన్ యాస్ వెల్.
0: విద్యార్థులు సత్యమును ధర్మమును కాపాడిన సత్యధర్మములే దేశమును కాపాడుతాయి.
1: ఇఫ్ స్టూడెంట్స్ hold on to the truth and righteousness, they will protect the country by and large.
0: Vijayamu satya dharmamulane varinchunu kani danakanaka vastu ahanadul kani padavulu kani varinchadu.
1: You will only be successful if you follow the satya, the truth and righteousness, and you'll never be successful basing on the wealth position.
0: Entati vidyavantudainappatikini entati medhavi ainappatikini ఎంతటి పదవిలో ఉండినప్పటికీ వీటితో పాటు మానవతా విలువను కూడాను విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
1: యు మే బి ఎన్ ఇంటెలెక్చువల్, యు మే బి ది వన్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ అండ్ వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, But you have to develop the human values also.
0: నిజముగా ఈనాడు భారతదేశమున మానవతా విలువ క్షీణించిపోవటం చేతనే మానవత్వం కూడాను క్రమక్రమేణా దిగజారిపోతుండాలి.
1: Today, the human values are on the decline in Bharat, and therefore, the human values are totally lost.
0: ఆధునిక యుగమునందు అతి వేగముగా పెరుగుతూ వచ్చిన సాంకేతిక విజ్ఞాన శాస్త్రము,
1: the technology that has been increasing in the modern age,
0: inka aneka rakamlainatundi okka samasthalanu gurinchi manam cheppanakkaraledu. ee sanketika vignana shastram aneetundi ati pralayanga abhrutti ganchi bhautikanga deshamulo chaala marpulu teppinchutunnadi.
1: Not to make a mention of other fields that have been increasing, this technology brought a total change in the way of life.
0: ముఖ్యంగా మానవ జీవితములో నైతిక విలువ కుంగజేసింది.
1: The moral values are completely ruined today.
0: ఇంకా ఆధ్యాత్మిక ధార్మిక విలువలందు ప్రణామములు పూర్తి పరిమాణము చేస్తూ వస్తుంది.
1: The spiritual and the moral values have totally changed.
0: దీని ప్రమాణములు కూడాను పూర్తి నశించిపోయినవి.
1: Its standard is also totally lost.
0: కనుక ఈనాటి విద్యార్థులు విద్య కంటే గుణమును అధికంగా పోషించుకోవాలి.
1: Therefore, students should foster and develop the virtue more than education.
0: అధిక విద్యావంతులు అప్రయోజకులై పూర్ణ శృంఖులు సదా పూజులై.
1: All highly educated people, they are not looked with all respect. ఈనాటి విద్య కంటే
0: గుణమును అమితంగా పోషించుకోవాలి.
1: Therefore, we have to foster virtues.
0: గుణవంతుల వల్లనే సమాజమునకు ఎంతో శ్రేయస్సు కలుగగలదు.
1: The society will have all the security and welfare because of virtuous people.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను సామాజిక దృష్టిని తన మనస్సునందు ఉంచుకొని సామాజిక సేవని సామాజికను సంరక్షించడమే సరైనటువంటి లక్ష్యమని భావించాలి.
1: Therefore, every student must have this social awareness and must protect the society by serving.
0: విద్య అనగా ఏమిటి?
1: What is education?
0: కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: Not merely the familiarity with the text.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Do you think that those that know reading and writing are educated?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున?
1: Can you call him educated by earning a degree?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యలు సద్విద్యలగున?
1: Without spiritual knowledge, can education achieve the purpose?
0: బ్రతుకుటకే విద్య ఎన్నా పశుపక్షులు బ్రతుకులేది?
1: If education is just for a living, don't you find the birds and animals living?
0: కనుక బ్రతుకే ప్రధానము కాదు.
1: So it's not a living that's important.
0: జీవితం యొక్క ఆదర్శము అత్యవసరము.
1: It's only life ideals that are important.
0: నిత్య సుకృతులన్నీ వికృతి చెంది మారుచుండి.
1: All the eternal values have taken a perverted form now.
0: పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడి పోవుచుండే.
1: This sacred nature is far away from society.
0: దయ ధర్మ ఆచరణలన్నీ దురాచారమవుచుండే.
1: Acts of compassion, righteousness have not been revered today. They are treated as unrighteous.
0: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: The knowledge of ancient Veda is on the decline, whereas wrong paths of education.
0: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తి చేత అన్ని దేశములకు శాంతి సుఖములను అందిస్తూ వచ్చింది.
1: In ancient times, Bharat has been giving the peace and comfort spiritually to the world.
0: కనుకని నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క ఆదర్శము.
1: The ideal of Bharat lies in praying for the welfare of the entire mankind.
0: కాని ఈ విద్యా విధానములో ఈ విధమైనటువంటి వికృతి మార్గమును పొందడానికి కారణం ఏమిటి?
1: What is it that's responsible for this wrong path in the field of education?
0: ఇంటిలోని తల్లిదండ్రులు,
1: parents at home,
0: విద్యా సంస్థలయందు అధ్యాపకులు,
1: teachers in institutions,
0: సమాజమునందు నాయకులు,
1: leaders in society,
0: సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క మార్గము పెడమార్గంగా మారింది.
1: As they do not set an ideal, the students are following the wrong path.
0: ఇంటిలోని తల్లిదండ్రులు చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: Parents at home, they tell one thing and do differently.
0: అధ్యాపకులు కూడాను బోధించుట ఒకటి, తాము ఆచరించుట మరొకటి.
1: Teachers also teach something and their action is totally different.
0: నాయకులు కూడాను చెప్పుట ఒకటి, తాము చేయుట మరొకటి.
1: Leaders too, they say something and act differently.
0: కనుకని విద్యార్థులు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వారు కనుక అన్నింటినీ గమనిస్తూ వస్తున్నారు.
1: As students are highly intelligent, they'll be observing.
0: కనుక ఈ పెద్దలైనటువంటి వారే పెడమార్గం పట్టుచున్నప్పుడు మనము మరొక మార్గం పట్టడంలో తప్పు లేదు కదా.
1: When elders are proceeding along the wrong side, the youngsters will think, why not we also go in the wrong way?
0: Ave pantalo jeri mestunte dooda gattu pai untunda.
1: When you find the cow just grazing grass all around, you find the calf on its edge.
0: Kanuka deeniki annintikini peddale moola kaaranamu.
1: For all this, elders are responsible.
0: Prathamamlo inti yandu talli tandrulle deeniki sariyainatunti aadharshanga nirupinchalekapovatam.
1: The first reason is the parents have not set a proper ideal.
0: తల్లిదండ్రులకు కేవలము విద్యను అభ్యసించి ఉద్యోగంలో పోయి చక్కగా ధనమును ఆర్జించడమే అనేటువంటి లక్ష్యంలో మాత్రమే తల్లిదండ్రులు ఉంటారు.
1: The parents have got in their main view that their child should be educated.
0: కుమారుడు సద్గుణవంతుడు కావాలని, సదాచార సంపన్నుడు కావాలని, ఆదర్శ పుత్రుడుగా నిర్మించాలని అనేటువంటిది ఏమాత్రం కూడా తల్లిదండ్రులు ఈనాడు లేకపోతున్నారు.
1: Parents today, they don't desire to have the children who would follow the righteous conduct, righteous path with all good ideals and set an example to the society.
0: తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించవలసింది.
1: Parents should love their children.
0: కాని ధృతరాష్ట్రుని ప్రేమగా ఉండకూడదు.
1: But not the love of ధృతరాష్ట్ర.
0: పిల్లలు ఏమి చేసినప్పటికీ దానిని సమర్థించుకుంటూ పోకూడదు తల్లిదండ్రులు.
1: The parents should not support all the actions of their children.
0: తప్పుకుదగిన శిక్ష, ఒప్పుకుదగిన ఫలితమును అందిస్తూ రావాలి.
1: They should punish when they commit a mistake and appreciate.
0: ఈ విధమైనటువంటి గృహములో శిక్షణ అందించినప్పుడే సమాజంలో కూడా విద్యార్థులు ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారు.
1: When such a training is given at home, they will be ideal citizens.
0: ఈనాటి విద్యార్థులు, ప్రతి విద్యార్థి కూడాను సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖంగా జీవించాలి అని ఆశిస్తున్నాడు.
1: Every student wants to lead a happy life, that he wants happiness.
0: Comfort life.
1: Comfort.
0: ఈ సుఖం అంటే ఏమిటి?
1: What do you mean by comfort?
0: ఈ సుఖం అంటే ఏమిటో వారికి తెలియటం లేదు.
1: They have no idea of the comfort.
0: తెలియనటువంటి సుఖాన్ని ఆశిస్తున్నారు.
1: They want that, they do not know.
0: కానీ వారి దృష్టిలో సుఖం అంటే కేవలం తినటము, త్రాగటము, తన ఇష్టానుసారం సంచరించటము, కాలమును మర్చి జీవించటము, ఇదే సుఖమని భావిస్తున్నారు.
1: They think that all the comfort lies in eating, drinking, spending the time as they like.
0: కానీ కాలమును మరచి జీవించటము మానవత్వమునకు సరి అయినటువంటి లక్షణం కాదు.
1: To trespass the limitations of time is not the quality of humanity.
0: తిని త్రాగి ఇష్టానుసారం ఇంద్రియములకు సరి అయినటువంటి ఆనందమును అందించి తమ ప్రపంచాన్ని మరిచినటువంటి యొక్క పశుపక్షాదులు ఎన్నో ఉంటున్నాయి.
1: There are many birds and beasts that eat, drink and forget the passage of time.
0: కాలమును మరచి జీవించడానికి మనిషిగా పుట్టవలన
1: should you take the birth of a human to forget the time?
0: Kaadu kaadu jantunam narjalma dullapam manava janma chaala utkrishtamainatundi saujanyamainatundi sausilyamainatundi.
1: The human birth is highly valuable, highly sacred and noble.
0: Atti manava janmam etti kevalam pasipachi mrugadala vale manam sukhanni anubhavinchalukovatam idi kevalam vidyarthulike kaadu manavatvamunike kalankam.
1: Having taken the birth of a human being, if we are after comforts like birds and beasts, it's a matter of blemish to the entire human race.
0: సుఖం అంటే ఏమిటి?
1: Actually, what is comfort?
0: మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి.
1: To put a ceiling on our desire.
0: ఇంద్రియములను నిగ్రహించాలి.
1: Have sense control.
0: అప్పుడే మనకు సరి అయినటువంటి ఆనందము మనకు లభ్యమవుతుంది.
1: Then only we can have true happiness.
0: ఇది నిజమైనటువంటి స్వార్థ ఒక నిజమైనటువంటి ఒక స్వతంత్రము.
1: This is only true independence.
0: ఏమిటి స్వతంత్రము?
1: What is independence?
0: స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించడము, ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు.
1: Independence doesn't mean to act as you like, as you please.
0: స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఒక ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము.
1: స్వ ద టీచింగ్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ద హృదయ
0: సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి ఒక తత్వము స్వాకు మాత్రమే సరి అయినటువంటి అర్థమిస్తుంది.
1: ద నియర్నెస్ అండ్ ద ప్రాక్సిమిటీ అండ్ ఐడెంటిటీ ఇన్ మర్జ్ ఇస్ పాసిబుల్ త్రూ ది స్వేచ్ఛ.
0: కనుక ఆత్మ జ్ఞానము, ఆత్మ నిగ్రహము, ఆత్మాన్వేషణ, ఆత్మానందము, ఇవి నిజమైనటువంటి ఒక స్వాతంత్రము.
1: ట్రూ ఇండిపెండెన్స్ మీన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద క్వెస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భారతీయులు స్వాతంత్రమును సంపాదించారు కానీ ఐకమత్యమును సంపాదించలేదు.
1: టుడే అన్ఫార్చునేట్లీ వి వన్ ద ఫ్రీడమ్ బట్ వి హావ్ నాట్ అచీవ్డ్ యూనిటీ.
0: విద్యార్థులారా, ఐకమత్యము చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: వ్యక్తిగా సాధించలేనిటువంటి కార్యములు సమష్టిగా సాధించడానికి ఎంతయో అవకాశం ఉంటుండాలి.
1: వాట్ దట్ కెనాట్ బి అకంప్లిష్డ్ ఎట్ ఇండివిజువల్ లెవెల్ కెన్ బి అచీవ్డ్ బై వే ఆఫ్ సొసైటీ.
0: వేదము కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us డెవలప్ దాట్ వాట్ వి హావ్ నోన్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అని.
1: లెట్ us లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అందరూ కలిసిమెలిసి ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ లివ్ టుగెదర్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది శక్తి సంపన్నులు లేకపోలేదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ పీపుల్ ఆఫ్ కెపాసిటీస్.
0: శ్రీమంతులు లేకపోలేదు.
1: There are rich people too.
0: మహారాజులు లేకపోలేదు.
1: There are mighty kings.
0: మేధావులు లేకపోలేదు.
1: There are intellectuals.
0: విద్యావంతులు లేకపోలేదు.
1: There are educated.
0: సూరులు, వీరులు, గంభీరులు కూడాను కావలసినంత మంది భారతదేశంలో ఉద్భవించారు.
1: In Bharat there are people of valor and courage, chivalry.
0: కాని ఒకరికి ఒకరికి ఐకమత్యం లేకపోవటం చేతనే భారతదేశం పరదేశీయుల పాలై అనేక విధములైనటువంటి ఇక్కట్లకు గురి అవుతూ వచ్చింది.
1: Because there is no unity between two individuals, Bharat has come under foreign rule.
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము విద్యార్థులలో అభివృద్ధి కావాలి.
1: Students should develop this sort of unity.
0: దేశం యొక్క సౌభాగ్యము,
1: the welfare of the country,
0: దేశం యొక్క కీర్తి,
1: the reputation of the country,
0: విద్యార్థుల యొక్క నడవడికపైన ఆధారపడి ఉంటుండాలి.
1: Is based on the behavior of the students today.
0: కనుకనే విద్యార్థుల యొక్క నడత సక్రమమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore the conduct of the students should be good.
0: భవిష్యత్తు భారతీయ నాయకులంతా కూడాను ఈ నేటి విద్యార్థులే.
1: The future leaders are the students today.
0: కనుకనే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. మీరు ఈ విద్యాస్థితి అందే చక్కని గుణములను అభివృద్ధి పరచుకొని, చక్కని ఆచరణలంతా కూడాను అభివృద్ధి పరచుకొని, దేశక్షేమం యొక్క లక్ష్యాన్ని మీ చిత్తమునందు ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore right at the stage of as a student you should develop virtues, you should have correct ambitions and aspirations and work for the welfare of this country.
0: సమాజం యొక్క శ్రేయస్సు మన లక్ష్యంగా భావించాలి.
1: We should keep the social welfare as our aim.
0: కార్యశూరులై విద్యార్థులు ఈ సమాజంలో ప్రవేశించాలి.
1: You should be men of action and enter into society.
0: ఆత్మవిశ్వాసంతో
1: with self confidence
0: ఈ యొక్క సమాజంలో ప్రవేశించి
1: stepping into society
0: తగిన విజయాన్ని సాధించాలి.
1: You should be successful.
0: అది ఈనాడు చాలా అవసరమైనటువంటిది.
1: దట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: నవ సమాజము, యువ సమాజము, సమ సమాజము అని అనేక సమాజములు ప్రారంభిస్తున్నారు.
1: పీపుల్ రిఫర్ టు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సొసైటీ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ, ఏ న్యూ సోషల్ ఆర్డర్.
0: ఏ నూతన సమాజములు కూడా మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీ మోడర్న్ సొసైటీ.
0: గుణవంతులైనటువంటి బాలబాలికలు ఈనాడు అభివృద్ధి కావాలి.
1: We want the youngsters of virtues today.
0: అతి గుణవంతుల వల్లని ఈ దేశము సరైనటువంటి ఒక స్థితికి రాగలదు. కానీ కేవలము సమాజములు స్థాపించి, సమాజం యొక్క నిబంధనలు ఉల్లంఘించి కేవలం ప్రవర్తించడము ఇది కాలమును వ్యర్థం చేసినట్టే అవుతుంది.
1: Therefore we want men and women of virtues who will only work for the development of this country, who will certainly follow the discipline of this country.
0: ఒక సమాజము, అదే మానవ సమాజము.
1: There is only one society, that is the human society.
0: మానవులందరూ ఒక్కటే.
1: The entire humanity is one.
0: అందరూ ఐకమత్యంగా కలిసి
1: all should stand united.
0: పని చేస్తే భారతదేశము ఎంత ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: If all of us work together, we will be an ideal to the entire world.
0: 90 కోట్ల భారతీయులు ఉంటున్నారు.
1: There are few Bharatiyas.
0: 90 మంది భారతీయులు ఎందుకూడను ఒకరికొకరు ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఆ విధంగా చేసుకుంటూ పోతే 90 కోట్లు కూడాను ఒక్క శరీరంగా తయారవుతుంది.
1: If we go on adding 90 crores of population plus and plus, we will stand united.
0: అప్పుడే దేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ దిస్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: భారతదేశమునందు ప్రాచీన కాలం నుండి కూడాను మనము తెలుసుకోవలసినటువంటివి ఎన్నియో ఉంటున్నాయి.
1: Right from the ancient times in Bharat there are lots of things that we have got to know.
0: కాని ప్రాచీన కాలములో భారతదేశము మానవత్వము అంటే ఏమిటో కొంత మీరు విచారించాలి.
1: You have to understand what is meant by humanity, human quality.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: In the sacred land of Bharat, it is only forbearance that is the beauty.
0: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయతి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: Of all the rituals, adherence to truth is the strictest form of penance.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: What is the sweet feeling in this country? It is only the motherly feeling that is the sweetest.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: More than life, character is important. Such a trait is totally gone.
0: నేటికి చిరి పరదేశ నీతుల రచి.
1: Today they have given us following the foreign principle.
0: వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.
1: This is the peculiar freedom which is just swords.
0: ఔరా ఏమందు భారత పాలనంబు.
1: Alas, what is to be said about the administration of Bharat?
0: ఏను గెట్టుల తన బలమెరుగలేదు.
1: Just as the elephant is not aware of its mighty strength.
0: అట్టులైనారు భారతీయులు నేడు.
1: Bharatiyas have become like that today.
0: ఎంత బలం.
1: What strength it is.
0: ఎంత త్యాగం.
1: Sacrifice.
0: ఎంతటి న్యాయం.
1: The justice.
0: ఎంతటి ధర్మము.
1: The righteousness.
0: ఇట్టి భారతదేశము ఇంత బలం ఉండిని కూడాను తన బలమును తాను గుర్తించుకోలేకపోతుండాలి.
1: Bharat with all these qualities has not recognized, has not been aware of it.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పెరిగిపోతుండాలి.
1: The reason is selfishness and self-interest are increasing.
0: ఏనాడు స్వార్థము ద్వేషము చంపితమో ఆనాడే శాంతిని మనం అందుకోగలం.
1: That day when you totally kill selfishness and hatred, then only you will earn peace.
0: జనుల యందు కూడాను అప్యాప్యమైనటువంటి ప్రేమ.
1: Sacrifice.
0: ఎంతటి న్యాయం.
1: The justice.
0: ఎంతటి ధర్మము.
1: The righteousness.
0: ఇట్టి భారతదేశము ఇంత బలం ఉండిని కూడాను తన బలమును తాను

0: జనుల యందు కూడాను అప్యాప్యమైనటువంటి ప్రేమ అధికమవుతుంది.
1: ఈవెన్ అమంగ్ పీపుల్ దేర్ విల్ లవ్.
0: ఏనాడు స్వార్థము ద్వేషము మనస్సులో గూడు కట్టుకుని ఉన్నదో అంతవరకు కూడాను మానవునికి శాంతి శాంతి శాంతి ఏనాడు కూడాను లభించదు.
1: So long there is selfishness and hatred in the hearts of the people, they can never be peaceful.
0: కనుక మొట్టమొదట మనకు శాంతి కావాలి.
1: First we need peace.
0: మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: We have to develop human quality.
0: మానవత్వమనగా మాటయు తలపును ఒకటిగా నుండుట ఒప్పుదలను. ప్రతి మానవుడు కూడాను మానవత్వం అనగా ఏమిటి? తన యొక్క మాట, తన యొక్క హృదయము, తన యొక్క చేతులు, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ ఇస్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
0: డీడ్. అదే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దాట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ మెన్ కైండ్ అనేటువంటి థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: ఈనాడు అట్టి ఆదర్శవంతమైన, అట్టి న్యాయవంతమైన, అట్టి మానవశీలమైనటువంటి యొక్క ఏకత్వము ఈనాడు భిన్నత్వంగా మారిపోయింది.
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ ఐడియల్ ఫుల్ ఆఫ్ జస్టిస్ అండ్ హ్యూమన్ ఈజ్ నాట్ దేర్ టుడే.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డజంట్ మీన్.
0: ఈనాటి విద్యా విధానము చాలా మార్పు తేవలసి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్డ్ టోటలీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: నేటి

0: The present education will help you to improve your
1: intelligence.
0: It doesn't help you to develop a fraction of your
1: virtue.
0: With crores of forms of
1: education,
0: when there is no virtue,
1: ఫలమదేమి వాణి విలువదేమి,
0: వాట్ ఈస్ ది యూజ్ అండ్ వాట్ ది వాల్యూ ఆఫ్ దట్ పర్సన్,
1: విద్యను నేర్చి ఏమి ప్రయోజనం,
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్,
1: గుణం అనేటువంటిది ఒకటి లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వెన్ దేర్ ఇస్ నో వర్చ్యూ ఎవ్రీథింగ్ ఇస్ ఎ వేస్ట్.
1: ముఖ్యముగా పంట పండని భూమి 10 ఎకరము లేదా,
0: దట్ ల్యాండ్ విచ్ ఇస్ వేస్ట్ ల్యాండ్, వై షుడ్ యూ హ్యావ్ 10 ఏకర్స్.
1: కొంచెమైన చాలు మంచి భూమి,
0: a little wetland is just enough.
1: కనుక గుణముతో కూడినటువంటిది చిన్న చదువైనా చాలు మనకు.
0: Therefore you may have little education.
1: గుణములైనటువంటి PhDలు అన్నిటిపైన పెట్టుకుంటే కూడాను దాని ప్రయోజనం ఏమిటి?
0: When you have no virtue, even if you have PhD is no
1: ఉపయోగమైనటువంటి PhDలే.
0: They are all useless.
1: ఉపయోగమైనటువంటి యొక్క విద్యను ఒక్కటైనా మనం నేర్చుకోవాలి.
0: You should know a useful form of education.
1: ఏమిటి ఈ ఉపయోగము?
0: What is the use here?
1: తనకు సమాజంలో రెండింటికి సంబంధమైన అయినటువంటి విద్య నేర్చుకోవాలి.
0: దట్ ఎడ్యుకేషన్ విచ్ విల్ హెల్ప్ యూ ఇండివిజువల్లీ అండ్ ఆల్సో ద సొసైటీ.
1: తాను సుఖశాంతిని పొందాలి.
0: హీ షుడ్ బి పీస్ఫుల్.
1: సమాజంలో సుఖశాంతిని అందించాలి.
0: అండ్ హీ షుడ్ పాస్ ఆన్ పీస్.
1: మనం సమాజంలో ఒక మెంబర్.
0: We are members in society.
1: మనం సమాజంను వదిలి ఒక క్షణమైన మనం జీవించలేము.
0: We cannot live for a moment leaving society.
1: సమాజంలో జీవించేటువంటి మనము సమాజ క్షేమాన్ని ప్రప్రథమంలో మనం ఆశించాలి.
0: Being members of society, we should keep in view the welfare of the society.
1: కొలకు విద్యార్థులారా,
0: so students,
1: మన యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టియందించుకొని మీ విద్యను అభ్యసించడానికి పూనుకోవాలి.
0: You should be ready to have your education keeping social welfare aware of
1: you. జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి.
0: This motherland is more than the very heaven.
1: మనం పుట్టినది భారతదేశం.
0: We are born in Bharat.
1: పెరిగినది భారతదేశం.
0: We grow here in Bharat.
1: తీసుకునే గాలి భారతీయ గాలి.
0: We breathe Bharat air.
1: తినే తిండి భారతీయ తిండి.
0: The food Bharat.
1: కానీ భారతదేశానికి తగినటువంటి యొక్క సేవలు మనం చేయలేకపోతున్నాం.
0: But we are not serving Bharat as is expected of us.
1: విద్యార్థులారా,
0: students,
1: భరతమాత బిడ్డలైనటువంటి యొక్క మీ యొక్క ఉన్నతికై తాను ఎంతో పరితపిస్తూ ఉండాలి.
0: The motherland, the mother of this country has been yearning for you.
1: మీరు మంచి వారు కావాలి.
0: You should be good.
1: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: You should be ideal student.
1: దేశమునకు సరైనటువంటి కీర్తిని సంపాదించాలి.
0: You should bring reputation to this country.
1: దేశములో ఉండినటువంటి యొక్క సౌభాగ్యాన్ని చక్కగా మీరు అనుభవించాలి.
0: You should make proper use of it.
1: మీరు అనుభవించి ఆనందించడమే కాకుండా 10 మందికి పంచాలి.
0: You should not only enjoy yourself but share with others.
1: ఏ దేశీయులైనప్పటికీ ఆ దేశం యొక్క జాతీయత భావము విద్యార్థుల్లో బలపడాలి.

0: Let them be of any country. They should develop the feelings of patriotism.
1: America, Japan, Germany, Italy, ee desameinappudiki aa desamlo puttinatundi vyakti aa desam yokka gauravanni manam kaapadali.
0: You may belong to any country. You should uphold the respect of your country.
1: Anta okkate.
0: All are one.
1: All are one. Be alike to everyone.
0: All are one. Be alike to everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Don't hate anyone.
1: జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for differences of the community.
1: ఒకే జాతి. అదే మానవ జాతి.
0: That is the caste of humanity.
1: ఒకే కులము.
0: That is one community.
1: అదే ఆధ్యాత్మిక కులము.
0: That is the spirituality.
1: ఒకే భాష.
0: One language.
1: అదే హృదయ భాష.
0: Language of the heart.
1: ఒకే దైవము.
0: One God.
1: అదే నిజమైనటువంటి దివ్యత్వం.
0: That is the divinity.
1: అందరి యందు ఉంటుండాలి.
0: Is present to everyone.
1: దైవం ప్రత్యేకంగా ఒక చోటు లేడు.
0: God is not apart.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all things.
1: ఈశావాస్యమిదం జగత్.
0: God is present everywhere.
1: ఈ ప్రపంచమంతా కూడాను అణుశక్తి యొక్క స్వరూపమే.
0: The whole world is the form of atomic energy.
1: ప్రతి అణువు కూడాను ప్రతి అణువునందు కూడాను చేరి ఉంటుండాలి.
0: In every atom it is present.
1: దీనిని ఆధ్యాత్మిక తత్వము అణోరణీయాన్ మహతో మహత్యా.
0: Right from the atom to the macrocosm.
1: చెప్పాడు ప్రపంచమంతా కూడాను శక్తి పదార్థము ఈ రెండింటి యొక్క మయమే అన్నాడు.
0: Einstein said the whole world is the combination of matter and energy.
1: శక్తి వేరు ఈ యొక్క పదార్థం వేరు కాదు.
0: However, matter and energy are not separate.
1: శక్తి నుండియే పదార్థము పదార్థం నుండియే శక్తి.
0: Matter came out of energy.
1: రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తంతా నిండి ఉంటుండాలి.
0: These two are present all over the world.
1: ఇది సుప్రీం పవర్ అన్నాడు ఆయన.
0: This he called it supreme power.
1: దీనిని సైంటిస్ట్ ఇది ఒక అయితే మనకొని ఒక విధమైనటువంటి దీని కింద ఎనర్జీ అని పిలుస్తూ వచ్చారు.
0: ద సైంటిస్ట్ టేక్ ఇట్ ఇస్ అటామిక్ పవర్ అండ్ కాల్ ఇట్ ఎనర్జీ.
1: దీనిని భారతీయులు దివ్య శక్తి అని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: భారతీయ డిక్లేర్డ్ ఇట్ యాజ్ డివైన్.
1: పదములు వేరు కాని సారం ఒక్కటే.
0: ద నామెన్క్లేచర్ మై డిఫర్ బట్ ఎసెన్స్ ఇస్ వన్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
1: జాతి నీతులు వేరు జన్మం ఒకటి.
0: ద నేషనాలిటీస్ ఆర్ డిఫరెంట్ బట్ ద బర్త్ ఇస్ వన్.
1: పూల జాతులు వేరు పూజలు ఒకటి.
0: ఫ్లవర్స్ బిలాంగ్ టు మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: అదే విధంగానే దైవం ఉన్నది ఒకే తత్వము.
0: డివినిటీ
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ.
0: ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది బీయింగ్.
1: అది ఏ శక్తి, అది ఏ విద్యుత్ శక్తి, అది ఏ ఎలక్ట్రికల్.
0: దట్ ఈస్ ది పవర్, దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ.
1: ప్రతి మానవుని ఎందుకు కిట్టి విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ సచ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ విద్యుత్ శక్తి యొక్క ప్రభావమే మానవుడు జీవించడానికి సరైనటువంటి శక్తిని అందిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎలక్ట్రిసిటీ దట్ మేక్స్ us లివ్ అండ్ సర్వైవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక మంది సైన్స్ ను చదివేటువంటి పిల్లలు ఉంటున్నారు.
0: దర్ మెనీ స్టూడెంట్స్ హూ హావ్ కమ్ హియర్ టు స్టడీ
1: సైన్స్. అనేక మంది సైంటిస్టులు ఈనాడు జగత్ వ్యాప్తి అయిపోయి అనేక రకమైనటువంటి యొక్క యంత్రములు, నూతనమైన యంత్రములను కనిపెడుతూ వస్తున్నారు.
0: Many scientists all over the world have discovered new machinery.
1: ఎన్ని విధములైనటువంటి యంత్రములను కనిపెడుతున్నారు.
0: They discovered lots of
1: కానీ ఇన్ని యంత్రములు కనిపెట్టేటువంటి యంత్రం ఒకటి ఉండదు అనేటువంటి యొక్క సత్యాన్ని ఈనాడు సైంటిస్టులు కూడా గుర్తించడం లేదు.
0: Scientists have not recognized the fact that there is one machine that could discover all these machines put together.
1: భూమి ప్రదక్షిణ చేసేటువంటి గ్రహాలను సృష్టిస్తున్నారు.
0: They are creating discovering
1: rockets. They are also discovering solar power. Atom bombs సృష్టిస్తున్నారు. Hydrogen bombs సృష్టిస్తున్నారు.
0: They are also
1: nuclear bombs సృష్టిస్తున్నారు.
0: Nuclear bombs.
1: కావలసినటువంటి శక్తులు సామర్థ్యములు ఉపయోగపెట్టి యంత్రాలు సృష్టిస్తున్నారు.
0: With all their capacities they have been discovering the machinery.
1: అన్ని యంత్రముల కంటే ఒక యంత్రం చాలా విలువైనటువంటిది, మహా పవర్ఫుల్ అయినటువంటి యంత్రం ఒకటి ఉంటుంది.
0: Of all these machines there is most powerful, mightiest machine.
1: ఆ యంత్రము,
0: what is that?
1: మానవ దేహమే.
0: The human body is the mightiest machine.
1: మానవుడే ఇన్ని శక్తులంతా సృష్టిస్తున్నాడు.
0: ఇట్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ డిస్కవరింగ్.
1: ఇన్ని శక్తులను, ఇన్ని యంత్రములను సృష్టించేటువంటి యంత్రము మానవ దేహమే.
0: ఆల్ దిస్ మెషినరీ ఇస్ డిస్కవర్డ్ బై దిస్ బాడీ ద మెషిన్.
1: కనుకనే ఈ యంత్రం యొక్క రహస్యాన్ని ఈనాడు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద బాడీ.
1: బయట యంత్రాలు మాత్రం చక్కగా పరిశోధన చేస్తున్నారు, ల్యాబొరేటరీలో పోతున్నారు, అంతా కూడా ఎక్స్పెరిమెంట్లు జరుపుతున్నారు.
0: బట్ దే ఓన్లీ ఫాలో ది ఎక్స్టర్నల్ మెషినరీ అవుట్ సైడ్ అండ్
1: వాట్ అబౌట్
0: యువర్ ల్యాబొరేటరీ.
1: What about yourself?
0: But what about yourself?
1: నిన్ను నీవు పరీక్షించుకోవాలి.
0: You examine yourself.
1: నిన్ను నీవు పరిశోధన చేసుకోవాలి.
0: You have to investigate yourself.
1: నీలో ఉన్నటువంటి శక్తియే జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: That power in you is present all over the world.
1: జగత్తులోని శక్తియే నీయందు, నీయందు ఉన్నటువంటి శక్తియే జగత్తునందు ఉంటుండాలి.
0: The power of the world is present as well in you.
1: అంతా ప్రపంచమంతా reflection of the inner being.
0: The whole world is the reflection of the inner being.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు ఈనాడు చక్కగా గుర్తించుకోవాలి.
0: This truth has to be recognized by students today.
1: ఈయన గొప్ప సైంటిస్ట్, ఆయన గొప్ప ఈ విధంగా మనం చేసుకో. తనకంటే గొప్పవాడు లోకంలో లేడు.
0: You may consider one as great scientist, but there is no one else greater than you. అన్ని
1: శక్తులు నీలోనే ఉంటున్నాయి.
0: All faculties are in you.
1: Attraction శక్తి, magnet power నీలో ఉంటుండాలి.
0: The magnetic power, attraction, is in you.
1: విద్యుత్ శక్తి నీలో ఉంటుండాలి.
0: Electricity is in you.
1: కాంతి శక్తి నీలో ఉంటుండాలి.
0: Light.
1: ప్రకాశ శక్తి నీలో ఉంటుండాలి. అగ్ని శక్తి నీలో ఉంటుండాలి.
0: The heat.
1: అన్ని శక్తులు నీలోనే ఉంటుండాలి.
0: All these energies are in you.
1: X-ray power కూడా నీలో ఉంటుండాలి.
0: X-ray power is in you.
1: ప్రతి మానవుడు కూడా ఒక్కొక్క చిన్న చిన్న ఒక కంప్యూటర్.
0: Every human body is a computer.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న చిన్న జనరేటర్.
0: Every individual is a small generator.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక కాంతి జ్యోతి.
0: Every individual is a light.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక రేడియో స్టేషన్.
0: Every individual is a radio station.
1: అన్ని మన నుంచినే న్యూస్ అంతా వస్తున్నాయి.
0: All news emanates from us.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు న్యూస్ ని మాత్రమే తీసుకోకుండా న్యూస్ సెన్స్ కూడా తీసుకుంటున్నారు.
0: But today, unfortunately, we not only receive news, we receive న్యూస్ సెన్స్ also.
1: న్యూ సెన్స్ కాదు మనకు కావాల్సింది, చక్కని న్యూస్ కావాలి.
0: ఇట్స్ నాట్ ద న్యూ సెన్స్ దట్ వీ నీడ్, గుడ్ న్యూస్ వీ రిక్వైర్.
1: న్యూస్,
0: వాట్ ఈస్ దట్ న్యూస్?
1: న్యూస్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ న్యూస్?
1: NEWES న్యూస్.
0: NEWES.
1: N నార్త్,
0: నార్త్.
1: E ఈస్ట్,
0: ఈస్ట్.
1: W వెస్ట్,
0: వెస్ట్.
1: S సౌత్,
0: సౌత్.
1: ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నింటి యందు ఏకత్వంగా ఉండినటువంటి దివ్యతత్వాన్ని మనం తీసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ యూనిఫైస్ ఆల్ దీస్ నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్.
1: అయితే ఈనాటి సైంటిస్ట్ లోపల కూడా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేటువంటిది లేదు.
0: బట్ అమంగ్ ది సైంటిస్ట్ ఆల్సో వీ డోంట్ ఫైండ్ దట్ సెగ్రిగేషన్.
1: సాంప్రదాయమైన జీవితాన్ని మనం గడుపుతున్నాం కనుక ఈనాడు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్తున్నాము.
0: యాజ్ వీ లీడ్ ద ఫిజికల్ వరల్డ్ లైఫ్ హియర్, వీ కన్సిడర్ దెమ్ అపార్ట్.
1: ఇది సత్యము కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ.
1: సత్యము కాని దాన్ని మీరు అనుసరిస్తున్నారు.
0: వీ ఫాలో దాట్ విచ్ ఇస్ నాట్ ట్రూ.
1: ప్రతి వ్యక్తి కూడా సూర్యోదయం ఈస్ట్ సైడ్ సూర్యోదయం అవుతుందని అంటున్నారు.
0: ఎవ్రీవన్ సేస్ ది సన్ రైజ్ టువర్డ్స్ ది ఈస్ట్.
1: కానీ సన్సెట్ వెస్ట్ అంటున్నాడు.
0: వీ సే సన్సెట్ ఇన్ ద వెస్ట్.
1: నాట్ రైట్, ఇట్ ఇస్ కంప్లీట్ రాంగ్.
0: ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్.
1: ఎట్లనగా?
0: హా,
1: సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడం లేదు.
0: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్స్.
1: సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు.
0: సన్ రిమైన్స్ వేర్ హీ హాస్ బీన్.
1: మనము తిరుగుతూ ఉండటం చేత ఈస్ట్ వెస్ట్ అనేటువంటిది అవుతుండాలి.
0: యాజ్ వీ మూవ్ అబౌట్ వీ కాల్ ఇట్ ఈస్ట్ అండ్ వెస్ట్.
1: కనుక సత్యమును విచారించుకుంటే దైవం ఒక్కటే, ఏకత్వం అదే ఉన్నటువంటి స్థిరత్వము.
0: So if we inquire, investigate, that we will understand divinity is oneness, unity.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya suddha buddha mukta nirmala swarupinam ni aneka rakanga varnistu vachindi.
0: Divinity has been described, narrated in several ways, the pure, unsullied, the eternal truth.
1: Kanukane atti divyatvanni manamu entaina gurtinchadaniki prayatninchali.
0: But make an effort to understand that divinity.
1: Ee vidyayandu prachinudu anubhavinchinatvanti yokka సుఖశాంతులను మనం కూడా అనుభవించాలి.
0: Through this education, we should also experience that happiness and peace.
1: ప్రాచీన కాలంలో
0: ఏ
1: వ్యక్తిని చూసినా కానీ పీస్ఫుల్ గా, శాంతిగా ఉండేటువంటి వారు.
0: The ancient people maintained peace always.
1: ఈనాడు శాంతి ఎక్కడది?
0: Today, where is peace?
1: ప్రతి చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుని వరకు కూడా టెన్షన్, టెన్షన్, టెన్షన్.
0: Right from a tiny tot to an old man, there's tension everywhere.
1: Tension లేనిటువంటి వ్యక్తే లేడు ఇక్కడ.
0: There's no individual without tension.
1: Tension ఎప్పుడు బయలుదేరిందో టెంపర్, పిన్స్ అది కూడా చేరిపోతుంది అక్కడ.
0: And once there is tension, there will be temper adding to it like a twin.
1: టెంపర్ రెండు చేరేసేసి మానవత్వాన్ని పూర్తి భస్మం చేస్తుంటాడు.
0: Therefore, tension and temper are boiling completely the human quality.
1: శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
0: Then how can you get peace?
1: అణుశక్తి అనేటువంటి దానిపైన ఎన్నో పరిశోధనలు సలిపి,
0: హావింగ్ కండక్టెడ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్
1: హస్తమున అణుబాంబు ఉంచుక,
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
1: శాంతి శాంతి అని చెప్పుదు.
0: వి స్టిల్ సే పీస్ పీస్.
1: ఉండేది చేతిలో బాంబు.
0: యు హోల్డ్ ద ఆటమ్ బాంబ్.
1: శాంతి ఎక్కడ నుంచి వస్తుంది? భయం భయం భయం భయం భయం.
0: యు ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: చంద్రు చేడగా కలిగి కూడా నువ్వు చందజారుడు శాంతి సుఖములు. చంద్రుడు చల్లగా ఉంటున్నాడు. అంతటి చల్లని చంద్రుని స్థానం పోయినప్పటికీ మన హృదయం వేడెక్కుతూనే ఉంటుండాలి.
0: యు మే రీచ్ మూన్ బట్ స్టిల్ యువర్ హార్ట్ ఇస్ స్టిల్ బర్నింగ్.
1: కనుక మనకు శాంతి అనేటువంటిది బయట లేదు.
0: పీస్ ఇస్ నాట్ అవుట్ సైడ్.
1: శాంతి మన యందే ఉంటుండాలి.
0: పీస్ ఇస్ విత్ ఇన్.
1: మనమే శాంతి స్వరూపము.
0: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ట్రూత్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇట్టి స్వరూపమై నీ ఉండి కూడాను ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించక ఈనాటి విద్యార్థులు ఏదో ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ కంత సబ్జెక్ట్ పైన పోయి ఆబ్జెక్ట్ ని మర్చిపోతున్నారు.
0: Without understanding this truth, students go after their own subjects and specialization. They study the subject, forget the object.
1: రెండు కూడా ఉంటుండాలి.
0: Subject and object are necessary.
1: ఎంత గొప్ప ఇంజిన్ అయినప్పటికీ,
0: it may be good engine,
1: దానికి కరెంట్ కొంచెం చేర్చేది కదా పని చేస్తుంది.
0: Unless there is current, it cannot.
1: This engine has 10 crores rupees value.
0: You may say 10 crores worth.
1: Without current, useless.
0: When there is no current, it is useless. It's just mass of iron.
1: కనుకనే ఆ దివ్య శక్తి అనేటువంటిది దానికి చేర్చినప్పుడే దీని యొక్క విలువ మనకు ప్రపంచంలో గోచరిస్తుంది.
0: Then once you combine divine power, it will add to its value.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ దేహమే ఒక పెద్ద ఇంజన్.
0: Your body is a big machine.
1: ఈ యొక్క ఇంజన్ లోపల దివ్యత్వం అనేటువంటి ఒక కరెంట్ తో మీరు చేర్చుకోండి.
0: See that you will combine the divine power.
1: ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరిసేసి కావలసినంత పవర్ ను మనం ఉపయోగపెట్టుకోవచ్చు.
0: With the negative and positive joining together, you can have the power a lot.
1: మనము పవర్ కావలసినంత పవర్ మనలో ఉంటుండాలి.
0: You got a lot of power within you.
1: కానీ దాన్ని తెలుసుకోలేకపోవటం చేతనే మనము నిరుపయోగం చేసుకుంటున్నాం.
0: As you are unaware of it, you are misusing.
1: కనుక మిస్యూజ్ చేయకండి.
0: Never misuse.
1: టైం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టైం గడిచిపోయినటువంటి దాన్ని మనం ఏ విధంగా కూడా వెనక్కు తెప్పించుకోలేము.
0: టైం లాస్ట్ కెనాట్ బి రీగైన్డ్.
1: కనుక మీరు ఒక్క క్షణమైన కూడాను కాలం వ్యర్థం చేయకుండా తగినటువంటి యొక్క సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
0: డోంట్ వేస్ట్ టైం ఫర్ ఎ మూమెంట్.
1: మీరు చదివిన చదువు అంతా కూడాను సమాజం ఉపయోగం నిమిత్తమై ఉపయోగపెట్టాలి.
0: ఆల్ దట్ యు హావ్ స్టడీడ్ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
1: సమాజ క్షేమమునకై ఉపయోగించాలి.
0: యూ షుడ్ సర్వ్ ది సొసైటీ.
1: అప్పుడే మీ యొక్క చదువు కూడాను అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్ నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
1: ఏమిటి బుక్కిష్ నాలెడ్జ్?
0: వాట్ ఇస్ దిస్ బుక్కిష్
1: నాలెడ్జ్? ఏమిటి సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఏమిటి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్?
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఏమిటి జనరల్ నాలెడ్జ్?
0: జనరల్ నాలెడ్జ్.
1: ఏమిటి కామన్ సెన్స్?
0: ద కామన్ సెన్స్.
1: వ్యర్థమే. దేనివల్ల? ప్రాక్టికల్ సైన్స్ లేకపోవటం చేతనే ఇవన్నీ అవుతుంది.
0: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ మేర్ ఎ వేస్ట్ ఇఫ్ యు డోంట్ హావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
1: టిపి ఒక పుస్తకంలో రాశాడు, మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అని. కానీ అది అనుకున్నంత తక్షణమే మనకు అనుభూతికి వస్తుందా?
0: ఏ బుక్ హ్యాస్ గాట్ ఆల్ ది మ్యాటర్ రిలేటింగ్ టు స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్?
1: ఒక్క తూరి తిని చూడు, నీ ఎక్స్పీరియన్స్.
0: టేస్ట్ ఇట్, దెన్ యుల్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మొట్టమొదటి ఈ దివ్యత్వంలో మీరు ప్రవేశించండి.
0: Therefore, enter into divinity.
1: ఏదో దివ్యత్వం దివ్యత్వం అని గ్రంథపరిచయం మాత్రం చేస్తే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ది టెక్స్టువల్ నాలెడ్జ్, ఇట్స్ నో యూస్.
1: ఈనాడు అనేక మంది భగవద్గీత అంతా కూడా కంఠస్థం చేసుకుంటారు.
0: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ గాట్ బై హార్ట్ ది గీత.
1: శ్లోకాలు వస్తున్నాయి కానీ శోకం నివారణ కావటం లేదు.
0: దే కెన్ రిపీట్ ఆల్ ది శ్లోకాస్ దే, బట్ దే ఆర్ నాట్ రిలీవ్డ్ ఆఫ్ శోక ఆర్ మిజరీ.
1: మన దుఃఖం నివారణ కావటం లేదు.
0: వీ ఆర్ నాట్ రిలీవ్డ్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్.
1: ఎప్పుడు ఇది నివారణ అవుతుంది?
0: వెన్?
1: ఒక్క శ్లోకమైనా కూడాను ఆచరణలో పెట్టే చాలు.
0: వీ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ దట్ వీ
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
0: ద మ్యాచ్ బాక్స్ హాస్ 50 మ్యాచ్ స్టిక్స్.
1: నీకు ఫైర్ కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసుకో, కావాల్సినంత ఫైర్ డెవలప్ చేసుకోవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ ఫైర్, వన్ మ్యాచ్ స్టిక్ ఇస్ ఎనఫ్.
1: 50 స్టిక్స్ కూడా నీకు యూజ్ చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు యూజ్ దెమ్.
1: అదే రీతిగా నీలో ఉండినటువంటిది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇది మానవత ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకోండి.
0: యూ హావ్ గాట్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ యూ, ద ట్రూత్, రైచియస్నెస్, ది పీస్ అండ్ లవ్.
1: ఈ ప్రేమనే ప్రాణము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: ఈ ప్రేమతో నీవు కర్మను చేయి, అది ధర్మం అవుతుంది.
0: డూ యాక్షన్ విత్ లవ్, దట్ బికమ్స్ ధర్మ.
1: ఈ ప్రేమతో నీ వాక్కులు ఉచ్చరించు, అదే సత్యం అవుతుంది.
0: విత్ ఆల్ ది లవ్ యూ స్పీక్, దట్ ఈస్ ట్రూత్.
1: ఈ ప్రేమతో నీ మనసు నందు చింతించు.
0: విత్ లవ్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్,
1: అదే శాంతి అవుతుంది.
0: దట్ ఈస్ పీస్.
1: ఈ ప్రేమ చేతనే నీవు విచారణ చెయ్యి.
0: విత్ దిస్ పీస్ యూ ట్రై టు అండర్స్టాండ్.
1: విచారణే అహింసగా మారుతుంది.
0: దిస్ అండర్స్టాండింగ్ విత్ లవ్ ఇస్ నాన్ వయలెన్స్.
1: ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఇస్ ద బేసిస్.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషము రావడానికి అవకాశం లేదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో హేట్రెడ్.
1: వెలుతురు ఉన్న చోట చీకటి చేరడానికి వీలు లేదు.
0: వేర్ దేర్ ఇస్ లైట్, దేర్ కెనాట్ బి డార్క్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: తమసోమ జ్యోతిర్గమయ, మీలో ఈ దివ్యమైన భావాలను జ్యోతిగా వెలిగించుకోండి. ఈ అజ్ఞానము అనేటువంటి అంధకారము దూరం చేసుకోండి.
0: బి అవే ఫ్రమ్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, లైట్ ద క్యాండిల్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ముఖ్యంగా మీరు అహంకారాన్ని పూర్తి చంపుకోండి.
0: కిల్ ది ఈగో కంప్లీట్లీ.
1: ఈ యవ్వనత్వం అనేటువంటిది మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. ఇది పర్మనెంట్ కాదు.
0: దిస్ స్టేజ్ ఆఫ్ యూత్ ఈస్ లైక్ పాసింగ్ క్లౌడ్.
1: అలాంటి యవ్వనత్వాన్ని మీరు సార్థకం చేసుకోవాలి.
0: This stage of youth must be
1: sanctified. తల్లిదండ్రులను గౌరవించండి.
0: Respect your parents.
1: పెద్దలను గౌరవించండి.
0: Respect elders.
1: సరియైనటువంటి మార్గంలో, సత్య మార్గంలో ప్రవేశించండి.
0: Proceed along the path of truth.
1: వినయ విధేయతను పెంచుకోండి.
0: Develop obedience and humility.
1: లేకపోతే విద్యకు విలువే లేదు.
0: Without these things, education has no value. It is only humility which is the aim of education. The modern students have no humility. They behave in their own way. Their behavior is not proper. Who is a boy? The one with behavior is a boy.
1: Manchi manners unnatundi vaade man.
0: Who is a man? The one with manners is man.
1: Manchi devotion unnatundi vaade discipline.
0: The one with devotion is a devotee.
1: Ee moodinti endukodanu chakkani jeevithanni manam gadapali.
0: We should lead proper life in all these things.
1: Boy antunnamu behavior led.
0: You call yourself a boy. You have no behavior.
1: Ee behavior boy sthanamlone prarambhinchali.
0: You have to develop behavior.
1: Start early, drive slowly, reach safe. ఈ విధంగా ఈ యొక్క యువతను ఈ వివిధ విధమైనటువంటి యొక్క వినయ విధేయతలు అభివృద్ధి కావాలి.
0: You have to develop this obedience and humility right from this stage of youth.
1: కనుక ఆధ్యాత్మిక విషయం కూడాను కొంతవరకు ఆలోచన చేయండి.
0: So think of spiritual matters.
1: ఈ దైవం అంటే ఏమిటి?
0: Who is God?
1: ఈ దైవం అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: Where is God?
1: ఎక్కడ చూడొచ్చును?
0: How to see?
1: ఏ విధంగా మనము దీనిని పొందవచ్చును?
0: How can you acquire?
1: అనేటువంటి విషయం కానీ
0: either that
1: ee prakrutamainatundi oka tattvamunu ye vidhanga manam anubhavinchali
0: how to experience this world
1: ee samajam yokka seva lopala ye vidhamainatundi oka aadarshanni manam andinchali
0: how to set an ideal in rendering
1: manavudu manavuga ye vidhanga jeevinchali
0: how to lead the human life
1: aneetundi ee summer class lo meer chakkaga gurtinchavachchu
0: all these things can be known during this period of summer class
1: ee summer class lo cheri edo oka nootanamainatundi oka subject anta meer teeskuntamani kaadu manavuni oka subject ee summer class.
0: In these summer classes, new subjects are not going to be taught. The human value.
1: Culture and spirituality and better.
0: Its name is culture and spirituality.
1: Culture ante emiti?
0: What is culture?
1: Evaru dinini aneka vidhamga parishodhan chesaru?
0: Who did research?
1: Dr. Hilliard anetuntu vadu nirantaram kodanu ee culture lopala parishodhanalu chestu vachadu.
0: Hilliard made study in depth on this culture.
1: Kattagadapadi diniki answer chikkaledu.
0: He could not get answer.
1: ఒక్క సబ్జెక్ట్ ఒక్క లైన్ తో చెప్పాడు ఇది కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: హి జస్ట్ సెడ్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: కానీ భారతీయ కల్చర్ అనేటువంటిది దీనికి ఎన్ని అర్థాలు ఉంటున్నాయి ఇన్ని అర్థాలు ఉంటున్నాయి.
0: But the culture of Bharat has got lots and lots of meanings, interpretations.
1: జీవితమే ఒక కల్చర్.
0: Life is a culture.
1: క్షణ క్షణము కూడా మనకు ఒక ప్రవర్తనే మన కల్చర్.
0: Our behavior moment to moment is culture.
1: అది ఎట్లా కల్చర్ అవుతుందో ముందు మనం తీసుకోవచ్చు.
0: యూ విల్ అండర్స్టాండ్ హౌ యూ కెన్ కాల్ ఇట్ కల్చర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ పవిత్రమైన భారతదేశం నందు మీరు జన్మించి,
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్
1: ల్యాండ్, భరతమాత బిడ్డలుగా మీరు విశ్వసించి,
0: బీయింగ్ ది సన్స్ ఆఫ్ ది సాయిల్,
1: భరతమాత యొక్క మనసుకు శాంతిని కలిగించేటువంటి ప్రవర్తన మీరు అభివృద్ధి చేసుకోవాలి.
0: యూ డెవలప్ దట్ కాండక్ట్, దట్ టైప్ ఆఫ్ కాండక్ట్ దట్ విల్ గివ్ పీస్ టు యువర్ మదర్ ల్యాండ్.
1: ఆచుకొని ఉంటుండాలి. నా బిడ్డలైనటువంటి భారతీయులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధమైనటువంటి దీంతో అపకీర్తి చేస్తారో, నా హృదయాన్ని ఎంతవరకు బాధ పెడతారో అనేటువంటి చింతనతోనే కంటిదారాలు కారుస్తుందాది భారతదేశం.
0: దిస్ మదర్ ల్యాండ్ ఇస్ షెడ్డింగ్ టియర్స్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఎగనీ షీ వుడ్ బి పుట్ టు బై ది చిల్డ్రన్ ఆఫ్ భారత్.
1: కేవలం విద్యార్థులే కాదు,
0: నాట్ ఓన్లీ స్టూడెంట్స్,
1: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, అందరి ఎందుకు ఈ చింత పడుతుందాది భారతమాత.
0: The motherland is feeling likewise towards everybody that celebrates Chandrayaan householder.
1: అభివృద్ధి కావటం లేదు. ఏ ఆశ్రమం కూడా నువ్వు సరైన తృప్తిని అందించటం లేదు భరతమాతకు.
0: నో ఆశ్రమ్ ఇస్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు భరతమాత.
1: కట్టకడిపటికి ఆధ్యాత్మిక మార్గంలో కూడా భరతమాత కంటిదారాలు కారుస్తుండాలి.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో దిస్ మదర్ల్యాండ్ ఇస్ షెడ్డింగ్ టియర్స్.
1: కేవలం మనిషి మారుతున్నాడు కానీ మనసు మారలేదే.
0: Man is changing but not the mind.
1: గుడ్డలు మారుస్తున్నారు కానీ గుణములు మారలేదే.
0: Dress is changing but not the quality.
1: వీరి గతి ఏమిటి?
0: What is the situation?
1: ఈ దేశంలో ఏ విధమైనటువంటి భరతమాత యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది?
0: Who will understand the nature of Bharat?
1: అయ్యో నన్ను గుర్తించుకోలేకపోతున్నారే.
0: No one is recognizing.
1: తల్లినే గుర్తించినటువంటి బిడ్డలు ఇలాంటి ఏమిటి బిడ్డలు?
0: The one who cannot understand the mother, what sort of a son he is.
1: తల్లిని మొట్టమొదట గుర్తించాలి.
0: First understand your mother.
1: తర్వాత తండ్రిని గుర్తించాలి.
0: The next father.
1: తల్లియే మన దేశము.
0: The father is the culture.
1: కనుకని ఈ కల్చర్ ఈ దేశాన్ని మీరు ముట్టమొట్ట దీన్ని సరైన రీతిలో కాపాడుకోవాలి.
0: Therefore you should protect this country and the culture.
1: ఈనాటి విద్యార్థుల లోపల దేశీయత భావమే పోయింది.
0: Among students today there are no national feelings.
1: ఈ నేషన్ అంటే ఏమిటి?
0: What is this nation?
1: ఏమిటో ఈ నేషన్? నేషన్ ఒక నేచర్ గా తీసుకుని పోతున్నారు.
0: దే టేక్ నేషన్ యాజ్ నేచర్.
1: భారతదేశం యొక్క దీని తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
0: దే హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భారత్ క్లియర్.
1: ఇది నాదు మాతృదేశము.
0: దిస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: దిస్ మై
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నువ్వు నేను బతికిన పీనుగుకండు వస్తుందని గలడా?
0: Is there anyone who would not declare with all the pride that this is my motherland and mother tongue, otherwise the dead corpse.
1: కొనుకనే మన దేశమునకు ఏదొచ్చినప్పటికీ మన ప్రాణానైనా వడ్డి దాన్ని రక్షించడానికి తగిన సిద్ధంగా ఉండాలి విద్యార్థులు.
0: Whatever might happen in this country, we should be ready to sacrifice our life and
1: nation. ఏమైపోతే నాకేమి?
0: Whatever may
1: happen, సమాజం ఏమైపోతే నాకేమి?
0: That anything happened to
1: society, నేను బాగుండాలి అనుకుంటున్నాడు.
0: But I should be safe. That is
1: చాలా అజ్ఞానము.
0: Is one of ignorance.
1: దేశం బాగుంటేనే సమాజం బాగుంటారు.
0: ఇఫ్ కంట్రీ ఇస్ గుడ్,
1: సమాజం బాగుంటేనే నీవు బాగుంటావు.
0: ఇఫ్ సొసైటీ ప్రాస్పర్స్, యూ విల్ ప్రాస్పర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నేషనాలిటీ మొట్టమొదటి తీసుకోండి.
0: టేక్ ది నేషనాలిటీ.
1: దీనికి ఏమని పేరు భారతదేశానికి?
0: వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ భారత్?
1: హిందూ అని పెట్టేశారు.
0: వి కాల్ ఇట్ హిందూ.
1: HINDU, హిందూ.
0: హిందూ, HINDU.
1: H humility. I individuality. N nationality.
0: N nationality.
1: D divinity. U ఉంటుంది, యూనిటీ.
0: U unity.
1: ఇది నిజమైన హిందూ.
0: This is true meaning of Hindu.
1: యూనిటీ ఉండాలి.
0: These are necessary.
1: డివినిటీ ఉండాలి.
0: Divinity needed.
1: నేషనాలిటీ ఉండాలి.
0: Nationality.
1: ఇండివిజువాలిటీ ఉండాలి.
0: Individuality.
1: ఇంకా నేషనాలిటీ అన్ని కూడా చేరినప్పుడే మన యొక్క హిందూ అనేటువంటిది పూర్తి అవుతుంది.
0: When you have all these four, you can call yourself Hindu.
1: అన్నిటికీ హ్యూమిలిటీ చాలా ఉండాలి. హ్యూమిలిటీ.
0: Of all this, humility is very much necessary.
1: ఇది లేకపోతే రెండోది ఏమాత్రమూ లేదు.
0: Without this,
1: హ్యూమిలిటీ లేకపోతే ఇండివిజువాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: If you don't have humility, how can you have individual?
1: ఇండివిజువల్ లేడు.
0: There's no individual.
1: కనుక మొట్టమొట్ట హ్యూమిలిటీ తీసుకోవాలి.
0: Therefore, we have to develop humility.
1: వినయము.
0: Humility is very important.
1: అప్పుడే కట్ట కనబడి యూనిటీ మనకు వస్తుంది.
0: Then only we will have unity at the end.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ 10 దినములు కూడాను మీరు ఇందులో ప్రవేశించినందుకు కాలమును వ్యర్థం చేయక ఒక్కొక్క క్షణమును కూడాను ఒక్కొక్క యుగంగా మనం తీసుకుని దాన్ని చక్కగా మనము విచారించి ఆచరణలో పెట్టాలి.
0: స్టూడెంట్స్ హావింగ్ జాయిన్ ద సమ్మర్ కోర్స్, ద కమింగ్ 10 డేస్, డు నాట్ వేస్ట్ టైం.
1: కేవలము వినటంలో మాత్రమే కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం బై మీర్లీ లిసనింగ్.
1: వినిన దానిని ఆచరణలో పెట్టాలి.
0: వాట్ యు హావ్ లిసన్డ్ టు, యు మస్ట్ ప్రాక్టీస్.
1: అది మన విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్ష్యము.
0: దాట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్.
1: ఈనాడు మన కర్ణాటకం చీఫ్ మినిస్టర్, కర్ణాటక రాష్ట్రము ఎడ్యుకేషన్ మినిస్టరు ఇక్కడ రావటము వారి యొక్క ఆత్మప్రబోధలు మీకు కొంతవరకు నందించటము, వారు ఏ విధమైనటువంటి ఆశయాలతో ఉంటున్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు గుర్తించి ఈ ఆశయాలను మీరు కూడా తగినటువంటి రీతిగా ఆచరణలో పెట్టి వచ్చినటువంటి గెస్ట్కు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడానికి ఆచరణలో పెట్టి నిరూపించండి.
0: Today we have a mistress, the Chief Minister of Karnataka, the Education Minister of Karnataka. They have given us an idea of their own ideals and aspirations.
1: Let's
0: all understand and put it into practice.
1: ఈ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి సమాజం యొక్క దీనికోసమని, దేశం యొక్క దీనికోసమని చాలా పరితపిస్తూ అన్ని విధాల పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: Chief Minister has been struggling hard for the welfare of the society and the
1: country. కి తగినటువంటి ఏదైనా ఒక శాశ్వతమైనటువంటి సేవలు చేయాలని ఆశిస్తున్నాడు.
0: చీఫ్ మినిస్టర్ వాంట్ టు డూ సంథింగ్ పర్మనెంట్.
1: కానీ మంచి వారికి ఎప్పుడు కూడా అడ్లు ఎక్కువగా తగులుతుంటాయి.
0: బట్ గుడ్ పీపుల్ విల్ హావ్ మెనీ ఆబ్స్టకల్స్.
1: ది ప్లెజర్ హాస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని, రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాయి.
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: మంచి వారికి బాధలు ఎక్కువ.
0: గుడ్ పీపుల్ ఫేస్.
1: చెడ్డవారిని ఎవరు కూడా కంటితో కూడా చూడరు.
0: ద బ్యాడ్ పీపుల్ విల్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్.
1: మంచి డైమండ్ కే చక్కని కోతలంతా కోసేది.
0: ఇట్స్ ఓన్లీ గుడ్ డైమండ్ దట్ ఫేసెస్.
1: మంచి బంగారునే అగ్నిలో వేసి కాల్చేది.
0: ఇట్ ఇస్ ఓన్లీ గోల్డ్ దట్ ఇస్ బర్న్.
1: కానీ ఎంత కాల్చే కొద్దీ అగ్ని ఆ బంగారం అంత పరిశుద్ధం అవుతుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ బర్న్ ఇట్ విల్
1: ఎంత కోతలు కోసే కొలది ఆ డైమండ్ కు వెల ఎక్కుతుంది.
0: ద మోర్ యూ కట్ ద డైమండ్ ఇట్స్ వాల్యూ.
1: కాబట్టి మంచి వారికి బాధలు రావటం చేత వారి విలువ అధికమవుతుందే కానీ క్షీణించదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ విల్ హెల్ప్ హిమ్ టు కమ్ అప్ మోర్ ఇన్ లైఫ్.
1: కానీ దాన్ని మనం ఎదుర్కోవాలి.
0: బట్ వీ షుడ్ ఫేస్
1: లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్, మీట్ ఇట్.
0: Life is a challenge.
1: Life is dream, realize it.
0: Life is a dream,
1: life
0: realize
1: it. Life is a game, play it.
0: Life is a game,
1: life
0: play.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy.
1: Life is awareness.
0: Life is awareness.
1: Adhe purnamada purnamidam purnaatmunamudachyate.
0: లైఫ్ ఇస్ అవేర్నెస్ దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
1: అంతా పూర్ణమే
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్
1: కనుక నీ మనసు కూడా నువ్వు పూర్ణంగా ఉండాలి
0: లెట్ యువర్ మైండ్ బి
1: సంకుచితమైన మనసుగా పెట్టుకోకూడదు
0: ఇట్ షుడ్ నాట్ బి నారో
1: విశాలమైన ఎక్స్పాన్షన్ లవ్ నాట్ కంట్రాక్షన్ లవ్
0: యు షుడ్ హావ్ ఎక్స్పాన్సివ్ లవ్ నాట్ కంట్రాక్షన్
1: ఈ విధంగా ఉండి విద్యార్థులు దేశానికి తగినటువంటి ఆదర్శాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను
0: లైక్ దిస్ భగవాన్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ అండ్ వర్క్ ఫర్ దిస్ కంట్రీ అండర్స్టాండ్ ది ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ సెట్ ఎన్ ఐడియల్ అండ్ బ్రింగ్స్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్
2: యూ జస్ట్ హర్డ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా during the summer course in Indian culture and spirituality held at Brindavan Ashram, Whitefield, Bangalore on the morning of 20th May 1995. Bhagavan Baba said that today every student desires comfort. What is comfort? In their opinion, eating, sleeping and leading life forgetful of time is comfort. But true comfort comes from control of the senses and ceiling on desires. These alone confer peace and joy. And what is freedom or swatantram? Freedom is not going where we please and act as we like. Sva means that which emerges from the heart. To follow the teachings and prompting of the Atma emanating from the heart is true freedom. Thank you and Sai Ram.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagwan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence on the occasion of Swami's birthday celebrations.
2: ఈ మహోన్నతమైన రోజు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80 సంవత్సరముల పుట్టిన రోజున స్వామిని పరవశింప చేయడానికి మనందర్నీ సంగీత సాగరంలో ముంచెత్తడానికి భారత జాతి గర్వించదగ్గ సంగీత రత్నాలు భగవాన్ స్వామి ఆయన ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు వాళ్ళ బృందాన్ని సంతూరు వాద్యంతో మనలందరినీ ముగ్ధ మనోహరులు చేయడానికి రాబోతున్నారు. ఐ వెల్కమ్ పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు.
3: Our koti koti pranam at the lotus feet of Bhagwan Baba. We are very, very fortunate to be here this evening to celebrate the 80th birthday of the avatar. I feel I had many good karmas of the past births, that I had the blessings of Bhagwan in this life. I had the fortune of playing for Swami exclusively in early 70s at Parthi and Whitefield in small room with some students. I had the good fortune of paying my tribute, musical tribute, at the lotus feet on the 60th birthday, 70th birthday, and today 80th birthday. My son Rahul is equally blessed by Swami, and today we have got two distinguished musicians on the drums: Tawfiq Qureshi, the son and disciple of legendary Ustad Allah Rakha Khan Sahib, who also came here and played for Swami. And on the tabla, we have got Yogesh Samsi, again a disciple of Ustad Allah Rakha Khan Sahib. So this is our humble offering. The first piece, the musical composition by Rahul Sharma, Celebrations, and that will be followed by another composition, Baba, We Love You.

0: ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కవితా కృష్ణమూర్తి గారు, ఇండియన్ క్లాసికల్ అండ్ ఫ్యూషన్. ఇందులో విశేషం ఏమిటంటే భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి స్టూడెంట్స్ 80 మంది ఇందులో పాల్గొనడం ఒక విశేషం.
1: Bhagawan Baba, we are fortunate and grateful and so blessed to be here to celebrate the 80th birthday in your divine presence. We have dreamt about this and we are so fortunate, so happy. Me and my colleagues, friends, we are all here to do two short pieces. One, I'll start with Vathapi Ganapatim, one of the most famous composition by Muthuswami Dichatar, in Amsadvani Raga. Following that, there'll be a special composition which we are offering to your lotus feet along with Sri Satya Sai Institute students. Thank you.

0: ఇప్పుడు ఒక వెస్ట్రన్ వోకల్ డానా గిలెస్పీ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. వి వెల్కమ్ డానా గిలెస్పీ ఆన్ టు ది డయాస్.
1: డియరెస్ట్ బిలవ్డ్ బాబా అండ్ డియర్ సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ యు ది మ్యూజిషియన్స్ హూ విల్ బి ప్లేయింగ్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీస్ ఫ్లవర్స్ ఆర్ ఫర్ యూ బాబా. On keyboards, we have Mr. Tim Cross and Satya. On violin, we have Shankar. And on tabla and congas, we have Shiv Kumar and Pandit Dinesh. I would normally offer a rose for this first song, but I would like to offer it in the form of a song. The song is called Rose of My Heart. I would like to introduce you the musicians who will be playing with me. First of all, these flowers are for you, Baba. On keyboards, we have Mr. Tim Cross and Satya.

0: ఈ సంగీత సాగరంలో నెక్స్ట్ ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గారు లవకుశల్ లాంటి అమాన్ అండ్ అయాన్ వాళ్ళ గ్రూప్తో ఇప్పుడు సర్వద్వాజ్యంతో మిమ్మల్ని ఆనంద డొలికిలో ముంచడానికి బాబా ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నారు.
1: సాయిరామ్, దిస్ ఇస్ అమ్జద్ అలీ ఖాన్ విత్ మై సన్స్ అమాన్ అలీ బంగష్, అయాన్ అలీ బంగష్ అండ్ మై వైఫ్ శుభలక్ష్మి. ఆల్ మై ఫెలో మ్యూజిషియన్స్, వి ఆర్ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ టు షేర్ స్వామీస్ 80th birthday, and we have all come here to take blessings from Swami. It is a great opportunity for all of us to be here and to be able to offer our musical tribute, musical pranam to Swami. First item is specially composed for Swami's birthday, Aman and Ayan, and all the fellow musicians, we are special first pieces for the birthday of Swami's. The name of this piece is Truth, and on the tabla is Sandeep Das, on the dholak is Chetan, and Rakesh Prasanna on the flute, and LK Sharma on the keyboard. Thank you so much.

لبثوا ولله.